ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 5వ తేదీ శనివారము. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారానికి స్వాగతం.

0: and will continue till 9th of this month. Union Home and Corporation Minister Amit Shah virtually inaugurated the event last evening. Addressing the gathering, he said, India is moving towards becoming a global sporting hub. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. భక్తి రంజని కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వింటారు.

0: శ్రోతలు, ఇంతవరకు భక్తి రంజనీ కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వినారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట వ్యాఖ్యాత డాక్టర్ సిఆర్ లలిత గారు.
1: ప్రపంచములో తల్లిదండ్రుల తరువాత గౌరవించవలసిన వారు గురువు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తుల కంటే గురువు గొప్పవాడని, గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమని గురువు ప్రశంసింపబడినాడు. ఉపనిషత్తు కూడా ఆచార్య దేవోభవ అని గురువునకు ప్రాముఖ్యతను కలిగించింది. జన్మనిచ్చి పోషించిన తల్లిదండ్రుల కంటే ఉత్తమ సంస్కారమును నేర్పి అజ్ఞానమును తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించిన దైవస్వరూపుడు గురువు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. రామాయణములో దశరథపుత్రులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వశిష్ఠుని వద్య విద్యను అభ్యసించారు. విశ్వామిత్రుని శిక్షణలో రామలక్ష్మణులు అనేక శస్త్రాస్త్రములను పొంది మునుల ప్రశంసలను కూడా పొందారు. బలరామకృష్ణులు సాందీపముని వద్ద విద్యను అభ్యసించి గురుదక్షిణ సమర్పించి గురు రుణమును తీర్చుకున్నారు. వేద విభాగం చేసి మానవాళికి ఇతిహాస పురాణాలను అందించిన వేదవ్యాస మహర్షిని పరమ గురువుగా భావించి ఆషాఢ పూర్ణిమను గురు పూర్ణిమగా మహోత్సవముగా జరుపుకుంటున్నాం. భరతమాత కీర్తిని ఖండాంతరాలలో వ్యాపింపచేసి ఉత్తమ ఉపాధ్యాయునిగా పేరు పొందిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించి వివిధ రంగాలలో కృషి చేసి ఉత్తమ ఫలితాలను సాధించిన ఉపాధ్యాయులకు మన ప్రభుత్వం పురస్కారాలను అందజేస్తున్నది. గురువు అనుగ్రహం ఉంటే దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. దానికి ఉదాహరణగా మహాభారతములో ఆది పర్వములో దౌమ్య మహర్షి తన శిష్యుడైన ఉపమన్యుని గురుభక్తిని పరీక్షించుటకై గోరక్షణ కార్యంలో అతన్ని నియోగించాడు. ఆహార విషయంలో అన్ని విధాలుగా గురువుచే నిషేధింపబడిన ఉపమన్యుడు ఆకలికి తాళలేక జిల్లేడు ఆకులను తిని ఆ విషప్రభావము వలన దృష్టిని కోల్పోయి అంధుడై మార్గాన్ని

0: అన్వేషిస్తూ దిగుడు బావిలో పడిపోయాడు. సూర్యాస్తమయం అయినా ఉపమన్యుడు రాకపోవడంతో గురువు మిగిలిన శిష్యులతో కలిసి ఉపమన్యుని వెదకడానికి బయలుదేరాడు. నాయనా, ఉపమన్యు అని ఎలుగెత్తి పిలుస్తూ అడవిలో తిరుగుచున్న గురువుకి దిగుడు బావిలో నుండి బలహీనమైన స్వరం వినిపించింది. దృష్టిని కోల్పోయానని ఉపమన్యుడు చెప్పిన సమాధానం విని గురువు అశ్వనీ దేవతలను ప్రార్థించమని ఆదేశించాడు. స్తోతుమ్న శక్నోమి గుణైర్భవంతో చక్షుర్విహీన పతి సంప్రమోహ దుర్గేహమస్మిన్ పతితోస్మి కూపే యువాం శరణ్యో శరణం ప్రపద్యే అని ఉపమన్యుడు ప్రార్థించగా వారు ప్రత్యక్షమై దృష్టిని అనుగ్రహించి ఆశీర్వదించారు. దైవానుగ్రహం పొందిన ఉపమన్యుడు గురు ఆశీర్వాదముతో సకల శాస్త్రములందు పాండిత్యాన్ని పొందాడు. శివాజీ తన గురువు సమర్థ రామదాసు శిక్షణలో విశాలమైన సామ్రాజ్యానికి రాజై ఛత్రపతిగా కీర్తిని పొందాడు. రామకృష్ణ పరమహంస, శారదాదేవి ఇరువురి ఆశీర్వాదాన్ని పొందిన వివేకానందుడు చికాగో నగరంలో హిందూ ధర్మసభలో అనర్గళముగా భారతీయ తత్వాన్ని బోధించి ఆసియాఖండంలోని తత్వవేత్తల్లో అగ్రగణ్యునిగా కీర్తిగాంచాడు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి తన గురువైన తాంతియాతోపే శిక్షణలో సువిశాలమైన ఝాన్సీ పట్టణాన్ని పరిపాలించి ప్రజల మన్ననలను పొందగలిగింది. ఉత్తంకుడు గురుపత్ని గురుదక్షిణగా కోరిన కుండలములను స్వీకరించుటకై గురువు అనుగ్రహముతో అసాధ్యమైన నాగలోకానికి వెళ్ళి నాగరాజుని మెప్పించి కుండలములను గ్రహించి తెచ్చి గురువుకి సమర్పించి రుణవిముక్తుడైనాడు. గురువు అనుగ్రహం గలవారికి అసాధ్యమైనది ఉండదని ఈ వృత్తాంతాల వలన స్పష్టమవుతున్నది. ప్రాచీన కాలములో గురువులకు గురుదక్షిణ సమర్పించినట్లుగా ఆధునిక యుగములో గురువులు గురుదక్షిణ ఆశించడం లేదు. ఉత్తమ సమాజ నిర్మాణమే గురువు యొక్క ఆశయము. అటువంటి గురువుల వద్ద విద్యను అభ్యసించిన నేటి విద్యార్థులు సమాజ సేవ, పరోపకారము, దేశభక్తి మొదలైన గుణాలను అలవర్చుకుని భావి భారతోద్ధారకులుగా రూపొంది ఆదర్శవంతులు కావాలని ఆశిద్దాం.
1: వినదకు మాట విన్నారు వ్యాఖ్యాత డాక్టర్ సిఆర్ లలిత గారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్యపు శుద్ధులు. మెట్ట ప్రాంతానికి అనువైన పంట ఆముదము గురించి శాస్త్రవేత్త డాక్టర్ వై పవన్ కుమార్ రెడ్డి గారు అందించే వివరాలు.
2: అయితే మన అనంతపురం జిల్లాలో సాగు చేస్తున్నటువంటి నూనె గింజల పంటల్లో వేరుశెనగతో పాటు ఆముదం కూడా ప్రస్తుతం కారణాల దృష్ట్యా మరియు మార్కెట్లో ఉన్నటువంటి ధర దృష్ట్యా కూడా ఈ యొక్క ఆముదం సాగు అనేది రోజు రోజుకు కూడా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం మన అనంతపురము మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఆముదం విస్తీర్ణం దాదాపుగా 30,000 హెక్టార్ల వరకు వచ్చి ఉంది. అయితే రైతులు విస్తీర్ణం దృష్ట్యా వేరుశెనగ పంట ప్రధానమైనప్పటికీ కూడా అనిశ్చిత వాతావరణము, పంట కాలంలో బిడ్డ పరిస్థితులు ఏర్పడము, కోత సమయంలో అధిక వర్షాలు ఉండడం వలన వేరుశెనగ పంట అనేది నష్టం చవిచూస్తున్నందున రైతులు వేరుశెనగ నుంచి ఆముదం వైపుకు మొక్కు అనేది చూపుతూ ఉన్నారు. అయితే వేరుశెనగతో పోల్చినప్పుడు ఆముదం పంట తక్కువ పెట్టుబడితో అలాగే తక్కువ శ్రమతో అధిక దిగుబడులు అనేది సాధించడం జరుగుతుంది. అంతేకాకుండా దీనిలో ఎక్కువ నికర ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఒకసారి మనం వేరుశెనగతో చూసినప్పుడు ఆముదంకు ఏ విధమైనటువంటి ఉపయోగాలు కానీ వ్యత్యాసాలు కానీ సాగులో మనకున్నాయంటే, ఆముదం సాగుకు కేవలం 2 నుంచి 4 కిలోల విత్తనం మాత్రమే సరిపోతుంది. అలా కాకుండా వేరుశెనగలు అయితే సుమారుగా 44 నుండి 68 కిలోల విత్తనం అనేది వాడవలసి ఉంటుంది. ఇక విత్తే సమయాన్ని చూస్తే మనకు ఆముదము వేరుశెనగ రెండు కూడా జూను జూలై మాసాల్లో విత్తుకోవచ్చు. ఇక ప్రధానంగా ఆముదంలో మనకు విత్తన ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఇది సుమారుగా 800 నుంచి 1600 రూపాయలు వరకు మాత్రమే ఉంటుంది. అలాగే మనం ఈ యొక్క ఆముదం పంటను చూసుకున్నట్లయితే దీనికి కావలసినటువంటి నీటి పరిమాణం, అంటే మనం ఒక సీజన్లో పండించడానికి 300 మిల్లీమీటర్ల నుంచి 350 మిల్లీమీటర్లు అయితే సరిపోతుంది. అయితే వర్షాకాలంలో మంచి దిగుబడులు సాధించడానికి మనకి ఏదైనా సున్నిత దశలో ఉంటే నీళ్లు ఒక 2 తళ్ళు ఇస్తే సరిపోతుంది. అలాగే మనం ఎరువుల మోతాడు కానీ అలాగే ఎరువుల ఖర్చు కానీ పురుగు తెగుళ్ళ ఖర్చు గురించి చూసుకున్నట్లయితే ఆముదంలో చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా ఈ యొక్క ఆముదం పంటను ఎందుకు రైతులు అనేది విస్తారంగా పండించడానికి ఇష్టపడుతున్నారంటే,

దీనికి ముఖ్యంగా అడవి పందుల బయట ఉండదు. అలాగే ఇతర పశువులు కానీ జింకలు కానీ ఏ విధమైనటువంటి బిడద ఉండదు. అంతేకాకుండా మనం చూస్తే అనంతపురం జిల్లాలో కోత సమయంలో సాధారణంగా అధిక వర్షాలు రావడం జరుగుతుంది. అయితే అధిక వర్షాల వల్ల అన్ని పంటలు కూడా చాలా వరకు కూడా దెబ్బతిండడం అనేది చూస్తూ ఉంటాం. అలా మనం ఆముదాన్ని చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆముదం కాయలు నీటిలో కానీ వర్షానికి కానీ తడిచినా కూడా మొలక అనేది రాదు. మళ్ళీ ఆరిన తర్వాత ఆ కాయలను మళ్ళీ మనం థ్రెషర్స్లో కానీ నూర్పిడి యంత్రాలు చేసుకొని మళ్ళీ మనం మంచి గింజను కూడా పొందవచ్చు. ఈ యొక్క మార్కెట్లో ధర కూడా చాలా వరకు గత సంవత్సరం చాలా స్థిరంగా ఉంది. సుమారుగా 5,500 నుంచి 7,500 రూపాయలు ఒక క్వింటాల్కి అనేది ఆముదం విత్తనం ధర మార్కెట్లో ఉంది. కాబట్టి రైతులు దీనిపైన మక్కువ చూపుతున్నారు. ఈ యొక్క కారణాల వల్ల వేరుశనగతో పోల్చినప్పుడు ఈ యొక్క ఆముదం పంట అనేది మనకు మంచి లాభాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఏ విధంగా సాగు చేయాలి అనేటువంటి అంశాలను మనం పూర్తిగా చర్చించుకున్నట్లయితే ముఖ్యంగా మన ఆముదం పంటకు తేలిక నేలలు, తక్కువ వర్షపాతం ఉన్నటువంటి నేలలు అయితే బాగా సరిపోతుంది. అయితే ముఖ్యంగా మనం ఆముదం సాగులో మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే అధిక దిగుబడినిచ్చేటువంటి సంకర రకాలను మాత్రమే వాడుతున్నారు. వీరిలో చాలా రకమైనటువంటి సంకర రకాలు మనకు భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ హైదరాబాద్ వారు, అలాగే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థలం పాలెం వారు కూడా మంచి సంకర రకాలు తయారు చేసి ఉన్నారు. అవన్నీ కూడా మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. అయితే మనం సంకర రకాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ICH-66 అనేది సంకర రకం. ఈ సంకర రకం అనేది ఖరీఫ్లో మరియు రబీలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాండం అనేది ఎర్రగా ఉండి కాయలపైన ముళ్ళు కలిగి బెట్టను తట్టుకోగలిగినటువంటి శక్తి ఉంటుంది. దీని యొక్క పంట కాలం వచ్చేసి 90 నుంచి 180 రోజులు. మొదటి గెల అనేది 100 రోజులకు వస్తుంది. ఇది వడతెగులను అలాగే పచ్చ దీప పురుగులను కూడా తట్టుకుంటుంది. ఈ రకం మనం వర్షాధారంగా దాదాపుగా 7 నుంచి 9 క్వింటాళ్ళ వరకు కూడా దిగుబడి అనేది పొందడానికి అవకాశం ఉంది. అలాగే నీటి వసతి కింద ఎకరాకు 13 క్వింటాళ్ళ దిగుబడి అనేది ఇస్తుంది. దీనిలో నూనె శాతం దాదాపు 50% ఉంటుంది. దీంతోపాటు మనకు DCH-519 అనే సంకర రకం కూడా ఉంది. ఇది ఖరీఫ్లోను రబీలోను సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది కూడా వడతెగులు, పచ్చపు దీపపు తెగుళ్ళు తట్టుకుంటుంది. దీంతోపాటు మనకు DCH-177 అనే రకం కూడా మంచి రకంగా ఉంది. అలాగే PCH-111, PCH-222 అనే రకాలు కూడా మనకు మంచి దిగుబడిని ఇచ్చేటువంటి వర్షాధారంగా అనుకూలమైనటువంటి రకాలు. మనం విత్తన మోతాదు చూసుకున్నట్లయితే ఎకరాకు సంకర రకాలు అయితే మనం సుమారుగా 2 కిలోల వరకు విత్తుకుంటే సరిపోతుంది. అయితే సాధారణంగా ఏంటంటే చాలామంది రైతులు ఆముదం పంటను గొర్రుతో విత్తుతూ ఉన్నారు. ఈ గొర్రు ద్వారా విత్తనం వల్ల ఏంటంటే విత్తన మోతాదు పెరిగి మొక్కల సాంద్రత ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా మనకు మొక్కకు మొక్కకు మధ్య దూరం తగ్గి దిగుబడులు అనేది తగ్గడానికి చాలా వరకు అవకాశం ఉంది. కాబట్టి రైతులు వారికి అనుగుణంగా ట్రాక్టర్తో వేయడానికి వీలైనట్లయితే అలా వేసుకొని వరుసలో మొక్కకు మొక్కకు మధ్య 2 అడుగులు వేసుకున్నట్లయితే సరిపోతుంది. అలా కాకుండా ఎక్కువ విత్తనం పెట్టినట్లయితే ఆ రైతులు మొలక వచ్చిన తర్వాత ఒత్తుగా ఉన్నటువంటి మొక్కలను తీసేసినట్లయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఒత్తు మొక్కలు అనేది మనం 10 నుంచి 15 రోజులు దాటిన తర్వాత తేమ ఉన్న చోట మనకు ఎక్కువగా ఉన్నటువంటి మొక్కలను పీకేయాలి. విత్తనం మొలవని చోట ఉన్నట్లయితే మళ్ళీ సాగునాటుతో పోగింతల ద్వారా విత్తనం పెట్టుకోవాలి. అయితే ఆముదానికి ఎరువులు ఏ విధంగా వాడాలి అని ఒకసారి చూసుకున్నట్లయితే ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువును 1 కిలో వేసి బాగా కలియ దున్నాలి. సంకర రకాలు సాగు చేసేటప్పుడు 12 కిలోల నత్రజనిని, 16 కిలోల భాస్వరాన్ని, 12 కిలోల పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులను భూమిలో విత్తేటప్పుడు కలియదున్నాలి. తర్వాత మనకు తేమ ఉన్నప్పుడు అంటే 30 రోజులప్పుడు ఒక అంతర కృషి తర్వాత, 60 రోజులప్పుడు రెండవ అంతర కృషి తర్వాత, అలాగే మొదటి కంకి వచ్చేటప్పుడు 90 రోజులప్పుడు, అలాగే రెండవ కంకి 120 రోజులప్పుడు, అలా ప్రతిసారి కూడా మనం ఎకరానికి 6 కిలోల నత్రజనిని పైపాటుగా వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఆముదం పంట నత్రజనికి బాగా మనకు దిగుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తేమ ఉన్నప్పుడు 30 రోజులకు, 60 రోజులకు, 90 రోజులకు,
అలాగే 120 రోజులకు కూడా మనం ప్రతిసారి కూడా నత్రజనిని ఎకరాకు 6 కిలోలు వేసుకున్నట్లయితే మంచి

0: దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఆముదం పంటలో చూసినట్లయితే ముఖ్యంగా ఏంటంటే ట్రాక్టర్ ద్వారానే మనం అంతర సేద్యం కూడా చేసుకోవచ్చు. అయితే దీనిలో కలుపు మందులకు అనేటువంటివి ఇప్పటి వరకు అయితే చాలా వరకు లేవు, కాబట్టి మనం అంతర కృషి ద్వారానే చేసుకోవాలి. మొదటి అంతర కృషి వచ్చేసి 20 నుంచి 20 రోజులప్పుడు, రెండు ఆముదం వర్ష మధ్యలో మనం మినీ ట్రాక్టర్ అంటే చిన్న ట్రాక్టర్తో కానీ పెద్ద ట్రాక్టర్తో కానీ లేదా వారికి అనుకూల అయినటువంటి ఏదైనా అంతర కృషి పరికరం ద్వారా అంతర కృషి చేసుకోవాలి. ఈ అంతర కృషి చేసుకునేటప్పుడే ఒక తల్లిసాలు లేదా గొడ్డుసాలు ప్రతి వర్షకు వేసినట్లయితే వర్షాధారం కింద ఎక్కువ వర్షం పడినప్పుడు ఎక్కువ వర్షం నీళ్ళు అనేది ఒరవడి కొట్టుకుపోకుండా తేమను కానీ నీటిని కానీ ఒడిసి పట్టి భూమిలోకి ఇంకింప చేస్తుంది. తద్వారా ఏంటంటే కంకి దశలో తేమ అనేది ఎక్కువగా ఉండి మనకు మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆముదంలో వివిధ అంతర పంటలు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే వేరుశనగ 7 వరుసలకు ఒక వరుస కంది ఎలా అయితే విత్తుకుంటామో అలాగే ఆముదాన్ని కూడా విత్తుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క ఆముదంతో పాటు అంతర పంటలుగా ఆముదము ఒక వరుస మరియు కంది ఒక వరుస అంతర పంట వేసుకోవచ్చు, లేదంటే ఆముదము అలసంద వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆముదము సజ్జ కూడా అంతర పంటలు అనేది వేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: శ్రోతలింతవరకు సేద్యపు శుద్ధులు మెట్ట ప్రాంతానికి అనువైన పంట ఆముదం గురించి డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. భూస్థిర కక్ష నుంచి చిత్రాలను అందించే భారత తొలి ఇమేజింగ్ ఉపగ్రహంగా ఈఓఎస్ 5 ప్రయోగం అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా నిలిచిందని అన్నారు. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలోని సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకత, సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇస్రో, భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం చేకూరుస్తోందని, అన్ని విభాగాల్లో భారత సామర్థ్యాలను పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని నరేంద్ర మోదీ తెలిపారు. మద్దూరులో పాఠశాల కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నారాయణపేట జిల్లా మద్దూరులో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. జిల్లా పర్యటనలో భాగంగా మద్దూరుకు చేరుకున్న ముఖ్యమంత్రి పాఠశాల నిర్మాణ ప్రణాళికను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాల కోసం 10 ఏళ్ల కిందట సొంత నిధులతో భూములు కొనుగోలు చేసి అనంతరం ప్రభుత్వానికి అప్పగించిన రైతులను ముఖ్యమంత్రి కలిసి మాట్లాడారు.

0: యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని ఆటోనగర్లో ఏర్పాటు చేసిన ఆల్కలైన్ అయోనైజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. యువత మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో పరిశ్రమలు స్థాపించేలా ఎంఎస్ఎంఈ ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ది శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో దీక్ష చేస్తున్న న్యాయవాదుల శిబిరాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు. న్యాయవాదులు ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని మంత్రి టీజీ భరత్ విజ్ఞప్తి చేస్తూ,
1: అడ్వకేట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆందోళన చేయాల్సిన పని లేదు, మీ పన్ను మీరు చేసుకోండి. మీకు బెంచ్ వచ్చేది 100%. చంద్రబాబు గారు చెప్పారు, మాట ఇచ్చారు. ప్రాసెస్ ఒక ప్రొసీజర్, జడ్జెస్ ఉంటారు, చీఫ్ జస్టిస్ ఉంటారు, సుప్రీంకోర్టు పోవాలా, ఇట్ ఈస్ హ్యాపెనింగ్, యూఆర్ గోయింగ్ టు డూ ఇట్, ప్లీజ్ హ్యావ్ పేషెన్స్ అనేది నేను రిక్వెస్ట్ చేస్తాను.
0: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలోని 17-20 వార్డుల్లో చేపట్టనున్న 4 అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. నిడదవోలు పట్టణ అభివృద్దికి 3 కోట్ల రూపాయలతో 17 పనులు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ,
2: షెడ్యూల్ క్యాస్ట్ సబ్ ప్లాన్ స్కీముల కింద ఈ నెల రోజులు పట్టణంలో కేటాయించినటువంటి 3 కోట్ల రూపాయల నిధులు ప్రత్యేకించి అవి శాంక్షన్ చేయించి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ షెడ్యూల్ క్యాస్ట్ ఏరియాల అన్నింటిలో కూడా 3 కోట్లతో సిసి రోడ్స్, అదే విధంగా రోడ్స్ అండ్ డ్రైన్స్ 5 చోట్ల, కాంపౌండ్ వాల్స్ ఫర్ పార్క్ ప్రహరీ గోడ్ లో కేటాయించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6 బెటాలియన్లో తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 నిన్నటితో ముగిశాయి. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణతో పాటు ఆధునిక క్రీడా పరికరాలు, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. తొలిసారిగా రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీలను నిర్వహించడం గర్వకారణమని డీజీపీ హరీష్ కుమార్ పేర్కొన్నారు. అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చి అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించిన భారత తొలి ఉపరాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయునిగా ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది రాష్ట్రపతి పదవి వరకు ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888 సెప్టెంబర్ 5 తేదీన జన్మించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని ఒకానొక సందర్భంలో ఆయన సూచిస్తూ,
3: Children must be taught the history of the different nations where they will perceive their uniqueness. They must be taught even when they are young the elements of modern science and technology. They must be given glimpses into world literature so that their own minds are sharpened and feelings refined.
0: సంక్షేమ పథకాల ఫలాలు నిజమైన అర్హులకు అందినప్పుడే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాకారమవుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో 4 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 3 నీటి శుద్ది కేంద్రాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ,
4: సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులకి అంది వారి జీవితాల్లో మంచి మార్పు వచ్చినప్పుడే అదే వికసిత్ భారత్, అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు వారు చేపట్టడం ప్రవేశం

0: జరిగినటువంటి విషయం. దానిలో జల్ జీవన్ మిషన్ కూడా ఒకటి. ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో జల్ జీవన్ మిషన్ ని వారు ప్రవేశపెట్టడం జరిగింది.
1: మెగా డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సిబిఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక ప్రకటన చేశారు. అర్హత లేని అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్న ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: దక్షిణాంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్మార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ మరియానాలో దిగువ ట్రోపావరణంలో నైరుతి మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో వాతావరణ సూచనలు. ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు ఈ ఉదయ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక మరియు ఆలోచనాలోచనం రచన డాక్టర్ ఎల్లా ప్రగడ మల్లికార్జునరావు, అనంతరం ఎందరో మహానుభావులు కార్యక్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించిన వివరాలు వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ రచన వై రామకృష్ణ, 8:35 హలో అభిలాష శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. 9:30 ఏకచిత్రగానం శీర్షికన తేజ సినిమా వారి చందమామ చిత్రం నుండి పాటలు వింటారు. 10:00 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక సాయం ప్రసారంలో 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమం ఉంటుంది. ఇందులో పద్మరాగాలు 17వ సంచిక 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయగాథలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి శివశంకరి గారి గురించిన వివరాలు, కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక, అనంతరం గురుదేవోభవ ఇష్టాగోష్ఠి ప్రసారమవుతుంది. సాయంత్రం 6:00 లలిత గీతం, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితులలో అరటి తోటల యాజమాన్యం, కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలతా రాణి గారి ప్రసంగం వింటారు. విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్కు సంబంధించిన ద్విభాష ఆఫ్ ట్యూబ్ రన్నింగ్ కామెంటరీ. 8:40 క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు.

ఈరోజు సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. భారత మాజీ రాష్ట్రపతి గొప్ప విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ రోజున ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. మన జీవితానికి దిశానిర్దేశం చేసి జ్ఞాన వెలుగులు నింపి మంచి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ప్రతి గురువుకు మన హృదయపూర్వక వందనాలు. ఈ సందర్భంగా అందరు గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురువుల సేవలను స్మరించుకుంటూ వారి ఆశీస్సులతో విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలను చేరాలని ఆకాంక్షిస్తున్నాం. శ్రోతలందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కొంచెంసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా మన దేశం వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో ఇంకా 275 మంది భారతీయులు అచూకీ తెలియరాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో 20 స్థానాలు పడతారు. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని వినూత్న బోధనా పద్ధతులు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశంలో ఉపాధ్యాయులు తమ మార్గదర్శకత్వం ద్వారా ప్రతిభను పెంపొందించడంలో చైతన్యాన్ని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తారని రాష్ట్రపతి అన్నారు. అంకితభావం శ్రద్ధ గల ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రత్యేక సామర్థ్యాన్ని గుర్తించగలరని వారిని ప్రేరేపించగలరని ఉన్నత ప్రమాణాలను సాధించేందుకు ప్రోత్సహించగలరని రాష్ట్రపతి పేర్కొన్నారు. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన విధానాన్ని ప్రోత్సహించాలని విచారణ జిజ్ఞాస స్ఫూర్తిని పెంపొందించాలని కూడా రాష్ట్రపతి ముర్ము ఉపాధ్యాయులు కోరారు. అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే విజ్ఞానవంతమైన తరాలను వారు నిరంతరం తీర్చిదిద్దాలని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు ఈ సందర్భంగా నివాళులర్పించారు. ప్రసిద్ధ విద్యావేత్త, రచయిత, తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు న్యూఢిల్లీలో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ఎంపికైన ఈ 48 మంది ఉపాధ్యాయులు 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందినవారు. అలాగే ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులు ప్రదానం చేస్తారు. ప్రతి అవార్డు గ్రహీత ఆదర్శప్రాయమైన పనితీరును ప్రదర్శించే లఘు చిత్రాలను కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు.

0: ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ దేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటిగా వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపితమైన ఈ కళాశాల ఒక శతాబ్ద కాలంలో ఎంతోమంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరుగుతుండడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు, పరికరాల తయారీ కూడా భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
1: 19 देशों से 108 से ज्यादा पैरा एथलीट्स हिस्सा ले रहे हैं. मैं सभी को ये कहने जा रहा हूँ कि अहमदाबाद, गुजरात और भारत आने वाले दिनों में खेल जगत के, चाहे वो ओलंपिक्स से जुड़े हुए खेल हो, चाहे पैरा ओलंपिक से जुड़े हुए खेल हो, सभी प्रकार के खेल का ये बहुत बड़ा सेंटर बनने वाला है.
0: ఈ టోర్నమెంట్లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్నారని అమిత్ షా తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి ఈవేళ నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై అమిత్ షా రేపు ఒక సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆ తర్వాత రోజు నార్కోటిక్స్పై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడతారు. సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట్ర కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సోమవారం నాడు కేంద్ర హోంమంత్రి పశ్చిమ జోనల్ కౌన్సిల్ సమావేశంతో పాటు గోవా పోలీస్ ప్రెసిడెంట్ కలర్స్ అవార్డు ఉత్సవంలో కూడా పాల్గొంటారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వార్సాలో పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోస్కీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం సానుకూల గమనంపై చర్చలు జరిపారు. భారత పోలాండ్ పార్లమెంటరీ గ్రూప్ సభ్యులను కూడా కలుసుకుని సమకాలీన భారత పోలాండ్ సంబంధాలను బలోపేతం చేయడంపై డాక్టర్ జయశంకర్ వారితో అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు డాక్టర్ జయశంకర్ పోలాండ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీని కలిసి జాయింట్ యాక్షన్ ప్లాన్ 2024-25లో సాధించిన ప్రగతిని సమీక్షించారు.
2: We are working on agreements including cyber security, space, clean coal, classified information, critical minerals, and I'm confident that they will add both texture and substance to our ties. On people-to-people exchanges, I'm glad to announce that the second edition of the Jam Sahib Memorial Youth Exchange Program will be taking place in October.
0: క్రిటికల్ మినరల్స్, ఆహార భద్రత, ఇంధనం, ఎరువుల లభ్యత మొదలైన అంశాలపైన ఇరు పక్షాలు చర్చలు జరిపినట్లు డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుంచి ఒక 5 ఏళ్ల బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇంతవరకు సురక్షితంగా భారతీయులు 169 మందిని కాపాడారు. న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, ఇంకా 275 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియరలేదని చెప్పారు. 1907 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్కు సురక్షితంగా చేరుకున్నారని కూడా ఆయన తెలియజేశారు.
3: India has consistently maintained that climate change is a common challenge and action in this regard must be based on the principle of common but differentiated responsibilities and respective capabilities. Developed countries who historically are responsible for the emissions and have contributed overwhelmingly to this present crisis must take lead in reducing emissions.
0: నేపాల్లో ఉత్పాతానికి వాతావరణంలో మార్పులు కారణమని ప్రపంచం గుర్తించిందని, వాతావరణంలో మార్పులను ఎదుర్కొనే ఉమ్మడి బాధ్యత అన్ని దేశాలపై ఉందని రణధీర్ జైస్వాల్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇంతవరకు నేపాల్లో ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1295కి పెరిగింది. ఈ నెల 9-10 తేదీలో జరగనున్న యూజీసీ నెట్ 2026 ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు ఉపయోగించి యూజీసీ నెట్

0: డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసీ డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్న పత్రాల్లో పలు లోపాలు ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ మూడు పేపర్లకు రీటెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఆఫ్రికా ఖండం వాస్తవ పరిమాణాన్ని మరింత ఖచ్చితంగా ప్రతిబింబించేలాగా సంప్రదాయ ప్రపంచ పటాన్ని మార్చాలని యునైటెడ్ జనరల్ అసెంబ్లీ ఓటు వేసింది. టోగో ప్రవేశపెట్టి ఆఫ్రికన్ యూనియన్ సభ్యదేశాలు బలపరిచిన కరెక్ట్ ద మ్యాప్ తీర్మానానికి ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్తో పాటు 164 దేశాల మద్దతు లభించింది. ఈ ఓటింగ్లో అమెరికా ఒకటే వ్యతిరేకంగా ఓటు వేయగా 6 దేశాలు గైరుహాజరయ్యాయి. 16 శతాబ్దం నుంచి సాధారణ వాడకంలో ఉన్న మెర్కెటర్ మ్యాప్ ఆఫ్రికా ఖండం గ్రీన్లాండ్తో సమాన పరిమాణంలో ఉన్నట్లు చూపడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్లాండ్ కంటే 14 రెట్లు పెద్దది. దీనివల్ల భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న దేశాల అభివృద్ధి అవసరాలను తక్కువగా అంచనా వేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో న్యూయార్క్లోని లూయిస్ ఆర్మ్స్ట్రాంగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మహిళల సింగిల్స్ 3 రౌండ్లో టాప్ సీడ్ 2 సార్లు ఛాంపియన్గా ఉన్న అరీనా సబాలింకా 6-3, 6-4 తేడాతో కెమిలా రెఖీమోవాను ఓడించారు. పురుషుల సింగిల్స్లో డానియల్ మెద్వేదేవ్ ఆర్థర్ రిటర్డ్ కేష్నూర్ 6-4, 6-4, 6-4 గేమ్స్ తేడాతో ఓడించి 4 రౌండ్లో ప్రవేశించారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో షెన్జెన్లో జరుగుతున్న మాస్టర్స్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. అంతకుముందు పురుషుల సింగిల్స్లో కిడంబి శ్రీకాంత్, మహిళల సింగిల్స్లో తన్వి శర్మ ఓడిపోయారు. విశేషాలు మరొకసారి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా దేశం వేగంగా అడుగులేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మీ అనూష. కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకం కింద 42 లక్షల వ్యయంతో గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నారాయణపురం ప్రాంతంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం శిథిలావస్థకు చేరుకుని సిబ్బంది, వైద్యులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. ఏ అవసరం వచ్చినా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఈ సమస్యకు తాము పరిష్కారం చూపించామన్నారు. 2 ఏళ్ల పాలనలో చేపట్టి అభివృద్ధి కార్యక్రమాల గురించి 80,000 ఇళ్లకు వెళ్లి వివరించామన్నారు. అనంతపురం జిల్లా లాంటి వెనుకబడిన ప్రాంతానికి 100,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. అదే స్థాయిలో ఉద్యోగాల కల్పన కూడా జరుగుతోందన్నారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఎల్యినో ప్రభావంపై ప్రభుత్వం ముందే అంచనా వేసి తగినంత తాగునీటిని ముందే నిల్వ చేస్తున్నట్లు చెప్పారు. రైతులు వరి, మిర్చి లాంటి పంటలు వేయవద్దని అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారన్నారు. జిల్లాలో కుటుంబాల పోషకాహార స్థాయిని మెరుగుపరచడం, స్థానిక ఆహార వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, మహిళలకు పోషణాధారిత జీవనోపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన పోషణ వనిత కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం సాయి ఆరామ

0: సందర్భంలో ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ప్రచారానికే పరిమితం కాకుండా రోజు వారి ఆహారపు అలవాట్లలో మార్పు తేవటానికి కృషి చేస్తుందన్నారు. ప్రతి ఇంటికి పోషణ, ప్రతి మహిళకు అవకాశం, ప్రతి సమాజానికి ఆరోగ్యమనే నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పీడీ నరసయ్య, ఐసిడిఎస్ పీడీ ప్రమీళ, ఎల్డిఎం ఫణీంద్ర కుమార్, వ్యవసాయ అధికారి కృష్ణయ్య, డిప్యూటీ జిల్లా వైద్యాధికారి సునీల్ తదితరులు పాల్గొన్నారు. మొబైల్ రికవరీలో అనంతపురం జిల్లా పోలీసులు మరో ఘనత సాధించారు. మీ మొబైల్ మీ ఇంటికి కార్యక్రమం ద్వారా గురువారం బాధితుల ఇళ్ల వద్దకే 583 ఫోన్లను అందజేశారు. వీటిలో కలిపి ఇప్పటి వరకు 15,004 ఫోన్లను రికవరీ చేశారు. వాటి విలువ సుమారు 30 కోట్లు. ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లపై ప్రజలు చాట్ బాట్ లేదా సిఈఆర్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి ఐఎంఈఐ ఆధారిత ట్రాకింగ్ టెక్నికల్ పరిశోధన, సైబర్ విభాగం సహకారంతో చరవాణులను గుర్తించి తిరిగి స్వాధీనం చేస్తున్నట్లు ఆయన వివరించారు. సమాచార వేదిక విన్నారు.
1: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు ఆలోచనాలోచనం. రచన డాక్టర్ ఎల్లా ప్రగడ మల్లికార్జునరావు.
3: ఆలోచనాలోచనం లో చూపును వెలిగించే చిరుదీపం. రచన డాక్టర్ ఎల్లా ప్రగడ మల్లికార్జునరావు.
4: బుద్ధి నిలకడ ఉన్నవాడినే భగవంతుడు మెచ్చుకుంటాడు అని అనేకానేక ధర్మశాస్త్రాలు పురాణాలు ప్రబోధిస్తున్నాయి. భగవంతుడు మెచ్చుకుంటాడు అనే మాట అటుంచినా, అసలు స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోకపోతే జీవితంలో అడుగడుగున అన్ని ఇబ్బందులే ఎదురవుతాయి. కళ్ల ముందు కదులుతున్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి మంచో చెడో తెలుసుకోగలిగే శక్తిని అందరూ కూడా అలవాటు చేసుకోవాలి. చెప్పుడు మాట వినటం, ఇప్పుడు అవును అని ఆ తర్వాత కాదు అనడం, ఇలా ప్రవర్తిస్తే కార్యభంగమే తప్ప మరేమీ జరగదు. ఓ మాట అనే ముందు అన్నీ ఆలోచించుకోగలగాలి. ఈ శక్తి చాలామందిలో లేనందువల్లే ముందు స్నేహం చేయటం, ఒకటి రెండు రోజులు గడిచాక పొత్తు కుదరటం లేదంటూ కత్తులు దూసుకోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ జీవిత సత్యాన్ని ఓ చక్కటి కథారూపంలో అందిస్తోంది వ్యాస భగవానుడి అనుగ్రహం వల్ల మనకు లభించిన మహాభారతం. ఈ పంచమ వేదంలో శాంతి పర్వంలో తన జీవిత అనుభవ సారాన్ని రంగరించి గాంగేయుడు ధర్మరాజుకు ఈ కథను చెప్పాడు. ఆ కథ ఏమిటంటే, పూర్వం ఒక అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది. అయితే అది మిగిలిన అన్ని నక్కల్లాగా జిత్తులమారిగా ఉండటం, మాంసాహారం కోసం వెంపర్లాడటం ఇలాంటివేవి చేయటం లేదు. కేవలం చెట్టుకే పండి రాలిన పండ్లను మాత్రమే తింటూ ఒంటరిగా తన దోవను తాను కాలక్షేపం చేస్తూ ఉండేది. ఈ ప్రవర్తన మిగిలిన నక్కలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఓ రోజున అవన్నీ కలిసి ఆ నక్క దగ్గరకు వెళ్ళి తమ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ, నువ్విలా ఎందుకు చేస్తున్నావు? ఒకవేళ నీకు చేత కాకపోతే మేమే మాంసం తెచ్చి పెడతాం, తిను అన్నాయి. కానీ ఆ నక్క తాను హింసకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో కాలం గడిపి జీవితాన్ని ముగించదలిచినట్లుగా చెప్పింది. అదే సమయానికి ఆ అడవిని ఏలుతున్న పులిరాజు అటుగా వెళుతూ నక్క ధర్మోపదేశం ఇంది. ఆ మాటలకు మెచ్చుకుంటూ నక్కను తన మంత్రివర్గంలో చేర్చుకుంటానని, దానివల్ల తన పాపాలు కూడా పోతాయన్నది తన మనసులోని భావనని పులి ఎంతో మెచ్చుకోలుగా చెప్పింది. అప్పుడు ఆ నక్క, తనకు మంత్రిగా ఉండే అర్హత ఉన్నా రేపొద్దున ఇంకెవరైనా పులిరాజు స్నేహితులు మంత్రులో వచ్చి ఇద్దరి మధ్య తగాదాలు పెట్టే అవకాశం ఉందని, దానివల్ల ఇద్దరికీ ముప్పు కలుగుతుందని చెప్పింది. పైగా తనకు సేవాధర్మం కూడా పూర్తిగా తెలియదని చెప్పింది. అదీ కాక రాజాశ్రయంలో ఉండేవారు అనేకానేక కష్టాలను అనుభవిస్తూ భయంతో గడపవలసి వస్తుంది అని కూడా చెప్పింది. పులి నక్క మాటలు గడ్డొచ్చి, అలా ఏం జరగదులే అంది. అప్పుడు నక్క క్షణకాలం పాటు ఆలోచించి తాను చెప్పినట్టు ఉచితానుచితాలు తెలుసుకుని ప్రవర్తించడానికి పులిరాజు అంగీకరిస్తే తాను మంత్రిగా ఉండ

0: దానికి అభ్యంతరం లేదు అంది. సరే, పులికి ఆనందం వేసింది. వెంటనే నక్క పులి మంత్రివర్గంలో చేరిపోయింది. ఈ పులి నక్కల స్నేహాన్ని చూసి అప్పటిదాకా పులిని ఆశ్రయించుకున్న ఇతర జంతువులు ఓర్వలేకపోయాయి. ఎలాగో అలాగ ఆ రెండింటి మధ్య తగాద పెట్టి విడగొట్టాలి అనుకున్నాయి. దానికి తగ్గట్టుగా అదను చూసి ఓ కుట్ట కూడా పన్నాయి. ఒకరోజున పులి ఆహారాన్ని నక్కకు తెలియకుండా చాటుగా తీసుకెళ్లి నక్క గుహలో దాచిపెట్టాయి. తన ఆహారం కనబడబోయేసరికి వెతకమని ఇతర జంతువులకు పులి ఆజ్ఞాపించింది. అవి ఎక్కడా వెతికినట్టే వెతికి ఆహారం నక్క గుహలో ఉందని, నక్కే దొంగతనం చేసి తన గుహలో దాచుకుని ఉంటుందని పులి మనస్సుకు హత్తుకునేలాగా ఎన్ని చెప్పుడు మాటలు చెప్పాలో అన్నీ చెప్పేశాయి. ఆ మాటలు విన్న పులి నక్కను చంపమని మృగాలకు ఆజ్ఞ ఇచ్చింది. ఈ విషయాన్నంతా ఆది నుంచి గమనిస్తున్న పులిరాజు తల్లి రంగంలోకి వచ్చింది. రాజు చుట్టూ చేరిన దుష్టమంతుల పన్నాగాలను ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉన్నందువల్ల తన కుమారుడికి నిజమేమిటో చెప్పాలి అనుకుంది. నక్క ధర్మగుణం కలిగిందని, ఇతర జంతువులే దాని మంచితనాన్ని చూసి ఓర్వలేక దానిమీద దొంగతనం నేరాన్ని రుద్దాయని వివరించి చెప్పింది. అతను మాంసాహారమే విడిచిపెట్టి జీవనం సాగిస్తున్న నక్క మాంసాన్ని దొంగిలించిందంటే ముందు వెనక చూసుకోకుండా నమ్మేయడమేనా అంది. పులి తల్లితో పాటుగా మంత్రుల్లో ఉన్న మరో మంచి మంత్రి కూడా వచ్చి నిజమేమిటో చెప్పేసరికి పులిరాజుకు చెప్పుడు మాటల మత్తు కాస్త దిగిపోయింది. అప్పుడు మళ్లీ పులి నక్కను కౌగులించుకుని తనను క్షమించమని వేడుకొంది. కానీ నక్క పులి మాటలు వినలేదు. స్థిరచిత్తంతో ఆలోచించి నిర్ణయం తీసుకోలేని వాడి దగ్గర ఉండటం ఎవరికీ మంచిది కాదు అని చెప్పింది. సమాజంలో బతుకుతున్నప్పుడు అందులోనూ పాలకుడి స్థానంలో ఉన్న వ్యక్తి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలే తప్ప చెప్పుడు మాటలు వినడం భావ్యం కాదని గట్టిగా చెప్పి తన దౌవంతాన్ని వెళ్ళిపోయింది. భారత భాగవతాది భగవత్ కథాగ్రంథాలు కేవలం పెద్దలకు మాత్రమే జ్ఞానోపదేశం చేస్తూ కూర్చోలేదు. రేపటి నాయకులుగా ఎదగాల్సిన నేటి వారికి ఇలా వ్యవహార జ్ఞానాన్ని కూడా అలవాటు చేసుకోమని చెబుతున్నాయి. అందుకే ఆబాలగోపాలానికి వాటిలోని అక్షరాక్షరము కూడా అమృతతుల్యమే.
1: ఆలోచనాలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం. ఇంతవరకు విన్నారు రచన డాక్టర్ ఎల్లా ప్రగడ మల్లికార్జునరావు.
2: మీరు ఇంతవరకు ఆలోచనాలోచనం విన్నారు. రచన డాక్టర్ ఎల్లా ప్రగడ మల్లికార్జునరావు.
3: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
5: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
6: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
7: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
6: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
7: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
6: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు ఎందరో మహానుభావులు కార్యక్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించిన వివరాలు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి,

ఎందరో మహానుభావులు, కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలందరికీ నమస్కారం. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి, నిర్వహణ శ్రీ జి శివశంకర్రెడ్డి. జీవితంలో మనం ఎన్నో ఉన్నత శిఖ

శిఖరాలు అధిరోహించినప్పటికీ మన తొలి అడుగులు పడేది మాత్రం బడిలోనే. మన ఉజ్వల భవిష్యత్తుకు తొలి పాఠం నేర్పేది గురువే. తల్లి ఒడిలో అనేక విషయాలను నేర్చుకునే మనం ప్రాపంచిక విషయాలను మాత్రం గురువు ద్వారానే తెలుసుకుంటాం. మనల్ని కూర్చోబెట్టి వారు నిలుచుని పాఠాలు చెబుతూ మన ఎదుగుదలకు కారణమయ్యే గురువులు మాత్రం అక్కడే ఉండిపోతారు. అయినప్పటికీ విద్యార్థి ఉన్నతిలోనే వారి విజయాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు

ఎదుగుదలకు కారణమయ్యే గురువులు మాత్రం అక్కడే ఉండిపోతారు. అయినప్పటికీ విద్యార్థి ఉన్నతిలోనే వారి విజయాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు గురువులు. అమ్మ తరువాత అంతటి ఆదరణ కేవలం గురువు వద్ద మాత్రమే లభిస్తుంది. బ్రతకలేక బడిపంతులు అని అందరూ అంటున్నా, తాను బ్రతకలేకపోయినా ఎందరికో బ్రతుకు అంటే ఏమిటో నేర్పిస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు గురువులు.

భారతీయ పరంపర గురువుకు గొప్ప స్థానాన్ని కల్పించింది. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ తల్లిదండ్రుల తరువాత స్థానం గురువుకు కట్టబెట్టింది. సనాతన భారతీయ సంప్రదాయంలో గురువు ప్రాధాన్యత గణనీయమైంది. ఆయన సమక్షంలో నేర్చుకునే విద్య మనిషి జీవితానికి అర్థాన్ని, పరమార్థాన్ని చేకూరుస్తుందన్న భారతీయుల భావన యుగాల నాటి నుంచి గురుశిష్య బంధాన్ని బలపరుస్తోంది. పురాణేతిహాసాలు సైతం పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తరువాత స్థానం గురువుదేనని తెలిపాయి. గురువుకు దైవత్వాన్ని ఆపాదించాయి. పూర్వకాలంలో గురువులను వెతుక్కుంటూ వెళ్లి ఆయనను ప్రసన్నం చేసుకుని సకల విద్యలను నేర్చుకునేవారు శిష్యులు. విద్యాభ్యాసం పూర్తయ్యేంతవరకు ఆయన సహచర్యంలోనే గడిపి నిరంతరం గురువు పట్ల భక్తి శ్రద్ధలు కనపరిచేవారు. అయితే నేటి కాలంలో గురువు అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారినే చెప్పుకుంటారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సంవత్సరం సెప్టెంబర్ 5 తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించారు. తండ్రి సర్వేపల్లి వీరాస్వామి, తల్లి సీతమ్మ. వీరు తమిళనాడుకు వలస వెళ్లిన దంపతులు. తండ్రి వీరాస్వామి జమీందారీలో తహసీల్దార్. రాధాకృష్ణన్ గారి ప్రాథమిక విద్య

0: తిరుత్తణిలో సాగింది. ఆ తరువాత తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ చదివి ఎంఏ పట్టా పొందారు. బాల్యం నుండే అసాధారణమైన తెలివితేటలు కలిగినవారు. 1906లో శివకామమ్మతో ఆయనకు వివాహం జరిగింది. 21 సంవత్సరాల వయసులోనే ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యారు. తత్వశాస్త్రంలో అతని ప్రతిభను విని మైసూరు విశ్వవిద్యాలయం ఆయనను తత్వశాస్త్ర విభాగానికి ఆచార్యుడిగా నియమించింది. అతని ఉపన్యాసాలను ఎంతో శ్రద్ధగా వినేవారు విద్యార్థులు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కోరిక మేరకు కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగాను, తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయం, బెనారస్ విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. 4 దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపారు. ఎదుటివారికి బోధించడం వలన తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని బాగా నమ్మిన వ్యక్తి ఆయన. వేలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆయన తర్కం లాంటి కష్టమైన అంశాన్ని కూడా విద్యార్థులకు సులభంగా బోధించేవారు. ఆయన పాఠం చెప్పే తీరు విద్యార్థుల్లో ఎంతో ఆసక్తిని కలిగించేది.
1: అమ్మా ఆవో.

గురువు అంటే అజ్ఞానం చీకట్లు తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు అని అర్థం. రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై ప్రేమాభిమానాలు చూపేవారు. అతను మైసూరు నుండి కలకత్తాకు ప్రొఫెసర్గా వెళ్లేటప్పుడు గుర్రపు బండిని పూలతో అలంకరించి అందులో తమ గురువైన రాధాకృష్ణన్ గారిని కూర్చోబెట్టి రైల్వే స్టేషన్ వరకు విద్యార్థులే లాక్కుంటూ వెళ్లారట. అందుకే గురువు అనే మాటకు నిలువెత్తు నిదర్శనం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అనే చెప్పుకుంటారు.

1931లో రాధాకృష్ణన్ లీగ్ ఆఫ్ నేషన్స్ ఇంటలెక్చువల్ కోఆపరేషన్ కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. 1936లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యక్షులు అయ్యారు. చైనా, అమెరికా దేశాలు పర్యటించి పలు ప్రసంగాలు చేశారు. 1946లో భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. 1947 ఆగస్టు 14-15 మధ్యరాత్రి స్వాతంత్రోదయం సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది. 1949లో భారతదేశంలో ఉన్నత విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీకి అధ్యక్షులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆ తరువాత ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 మధ్యన భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. 1962లో భారతదేశ 2వ రాష్ట్రపతిగా పదవిని చేపట్టారు. 1954లో మానవ సమాజానికి అతను చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న

రాధాకృష్ణన్ గారు వ్రాసిన ఇండియన్ ఫిలాసఫీ అను పుస్తకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అతని దృష్టిలో తత్వము అనేది జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మార్గం. భారతీయ తత్వమును అర్థం చేసుకోవడం అనేది ఒక చికిత్సగా భావించేవారు. భారతీయ ఆలోచన దృక్పథాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి అందులో వివేకము తర్కము ఇమిడి ఉన్నాయని చూపించి భారతీయ తాత్వికత గొప్పతనాన్ని తెలిపారు. ఆచార్యుడిగా, ఉపకులపతిగా, దౌత్యవేత్తగా, స్వాతంత్ర భారతావని తొలి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా ఆయన అధిరోహించిన శిఖరాలు రాధాకృష్ణన్ గారి జీవితంలోని అసాధారణ కోణాలను తెలియచేస్తాయి. రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతని శిష్యులు అభిమానులు కొందరు ఆయన పుట్టినరోజును ఘనంగా చేస్తామని కోరారట. దానికి బదులు ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని ఆయన కోరారట. తరాలు మారినా గురుస్థానం మారకూడదన్న తన ఆశయానికి అనుగుణంగా ఆ మహనీయుడు చేసిన సూచన భారతదేశ చరిత్రలో సెప్టెంబర్ 5కు విశిష్ట స్థానాన్ని కల్పించింది. సకల విద్యాపారంగతుడు, ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన శ్రీ రాధాకృష్ణన్ పండితునితో పాటు ఉపాధ్యాయులందరినీ స్మరించుకునే అవకాశాన్ని అందించింది.

0: శృతిలయ సంగమ సుఖజతిలు స్వరపద యోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు.
1: భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి, భారతీయ తాత్విక చింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశపెట్టిన గొప్ప తాత్వికవేత్త, మరెన్నో గౌరవాలు పొందినప్పటికీ ఎటువంటి ఆడంబరాలకు పోని శ్రీ రాధాకృష్ణన్ గారు 1957 ఏప్రిల్ 17న తుది శ్వాస విడిచారు. ఒక ఉపాధ్యాయుడు ఒక వ్యక్తిని ఎంత ఎత్తుకు తీసుకుని వెళ్లగలరో తెలుసుకుని ఆచరించిన మహాపురుషుడు. అంతర్జాతీయ ఖ్యాతినిగాంచిన తత్వవేత్త అయినా, రాష్ట్రపతి పదవిని అలంకరించిన, భారతరత్న బిరుదును అందుకున్నా, తన పుట్టినరోజును మాత్రం ఉపాధ్యాయ దినోత్సవంగా పరమ పవిత్రంగా చేయాలని కోరుకున్నారు. ఉపాధ్యాయ వృత్తికి ఆయన తెచ్చిన గుర్తింపు, గౌరవానికి గాను ప్రతి ఏటా సెప్టెంబర్ 5ను గురుపూజోత్సవంగా జరుపుకుంటున్నాం. మనల్ని ఎంతో ఉన్నత స్థాయికి చేర్చిన మన గురువులందరికీ పాదాభివందనం సమర్పించుకుందాం.

0: శ్రోతలు, ఇంతవరకు ఎందరో మహానుభావులు కార్యక్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించిన వివరాలు విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: శ్రోతలు, 101.7 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాలలో భాగంగా హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: beyond textbook teaching methods to teach their mothers to read, make UPI payments, access online banking and navigate digital services. And with that, it's back to you, Saira.
1: Thanks, Renu. And now before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu urges teachers to embrace technology and adopt innovative teaching methods on Teachers' Day to confer national awards on 48 school teachers in New Delhi this morning. Prime Minister Modi to address centenary celebrations of Sri Ram College of Commerce in New Delhi today. Government proposes 3-year permissions and tighter safety rules for importing and transporting petroleum in ISO tank containers. External Affairs Minister S. Jaishankar says, India in continuous touch with Ukraine and Russia to help end the conflict. UN votes to adopt new world map reflecting accurate size of Africa. Stage 3 of World Archery Para Series begins at Ahmedabad in Gujarat. And in women's cricket, India to take on arch rivals Pakistan in final Group A clash of T20 Asia Cup in Dubai tonight. And with that, we end the morning news. Have a great day.
2: ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీవై రామకృష్ణ.
3: అనకాపల్లి జిల్లాకు చేరిన గోదావరి జలాలు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఏటికొప్పాక హస్తకళా థీమ్ పార్కుకు భూమి పూజ. జిల్లా వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకల విశేషాలతో కూడిన ఆగస్టు నెల అనకాపల్లి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట వద్ద ఉత్తరాంధ్రలోకి ప్రవేశించాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం రైతులతో కలిసి రెగ్యులేటర్ గేట్లను ఎత్తారు. ఈ నీటితో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ అనకాపల్లి జిల్లాల్లో 287,000 ఎకరాలకు సాగునీరు, 923,000 మందికి తాగునీరు అందనుంది. పరిశ్రమలు తాగు సాగు అవసరాల కోసం 23.44 టీఎంసీల నీటిని తరలించనున్నారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను మరింత విస్తరిస్తామని, మరో 800 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలతో పాటు ఉద్యోగాలకు భద్రత ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం అలమండ కోడూరులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనకాపల్లి ఇక బెల్లానికి మాత్రమే కాకుండా ఆర్సలార్ మెటల్ స్టీల్ సిటీ, డేటా సెంటర్లు, ఫార్మా, అల్యూమినియం పరిశ్రమలకు కేంద్రంగా మారబోతోందని అన్నారు. అనకాపల్లి జిల్లాను రాష్ట్రంలోనే 1గా తీర్చిదిద్దుతామని తెలిపారు. 10,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్, స్కిల్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛత కోసం పనిచేయాలని, ప్రతి గ్రామాన్ని జీరో వేస్ట్ గ్రామంగా మార్చాలని పిలుపునిచ్చారు. 2 ఏళ్లలో 143 లక్షల టన్నుల చెత్తను తొలగించామని, చెత్త నుంచి గ్యాస్, ఎరువులు తయారు చేస్తున్నామని తెలిపారు. నక్కపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభయ ఫిర్యాదుల పెట్టెను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థినులు, మహిళల భద్రతకు తొలి ప్రాధాన్యతనిస్తూ అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన అభయ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. విద్యార్థినులు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను అభయ ఫిర్యాదుల పెట్టె ద్వారా పోలీసులకు తెలియచేయవచ్చునని తెలిపారు. ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హస్తకళా థీమ్ పార్కుకు భూమి పూజ జరిగింది. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, కలెక్టర్ విజయకృష్ణన్, టూరిజం ఎండీ రవి పఠాన్శెట్టి, శాసనసభ్యులు ఎస్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏటికొప్పాక కళాకారులు తయారు చేస్తున్న లక్కబొమ్మలు, సహజ రంగుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్ విజయకుమార్ మాట్లాడుతూ 10 ఎకరాల్లో థీమ్ పార్క్, రిసార్ట్, బోట్ షికార్ వంటి సదుపాయాలతో ఏటికొప్పాకును ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా, హస్తకళా హబ్గా అభివృద్ది చేస్తామని చెప్పారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి ప్రధాన వేడుకల్లో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ సమైక్యత, దేశభక్తిని చాటుతూ

0: పోలీస్ ఎన్సీసీ సిబ్బంది విద్యార్థులు నిర్వహించిన ఆకర్షణీయ కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రోల్ అబ్జర్వర్ ఎం గౌతమి అధికారులను ఆదేశించారు. అనకాపల్లిలోని కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సౌరీమాన్ పటేల్తో కలిసి ఆమె ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరణించిన వారి పేర్లతో పాటు డబుల్ ఎంట్రీలను తొలగించాలని, 18 ఏళ్లు నిండిన యువతను ఓటరుగా నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు మీరు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎండ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో మొదటి కాలర్ని పలకరిద్దాం. హలో అభిలాష.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి? వెంగమణి గారు. బాగున్నారా అండి? బాగున్నామండి. చెప్పండి. కలెక్టర్ గారు అందులో ఏ పాట అండి?
2: ఎంత మంచి వాడవయ్యా.
1: ఓకేనండి. కోరుతున్న శ్రోతలు
2: జిల్లా మురుగు మండలం నక్కలపల్లి నుంచి యంగమూని, శ్రీదేవి, పిత్తిరాజు, విష్ణు, బాలు, వైష్ణవి, చిన్నారి, నారాయణమ్మ, పూజా ధనంజయ, నగేందర్ రెడ్డి, కది నుంచి బాలు కలంబక్స్ మేడం.
1: ఓకేనండి. మీ అందరి కోసం
2: కూడా మేడం.
1: ఓకేనండి. వారి కోసం కూడా ఈ పాటను
2: వినిపి,
1: శ్రోతలందరి
2: కోసం.
1: సరేనండి, మీకు వినిపిస్తాము, విని ఆనందించండి. నమస్తే.
2: నమస్తే మేడం.

0: కార్యక్రమంలో తర్వాతి కాల్ అన్ని పలకరిద్దాం. హలో అభిలాష.
1: నమస్తే.
0: నమస్తే అండి హరినాథ్ రెడ్డి గారు.
1: బాబు
0: హరినాథ్ బాబు గారు బాగున్నారా అండి?
1: బాగున్నాను.
0: చెప్పండి.
1: అభిమానవంతులు ఈయన పైన పలికిన రాడు.
0: హలో
1: చెప్పండి.
0: చెప్పండి చెప్పండి.
1: అభిమానవంతులు
0: అభిమానవంతులా
1: ఈయన పైన పలికిన రాగం
0: కోరుతున్న శ్రోతలు
1: హరినాథ్ బాబు, హర్షవర్ణ, ఎస్పి ప్రకాష్, లాలప్ప, జ్యోతి.
0: ఓకేనండి, మీ అందరి కోసం మరి ఈ పాటను వినిపిస్తాను.
1: థ్యాంక్ యూ మేడం, నాకు 2 వారాల నుంచి తగల.
0: ఓకేనండి, సంతోషం. నమస్తే. నమస్తే.

0: శ్రోతలు హలో అభిలాష కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి కాలర్ని ఎవరు పలకరిద్దాం. హలో అభిలాష.
1: మేడం నమస్తే. మేడం
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడ నుంచి?
1: మా పేరు సూలా పవన్ కుమార్ మేడం.
0: పవన్ కుమార్ గారు ఎక్కడ నుంచి అండి?
1: ధర్మవరం శాంతినగర్ గంగమ్మ దగ్గర నుంచి మేడం.
0: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు మీకోసం?
1: నువ్వే నువ్వే నుంచి వినిపించండి మేడం.
0: నువ్వే నువ్వే నుండి ఏ పాట?
1: నిద్రపోతున్న రాత్రి అడిగాను.
0: కోరుతున్న శ్రోతలు
1: మేడం, రేడియో శ్రోతలు అందరికోసం.
0: ఓకేనండి, మీకోసం, మా కోసం, అందరి కోసం ఈ పాట మరి వినిపిస్తుందనా? ఆనందించ.
1: ధన్యవాదాలు మేడం.
0: నా పేరు అనుష అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: నమస్తే అండి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: హలో అభిలాష.
2: నమస్కారం మేడం.
1: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
2: మేడం, నా పేరు శంకర్ మేడం. అనంతపురం జిల్లా పామిడి మండలం కాదరపేట గ్రామం మేడం.
1: శంకర్ గారు, బాగున్నారా అండి?
2: బాగున్నాం మేడం.
1: చెప్పండి, ఏం చేస్తుంటారు?
2: కిరాణా షాప్ మేడం మాది.
1: ఓకే ఓకే. వింటూ ఉంటారా రేడియో కార్యక్రమాలని?
2: వింటూ ఉంటాం మేడం.
1: చేశారా ఇంతకు ముందు కాల్ ఎప్పుడైనా రేడియో?
2: ఇప్పుడు 3-4 ఇయర్స్ అయింది చేయక.
1: ఓకే ఓకే ఓకే అండి.
2: అచ్చకుడుగా చేస్తుంటాను, కొంచెం బిజీ అయ్యి చేయలేదు మేడం. వింటూ ఉంటాం ప్రోగ్రామ్స్ అయితే.
1: ఓకేనండి, చాలా సంతోషం. చెప్పండి, మీకోసం ఏ పాట వినిపించమంటారు?
2: జోష్ మేడం, నాగ చైతన్య.
1: జోష్.
2: అవును మేడం.
1: అందులో ఏ పాట అండి?
2: టైటిల్ సాంగ్ ఉంటుంది మేడం, జోష్ అని. స్టార్టింగ్ లో ఓయ్ ఓయ్ అని వస్తుంది, జోష్ అనే టైటిల్ సాంగ్ ఉంటుంది మేడం.
1: ఓకే, సరే. కోరుతున్న శ్రోతలు ట్రై చేస్తానండి.

0: వచ్చిందా మేడం ఆ సాంగ్?
1: అంటే మూవీ ఉంది అందులో మీరు చెప్తా.
0: హలో,
1: మూవీ ఉందండి అందులో మీరు చెప్తున్న పాట స్టార్టింగ్ అన్నది ఏది అనేది తెలియట్లేదు.
0: ఫస్ట్ పాటే మేడం, జోష్ జోష్ అనే టైటిల్ సాంగ్ ఉంటుంది.
1: అదే, అలాగే స్టార్ట్ అవ్వలేదు. సరేలేండి, చెప్పండి కోరుతున్న శ్రోతలు.
0: అనంతపురం నుంచి పూజారి ధనంజయ, కొడి నుంచి సద్దానప్ప మేడం, మా ఫ్రెండ్స్ అందరి కోసం మేడం, అలాగే రేడియో వింటున్న అనంతపురం కేంద్ర శ్రోతలందరి కోసం మేడం.
1: ఓకేనండి,
0: లేదంటే వేరే సాంగ్ అడుగుతాను మేడం.
1: చెప్పండి ఏ పాట వినిపించమంటారు?
0: గిల్లి కజ్జాలు మేడం.
1: గిల్లి కజ్జాలు, అందులో ఏ పాట అండి?
0: అందులో మా ఇల్లే చంద్ర నివాసం అనే పాట ఉంటుంది మేడం, చిత్ర గారు పాడింది.
1: ఓకేనండి, మీకోసం ఈ పాట వినిపిస్తున్నామండి.
0: ధన్యవాదాలు మేడం.
1: నమస్తే అండి, థ్యాంక్ యూ.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: హలో అభిలాష, హలో హలో అభిలాష.
3: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి, ఎవరు, ఎక్కడ నుంచి? మీ పేరండి? ఈశ్వరయ్య గారు, చెప్పండి, ఏం చేస్తుంటారండి మీరు?
3: వ్యవసాయం,
2: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు? ఏంటండి? సరే, మీకు ఏ పాట వినిపించమంటారండి?
3: శ్రీకృష్ణ విజయం.
2: శ్రీకృష్ణ విజయం. ఒక్క నిమిషం అండి. శ్రీకృష్ణ విజయం, అందులో ఏ పాట అండి? ఏంటండి? సరేనండి. కోరుతున్న శ్రోతలు? ఓకేనండి, మీ అందరి కోసం పాట వినిపిస్తున్నాను, విని ఆనందించండి. నమస్తే.
3: గుడ్ నేమ్ మేడం?
2: నా పేరు అనుష అండి.
3: కడప
2: అనంతపురం అండి.
3: ఓకే, థ్యాంక్ యూ మేడం.
2: ఓకేనండి, నమస్తే.

సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి సరి మగరి

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: హలో అభిలాష.
4: నమస్కారం, బాగున్నారండి?
3: నమస్తే అండి, బాగున్నామండి. మీరు, మీ పేరు? కొంచెం వాయిస్ చెప్పండి. శ్రీనివాసులు ఎక్కడి నుంచి అండి?
4: హైదరాబాద్, మోదీపట్నం అండి.
3: హైదరాబాద్ నుండి చెప్పండి, ఏం చేస్తుంటారు? ఏంటండి?
4: సెక్యూరిటీ.
3: ఓకే ఓకే, చెప్పండి, మీకు ఏ పాట వినిపించమంటారు?
4: అందాల రాముడు. ఈ చిత్రంలోనండి
3: అందాల రాముడు. అందులో ఏ పాట అండి?
4: జరగడానికి ఎందుకు తొందర ఉంటారండి?
3: అవునండి, కోరుతున్న శ్రోతలు
4: నా కోసం ఉంటుంది, అందరికోసం అండి.
3: ఓకేనండి, మీ అందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాను, విని ఆనందించండి. నమస్తే అండి.

0: హలో అభిలాష.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు, ఎక్కడి నుంచి?
1: రామదేవి మేడం.
0: రామదేవి గారు బాగున్నారా అండి?
1: బాగున్నాం మేడం. మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి.
1: అందరూ బాగున్నారా మేడం? మీరు?
0: అందరూ బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: చెప్పండి, ఏం చేస్తుంటారు?
1: మేము పనికి పోతుంటాం మేడం.
0: అవునా, చెప్పండి, ఏ పాట వినిపించమంటారు మీకోసం?
1: రక్త సంబంధంలో పాట వేయండి మేడం.
0: రక్త సంబంధం. రక్త సంబంధం అందులో ఏ పాటమ్మా?
1: అన్నయ్య అనే పాట మేడం. అది ఏందో పాట నొకరాలే.
0: సరేనండి, అందులో నుంచి మీకు ఒక పాటను వినిపిస్తాను, విని ఆనందించండి. నమస్తే.
1: సరే మేడం.

0: కార్యక్రమంలో తర్వాతి కాలర్ పలకరిద్దాం. హలో హలో అభిలాష.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి?
1: అనంతపూర్ సింత్రే కాలనీ మేడం.
0: మీ పేరండి?
1: చంద్రశేఖర్ అండి.
0: చంద్రశేఖర్ గారు ఏం చేస్తుంటారండి?
1: ఇంతకుముందు జాబ్ చేసుకుంటే రిటైర్మెంట్ అయినా మేడం.
0: ఓకేనండి, చెప్పండి ఏ పాట వినిపించమంటారు మీకోసం?
1: నేను బ్లైండ్ మేడం.
0: ఓకే ఓకే రండి
1: మేడం. పన్నెండు కాపురంలో పన్నెండు కాపురం ఏమమ్మ జగడాలు వదిన మేడం.
0: ఏ పాట అండి?
1: ఏమమ్మ జగడాలు వదిన పన్నెండు కాపురం.
0: ఓకేనండి, కోరుతున్న శ్రోత.

0: తెలు
1: మా మా కుటుంబం వనజ వచ్చి రాజశేఖర్
0: సరేనండి. మీ అందరి కోసం, రేడియో శ్రోతలందరి కోసం కూడా ఈ పాట వినిపిస్తున్నాను, విని ఆనందించండి. నమస్తే.
1: మా భార్య సరూప కూడా.
0: ఓకేనండి, ఓకేనండి. నమస్తే అండి.

0: హలో అభిలాష.
1: నమస్తే మేడం. శుభోదయం.
0: శుభోదయం అండి. ఎవరు, ఎక్కడ నుంచి?
1: మేడం, ధర్మవరం బాలాజీనగర్ నుంచి మేకల శివయ్య.
0: శివయ్య గారు బాగున్నారా అండి?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి
1: మేడం. పాడి పంటలు మేడం,
0: పాడి పంటలు

0: పండాలి పంటలు. అందులో ఏ పాట అండి?
1: ఇరుసులేని బండి ఈశ్వరుని బండి.
0: ఓకేనండి. కోరుతున్న శ్రోతలు
1: మేకల శివయ్య, కాంతమ్మ, శశిధర్, సాయిలక్ష్మి, షణ్ముఖ ఈశ్వర్, లోకేశ్వరి మేడం.
0: ఓకే అండి, మీ అందరి కోసం మరి ఈ పాట వినిపిస్తున్నాను, విని ఆనందించండి. ధన్యవాదాలండి. నమస్తే.

దూకుడన్నది దాన్ని ఎగదోసే చిన్నది పక్కనున్నది వయసులోనే ఉన్నది దూకుడన్నది దాన్ని ఎగదోసే చిన్నది పక్కనున్నది చిన్నదాన్ని చేతిలో

0: వరిచేను పరువల్లో ఉన్నది, పైర గాలి తగలగానే పులకరించుతున్నది. పచ్చని వరిచేను పరువల్లో ఉన్నది, ఈ పైర గాలి తగలగానే పులకరించుతున్నది.
1: పులక పులకలో మలపు గిలిగి

శ్రోతలు ఇంతవరకు హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు ఏకచిత్రగానం శీర్షికన తేజ సినిమా వారి చందమామ చిత్రం నుండి సినిమా పాటలు వింటారు.

0: Moonlight is woman, both are loving together. Chanda mama, Chanda mama.
1: మీరు వింటున్న ఆ పాట కార్తిక్ నోయల్, ఎంఎం శ్రీలేఖ పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం, సంగీతం కేఎం రాధాకృష్ణన్.

మీరు వింటున్న ఆ పాట హరిచరణ్, సుజాత పాడిన శ్రీ శ్రీహర్ష గీతం, సంగీతం కేఎం రాధాకృష్ణన్.

0: మీరు విన్న ఆ పాట ఆశా బోన్స్లే, కెఎం రాధాకృష్ణన్ పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం కెఎం రాధాకృష్ణన్.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: ముఖాన మోటిమల
4: సై బాల్,
3: గజ్జా బబ్బలా
4: సై బాల్,
3: నడువులో తామరా
4: సై బాల్,
3: ఎనభై
5: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: శ్రోతలింతవరకు ఏకచిత్రగానం శీర్షికన తేజ సినిమా వారి చందమామ చిత్రం నుండి పాటలు విన్నారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు.

0: అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋ ಕನಪಡ್ತಾಣಿ. ಭೂಸ್ಥಿರ ಕಕ್ಷ ನುಂಚಿ ಭಾರತದೇಶಪು ತೋಲಿ ಇಮೇಜಿಂಗ್ ಉಪಗ್ರಹಂ ಇಒಎಸ್ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వి ఎఫ్ 17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్లో తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 నిన్నటితో ముగిశాయి. యువత స్వయం ఉపాధి పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఏర్పాటు చేసిన ఆల్కలైన్ అయోనైజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కంతుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలో చేపట్టనున్న 4 అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. సంక్షేమ పథకాల ఫలాలు నిజమైన అర్హులకు అందినప్పుడే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాకారమవుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో 4 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 3 నీటి శుద్ది కేంద్రాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శాస్త్రవేత్తల సూచనలు కీలకమని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా గంటసల కృషి విజ్ఞాన కేంద్రంలో ఎల్నినోపై నిన్న అవగాహన సదస్సు నిర్వహించారు. మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక ప్రకటన చేశారు. అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చి అత్యున్నత రాష్టపతి పదవిని అలంకరించిన భారత తొలి ఉపరాష్టపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

0: ఎస్ వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం 101.3 FM వివిధ భారతి మన ఈనాటి హర్వీలలో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే కొన్ని మెసేజెస్ అయితే వచ్చాయి, వాటిని చూసేద్దాం. ఆ తర్వాత క్వశ్చన్స్ ని కంటిన్యూ చేద్దాం. వేటపాల నుంచి రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగ మంచి మనసుతో అందరికీ పాఠాలు చెప్పే గురువులకు ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు అంటూ మనకు మెసేజ్ పంపించారు. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సీ, విజయ వీళ్ళంతా బాగున్నారా మేడం అంటూ మెసేజ్ చేశారు. ఐఎమ్ గుడ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి వరుణ్ మనకు మెసేజ్ పంపించారు, హ్యాపీ టీచర్స్ డే అక్క అండ్ మీకు కూడా అని చెప్పేసి. థ్యాంక్ యూ, హ్యాపీ టీచర్స్ డే. అండ్ స్కూల్లో వర్క్ చేస్తున్న పసుపులేటి శ్రీధర్ సార్ అండ్ ఇంటికి వెళ్ళిపోయిన రవికృష్ణ సార్ ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు అంటూ గుడ్ మార్నింగ్ చెప్తూ లేమెల్లపాడు నుంచి భాను మనకు మెసేజ్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుబ్బారావు గారు మనకు మెసేజ్ పంపించారు, హాయ్ అండి, హ్యాపీ టీచర్స్ డే అంటూ మనకు. రైట్, ఇది ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే. అండ్ మనము అడుగుతూ ఉన్నాం కదా, సో నేను అడిగే క్వశ్చన్ ఏంటి అనంటే, ఐస్ అంటే ఏదైతే మనకి గడ్డ కట్టి వాటర్ని మనము ఫ్రీజ్ చేస్తామో ఐస్ ఉంటుంది కదా, ఐస్ నీటిపై ఎందుకు తేలుతుంది? సో వాటర్ అసలు మనకి వాటర్ మీద ఏమేమి ఫ్లోట్ అవుతాయి, ఏమేమి డిప్ అవుతాయి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. కొంచెం మనకి కొన్ని వాటిలో మనం కన్ఫ్యూజ్ అవుతాం, ఇది నిజంగానే తేలుతుందా, బరువు ఉంటుంది కదా కిందకి వెళ్ళిపోతుంది కదా అనిపిస్తుంది. సో వాటిలో ఒకటి ఐస్ అనమాట. సో ఈ ఐస్ అనేది వాటర్ మీద ఉంచినప్పుడు ఫ్లోట్ అవుతూ ఉంటుంది, అది ఎందుకు అనేది నా క్వశ్చన్. సో మీకు కనుక ఆన్సర్ తెలిస్తే నాకు ఎస్ఎంఎస్ పంపించండి 0866-24-888-14 అనే నెంబర్కి. సో ఇప్పటి వరకు మన హర్వీలలో కార్యక్రమంలో ప్రోగ్రాంలో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ మీకోసం నేను ప్లే చేస్తూ ఉంటాను, వింటూ ఉండండి, జస్ట్ స్టే ట్యూన్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు వివిధ భారతి కార్యక్రమాలు వింటున్నారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్ వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం 101.3 FM వివిధ భారతి. మనము నా మీనాటి హరి వెల్లులో సమాన్ అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఎస్ఎంఎస్ఎస్ అయితే వస్తూ ఉన్నాయి. ఐస్ నీటిపై ఎందుకు తేలుతుంది అని అడిగాను. సో దానికి జవాబుగా నేను నా ఆన్సర్ని రివీల్ చేసేస్తున్నా అనమాట. ప్రతిదానికి డెన్సిటీ అనేది ఉంటుంది కదా, కదా డెన్సిటీ అంటే సాంద్రత. ఎస్, ఐస్ అనేది ఐస్కి కూడా ఒక సాంద్రత అనేది ఉంటుంది, డెన్సిటీ ఉంటుంది. సో ఐస్ సాంద్రత వాటర్ సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది, కాబట్టి అది తేలుతుందన్నమాట. ఒకవేళ ఎక్కువగా ఉంటే అది మునిగిపోతుంది, అదనమాట ఆన్సర్. ఇప్పుడు కొత్త విషయం అయితే తెలుసుకున్నాం కదా. అండ్ మెసేజెస్ వచ్చాయి, అవి ఎలా వచ్చాయో చూద్దాము. ఐస్ సాంద్రత నీటికన్నా తక్కువగా ఉండటం వలన అంటూ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ పంపించారు. కంగ్రాచులేషన్స్. ఐస్ డెన్సిటీ ఈజ్ లెస్ దాన్ వాటర్, సో ఇట్ ఈస్ ఫ్లోటింగ్ ఇన్ ద వాటర్ అంటూ గాజుల రాధాకృష్ణయ్య మాధవరం కడప నుంచి మనకు మెసేజ్ పంపించారు. సాలిడ్ ఐస్ హ్యాస్ అ లోయర్ డెన్సిటీ దాన్ అ లిక్విడ్ వాటర్. షరీఫ్ ఫ్రమ్ అద్దంకి సాంగ్ బాగా పాడారండి అంటూ మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ మార్నింగ్ ఆర్జే గారు. ఐస్ సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ కావటం వల్ల ఐస్ గడ్డ నీటిపైన తేలుతుంది. ఎర్రమెల్లి సీత మహాలక్ష్మి చెన్నై నుంచి మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ పంపించారు. నెక్స్ట్, ఐస్ గడ్డలు నీటి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటాయంటూ రమేష్ గారు అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి మెసేజ్ చేశారు. భాస్కర్ పెడ నుంచి గడ్డ కట్టినప్పుడు నీటి సాంద్రత తగ్గిపోవటం వల్ల ఐస్ నీటిపై తేలుతుంది అంటున్నారు. సూపర్. నెక్స్ట్ ప్రశ్నకు సమాధానం అంటూ మనకు కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ చేశారు బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి మనకు కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ పంపించారు. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇవి ఇప్పటి వరకు ఇంకా ఉన్నాయా. హురవకొండ నుంచి ఈశ్వరయ్య నీరు ద్రవ రూపంలో ఉన్నప్పుడు ఐస్ తేలుతుంది అంటూ మెసేజ్ చేశారు. శుభోదయం గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ కరెక్ట్ ఆన్సర్తో భవానీపేట్ గ్రామ కామారెడ్డి నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా మెసేజ్ పంపించారు. కెవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి నీటి సాంద్రత కంటే ఐస్ సాంద్రత తక్కువ కనుక అంటూ మనకు మెసేజ్ చేశారు. ఎస్, డెన్సిటీస్ అనేవి ప్రతిదానికి ఉంటాయి కాబట్టి వాటి డెన్సిటీ లెవెల్స్ని బట్టి అవి ఫ్లోట్ అవ్వాలా లేదంటే మునిగిపోవాలా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు రెండు ప్రాంతాల్లో అంటే రీజియన్స్ రెండు వేరు వేరు అన్నమాట. రెండు ప్రాంతాల్లో ఒకే సమయంలో పగలు రాత్రి ఎందుకు ఉండొచ్చు అనేది క్వశ్చన్. సో మీకు ఆన్సర్ తెలిస్తే నాకు ఎస్ఎంఎస్ పంపించండి. రెండు ప్రాంతాల్లో ఒకే సమయంలో పగలు రాత్రి ఎందుకు ఉండొచ్చు అనేది నా క్వశ్చన్. సో ఆన్సర్ తెలిస్తే 0862-438-14 అనే నెంబర్కి నాకు ఎస్ఎంఎస్ పంపించండి. దానికంటే ముందు సూపర్ సాంగ్స్ మీకోసం. వండర్ఫుల్ బీట్ ప్రేమ మూవీ నుంచి వండర్ఫుల్ సాంగ్ మీకోసం నేను ప్లే చేస్తున్నాను, వింటూ ఆస్వాదించండి. ఈ పాటని గోపీసుందర్ మ్యూజిక్ కంపోజిషన్లో పూర్ణాచారి గారి సాహిత్యంతో నరేష్ అయ్యర్ పాడి వినిపించారు. సో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వింటూ ఆస్వాదించండి. వివిధ భారతి, నేను మీ ఆర్జే ప్రజ్ఞ.

మాకు కూడా చాలా అంటే చాలా గుర్తొచ్చాయి. అండ్ చిన్ననాటి మెమరీస్తో పాటు చిన్నప్పుడు టీచర్ క్లాస్లో అడిగిన క్వశ్చన్స్ కూడా గుర్తొచ్చాయి. సో వాటిని మన ఈనాటి టీచర్స్తో పాటు పేరెంట్స్కి ఇంకా లిజనర్స్ అందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళు చిన్నప్పుడు చెప్పిన ఆన్సర్స్ కూడా చెప్తూ ఉన్నారు. సో ఒకసారి మళ్ళీ ఆన్సర్స్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ ఏమేమి పంపించారు చూద్దాము. రంగాచరణ్ గారు, టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి, భూభ్రమణం వల్ల ఒక రాత్రి ఒకవైపు పగలు సంభవిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ అనమాట. కంగ్రాచులేషన్స్ అండి. టీచర్స్కి మేమేం చెప్పగలుగుతాం చెప్పండి. విజయవాడ నుంచి నందు, భూభ్రమణం గోళాకార ఆకారంలో ఉండటం వలన, భ్రమణం అంటే తిరగడం అనమాట, సో అలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి పగలు ఒకసారి రాత్రి ఒకసారి ఏర్పడుతుంది. అనంతపురం నుంచి అనురాధ, భూమి గోళాకారంగా ఉండటం వల్ల తన అక్షం చుట్టూ తాను తిరగడం వల్ల. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ, ఎక్వినాక్స్ అంటూ మనకు మెసేజ్ పంపించారు, భూమి గుండ్రంగా ఉండటం తన చుట్టూ తాను తిరగడం వల్ల అంటూ. హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ మెకానిక్ వెంకట చలపతి గారు మనకు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ ఎర్త్ రొటేషన్ వివిధ భారతి విజయవాడ, అనౌన్సర్ వినయ్ అంటూ మనకు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ మూసాపేట నుంచి మహబూబ్ నగర్ జిల్లా, నరేష్ లక్ష్మీ నరసింహ యాదవులు ఊరదాగా పోవటం వల్ల అంటూ. అంటే ఓకే, ఇలా నీ ఆన్సర్ని మనకి చాలా ట్రిక్కీగా పంపించారనమాట. వాళ్ళ ఆన్సర్ ఇలా పంపించారు. నెక్స్ట్ హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న మనకు మెసేజ్ పంపించారు. వెరైటీగా 1336 అంటూ మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్కి ఏమీ రిలేటెడ్గా అనిపించలేదు కాబట్టి ఎనీవేస్. నెక్స్ట్ మెసేజ్ అరుణ మనకు మెసేజ్ పంపించారు, రొటేషన్ ఆఫ్ ద ఇయర్స్, కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. అందరూ కూడా చాలా చక్కగా ఆన్సర్స్ని పంపిస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళ ఆన్సర్స్ని చక్కగా వాళ్ళు మళ్ళీ చదివి వినిపించుకోవటం వల్ల ఓకే.

ఇలాంటిది కూడా మనం చెప్పగలుగుతామనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీటిలోను నేలపైన కూడా జీవించే జంతువుల్ని ఏమంటారు? ఓకే, తెలుగులో చెప్పండి ఆన్సర్. నీటిలోను నేలపైన జీవించే జంతువుల్ని ఏమంటారు అనేది నా క్వశ్చన్. సో ఆన్సర్ కనుక మీకు తెలిస్తే నాకు ఎస్ఎంఎస్ పంపించండి 0866244888 నెంబర్కి. సో ప్రతి సాంగ్ వచ్చేసింది మీకు.

ఎస్ వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం 101.3 FM వివిధ భారతి అని నేను మీ ఆర్జే ప్రజ్ఞ. మనము ఇందాక అడిగిన క్వశ్చన్ కి సమాధానంగా వచ్చిన మెసేజెస్ అయితే ఒకసారి చదివేస్తాను. రంగాచార్యులు గారు, టీచర్ కాలనీ హిందూపూర్ నుంచి ఆంఫిబియన్స్ అంటూ ఉభయచరాలు అంటూ మనకి మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ అలానే రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం ఉభయచరాలు అంటూ మనకు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ అలానే సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ వృత్తికే మణి మక్కుటం అంటూ ఎవరు మనకి మెసేజ్ పేరు అయితే రాయలేదు. ఓకే, నెక్స్ట్ ఆంఫిబియన్స్ అంటూ మనకు కవిత, జోష్ణవి, మోహిత్ బెంగళూరు నుంచి ఉభయచరాలు అంటూ మెసేజ్ చేశారు. కంగ్రాచులేషన్స్. ఉభయచరాలు. ఓకే, దేశరాజు, వెంకట, సాయి, గాయత్రి మనకు సత్తుపల్లి నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ ఏంటి స్నేక్, వాటిని ఏమంటారు అని అన్న, ఏ జీవులు ఉంటాయి అని అనలేదు చిన్నారావు గారు. నెక్స్ట్ అలానే గుడ్ మార్నింగ్ ఆర్జే మేడం, ఉభయచరాలు అంటారు అంటూ ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి చెన్నై నుంచి, విజయవాడ నుంచి నందు ఉభయచరాలు అంటూ మనకు మెసేజ్ పంపించారు. అండ్ చాలామంది రియాక్ట్ అయ్యారు. అనంతపురం నుంచి అనురాధ, కప్పలు ఉభయచరాలు అంటూ మెసేజ్ చేశారు. జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్ ప్రజ్ఞ మ్యామ్, ఆన్సర్ ఆంఫిబియన్స్ అంటూ కర్ణు పూర్ణ తల సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. అనంతపురం నుంచి రమేష్ వెంకట చలపతి కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ పంపించారు. మూసాపేట నుంచి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ వీళ్ళంతా కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ చేశారు. ఉదయ, నెక్స్ట్ మనకి ఎల్ఐసి కాలనీ నెల్లూరు ప్రసాద్ గారు మనకు మెసేజ్ పంపించారు, ఉభయచర జీవులు అంటూ. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ పంపించారు. నెక్స్ట్ త్రిమూర్తులు గుప్తా గారు మనకి హ్యాపీ టీచర్స్ డే చెప్తూ ఉన్నారు. భాస్కర్ పెడన, కంగ్రాచులేషన్స్ అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ టీచర్స్ డే. నీళ్లలో జీవించే జీవులను ఆంఫిబియన్స్ ఉభయచరాలు అంటారు అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ఆఫ్ యూ, హ్యాపీ వీకెండ్ అండ్ బాగా ఎంజాయ్ చేయండి. అండ్ నేను కూడా మళ్ళీ మిమ్మల్ని మీట్ అయ్యే వరకు మీ అందరికీ చెప్పేస్తూ ఉన్నాను, టాటా బై బై. అండ్ నెక్స్ట్ ఆర్జే కూడా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ హ్యాపీ టీచర్స్ డే వన్స్ అగైన్, హ్యాపీ చారిటీ డే కూడా ఈరోజు. అండ్ మీ ఆర్జే ప్రజ్ఞ సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. టాటా బై బై, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ రాకింగ్. బై గైస్.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. రాష్టంలో మంచినీటి చెరువులు, సరస్సుల పునరుజ్జీవనానికి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఎంతగానో దోహదం చేస్తుందని, 50 కోట్లతో జిల్లాలో చెరువుల అభివృద్ది పనులు ఇప్పటికే పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని, మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కేరళంలోని కొల్లం జిల్లాలో ఉన్న ప్రసిద్ద అమృతపురి ఆశ్రమాన్ని మంత్రి నారా లోకేష్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాతా అమృతానందమయ్యతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ఆశ్రమ ప్రాంగణంలోని కాళీ ఆలయంతో పాటు అమృత విశ్వవిద్యాపీఠం క్యాంపస్, ఆయుర్వేద కళాశాలల్ని సందర్శించారు. రాష్టంలోని సంప్రదాయ హస్తకళలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు కళాకారుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. హస్తకళాకారులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని, శిక్షణకు షెడ్యూల్ను త్వరలో వెల్లడిస్తామని అన్నారు. మలేరియా వ్యాధి నియంత్రణకు నిఘా వ్యవస్థ పెంచాలని, దోమల నిర్మూలన చర్యలను బలోపేతం చేయాలని కేంద్ర నిపుణుల బృందం సూచించింది. 2027-2032 జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక రూపకల్పనలో భాగంగా ఈ నెల 1 నుంచి రాష్టంలో పర్యటించిన కేంద్ర బృందం గత రాత్రి మంగళగిరిలోని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ చక్రధర్ బాబు ఇతర అధికారులతో సమావేశమైంది. జాతీయ రహదారుల్లో టోల్ ప్లాజాలకు 20 కిలోమీటర్ల దూరంలోపు నివసించేవారు తమ వ్యక్తిగత వాహనాలకు ఫాస్టాగ్ లోకల్ పాసులను ఇకపై టోల్ ప్లాజాలకు వెళ్లకుండానే రాజమార్గ యాత్ర యాప్ ద్వారా ఆన్లైన్లోనే పొందవచ్చు. ఈ నెల 10-11 తేదీల్లో అమరావతి రాష్ట సచివాలయంలో 8వ కలెక్టర్ల సదస్సు జరగనుంది. జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర 2047, జిల్లాల వారి రోడ్మ్యాప్, సంక్షేమం, సూపర్ 6, తాగునీరు, గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై చర్చించనున్నారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు మేఘావృతమైన వాతావరణంతో పాటు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. కేరళంలోని త్రిశూర్ జిల్లాలో గత అర్ధరాత్రి హైవేపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టిన ఘటనలో 8 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మృతులంతా తమిళనాడులోని దిండిగుల్ ప్రాంతంలోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి మధురలో జన్మాష్టమి వేడుకలు నిన్న వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి బ్రజ్ తీర్థ్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో తొలిసారిగా డ్రోన్ షో నిర్వహించారు. శ్రీకృష్ణుడి జననం, దివ్యలీలలను ఆకాశంలో 500 డ్రోన్లు ఆవిష్కరించాయి. దాదాపు 15 నిమిషాల పాటు సాగిన ఈ ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల

0: भारती एफएम 101.3।
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై విత్ యూ ఆర్జే సమత. మరి సమయం చూసుకుంటే 11:11 అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.

మరి ముందుగా ఈరోజు స్పెషాలిటీ ఏంటో మనందరికీ తెలుసు. ఈరోజు టీచర్స్ డే అన్నమాట. ఎస్, గురువుల దినోత్సవం. అండ్ అందరికీ కూడా, ఎవరైతే మనల్ని ఇన్స్పైర్ చేస్తున్నారో, మనకి చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన వాళ్ళే కాదు, మనకి జీవిత పాఠాలు నేర్పించిన వాళ్ళందరినీ కూడా మనం గురువులుగా భావించి, మరి ఈరోజు అలాంటి వండర్ఫుల్ టీచర్స్ అందరికీ కూడా విషింగ్ యూ ఆల్ హ్యాపీ టీచర్స్ డే అండి. మరి నిజం చెప్పండి, మీరు కూడా స్కూల్లో ఎప్పుడన్నా హోంవర్క్ చేయలేదనుకోండి, రేపు మీ పేరెంట్స్ని తీసుకురా అని చెప్పి బెత్తం పట్టుకొని బెదిరించినటువంటి ఆ సార్ కానీ టీచర్ కానీ గుర్తున్నారా? లేదంటే క్లాస్ రూమ్లోకి వస్తూనే అలా ఒక మంచి స్మైల్తో అందరినీ పడేసేటువంటి, మాక్సిమం ఇంగ్లీష్ టీచర్సే ఉంటారు ఇలాగా, అలాంటి ఇంగ్లీష్ టీచర్ మీకు గుర్తున్నారా? ఫార్ములాలు మర్చిపోవచ్చేమో కానీ మనకు జీవితాన్ని నేర్పించిన ఆ గురువులను ఎప్పటికీ మరపలేము. అలాగే మట్టిగా ఉనల్ని మనల్ని తెచ్చి, అంటే మట్టిలాంటి మనల్ని తెచ్చి ఆలోచన చక్రంపై నిలిపి ఈరోజు సమాజంలో మనల్ని ఒక శిల్పులుగా నిలబెట్టింది ఆ టీచర్సే. వాళ్ళు క్లాస్లో చాక్ పీస్ పట్టుకుంటే అది కేవలం బోర్డు మీద రాయడానికి మాత్రమే కాదు బాస్, మనలాంటి ఎంతోమంది భవిష్యత్తును, వాళ్ళ తలరాతలను మార్చడానికి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అంతేకాదు, పుస్తకాల్లో ఉన్న పాఠాలు ఎవరైనా చెప్తారు, కానీ గెలిచినప్పుడు వినయాన్ని, మనం ఓడిపోయినప్పుడు ఓటమిలో ధైర్యాన్ని నేర్పించిన వాళ్ళే నిజమైన గురువులు. సో ఇలాగా ఈరోజు మన లైఫ్ని మార్చేసినటువంటి ఎంతోమంది టీచర్స్ ఉంటారు కదా, సో మరి ఒకసారి వాళ్ళందరినీ కూడా గుర్తు తెచ్చేసుకుంటూ, మరి సినిమాల్లో కూడా ఇలాంటి టీచర్స్ మనకి ఖచ్చితంగా కనిపిస్తుంటారు, అండ్ వాళ్ళని చూడంగానే హే వీళ్ళు మన టీచర్స్లానే ఉన్నారు కదా అని మనం కూడా గుర్తెచ్చుకునేటువంటి కొన్ని మంచి క్యారెక్టర్స్, మెసేజ్ ఉన్నటువంటి కొన్ని సినిమాల గురించి ఈరోజైతే మనం మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో.

ఎస్, మరి సినిమా కబుర్ల ప్రోగ్రాంలో మనమైతే టీచర్స్ డే సందర్భంగా మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా, క్లాస్ రూమ్లో టీచర్స్ మనకి ఎలా గుర్తుంటారు, స్క్రీన్ మీద కూడా హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఇలా బ్లాక్ బోర్డ్ ముందు అలా టీచర్స్ లాగా కనిపించగానే ఎంతోమందిని ఇంప్రెస్ చేసినటువంటి కొన్ని మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇందులో గురువు అంటే అసలు ఎలా ఉండాలి, సమాజంలో ఆయనకు దక్కేటువంటి గౌరవం ఏంటి అనేది చూపించినటువంటి ఎవర్ గ్లీన్ క్లాసికల్ మూవీ బడిపంతులు అని చెప్పుకోవచ్చు. నటరత్న ఎన్టీఆర్ గారు ఇందులో ఒక నిజాయితీ గల స్కూల్ మాస్టర్గా అద్భుతంగా నటించారు. జీవితాంతం ఎంతోమంది పిల్లలను గొప్ప ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఒక మాస్టర్గా, అలాగే వృద్ధాప్యంలో సొంత పిల్లల వల్లే ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది కన్నీళ్లు తెప్పిస్తుంది. ముఖ్యంగా ఇందులో భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు అనే ఈ పాట ఉంది చూసారా, ఇప్పటికీ కూడా ప్రతి స్కూల్లో మార్ మోగిపోతూనే ఉంటుంది. మరి ఆ పాట అయితే మీ అందరి కోసం వచ్చేసింది, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

ఇలా టీచర్ గొప్పదనాన్ని మరొక విధంగా మనకి చూపించినటువంటి చిత్రం సుందరకాండ అని చెప్పచ్చు. అండ్ ఈ సినిమా పేరు మనకి వినగానే గుర్తొచ్చేది మన విక్టరీ వెంకటేష్ గారు. సో ఆయన వేసినటువంటి లెక్చరర్ పాత్ర అనమాట. అండ్ ఒక అమ్మాయి, ఇప్పుడు చాలా కామన్గా చెప్తూ ఉంటున్నారు బట్ కానీ ఇది చాలా తప్పు కదా. సో ఒక అమ్మాయి క్లాస్ రూమ్లోనే తన లెక్చరర్ని ప్రేమిస్తే సదరు గురువు ఎంత హుందాగా క్రమశిక్షణతో ఆ పరిస్థితిని హ్యాండిల్ చేశాడు అనేది ఇందులో చాలా చక్కగా కామెడీని జోడిస్తూ ఎమోషనల్గా చూపించి ముగించారు. గురువు స్థానానికి ఉండేటువంటి మర్యాదను కాపాడే ఒక ఆదర్శవంతమైన లెక్చరర్గా వెంకటేష్ నటన అద్భుతం అని చెప్పచ్చు. అంతేకాదు గీతా గోవిందం. సో ఈ సినిమాలో కూడా ఒక స్టూడెంట్ తనని అలా అప్రోచ్ అయినప్పుడు, అంటే లవ్ చేస్తున్నానని అప్రోచ్ అయినప్పుడు, సో హీరో ఎలా హ్యాండిల్ చేశాడు, సో స్టూడెంట్స్ని గురువులు ఎలా చూడాలి అనేటువంటి ఒక చక్కటి పాత్రను ఈ సినిమాలో విజయ్ పోషించాడు అని చెప్పుకోవచ్చు. సో అదే సినిమా గీతా గోవిందం అనమాట. సో మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే నేను మీతో షేర్ చేస్తుంటాను. అండ్ మీరు కూడా వింటూ ఉండండి వివిద్ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం సుందరకాండ ఈ చిత్రం నుంచి ఒక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది.

0: సుబ్బరాజు
1: వచ్చాను సార్.
0: ఇబ్రహీం
2: ఇక్కడ ఉన్నా.
0: అశోకుడు చెట్టు నాటించెను, వనజా
3: వచ్చాగా,
0: బాకీజా.

0: ఎంవీఎస్
1: ఎస్ సార్
0: ఎస్ విఆర్
2: నేనే సార్
3: గులామలి గజలే పాడవు సత్బాయి

0: ஆர்த்தி எஃப்எம் 101.3.
1: నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్, నిజంగానే మాస్టర్ సినిమాలో ఈ చిత్రంలో ఉన్నటువంటి పాటను వింటుంటే నిజంగా స్టూడెంట్ లైఫ్ చాలా జాలీ, నిజంగా మళ్ళీ మళ్ళీ మనకి ఆ రోజులు తిరిగి రావు అనిపిస్తుంది కదండి. సో అలాగే ఇంకా కొన్ని సినిమాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి రెండు చిత్రాల గురించి. అందులో ఒకటి ఠాగూర్, అండ్ ఇందులో యాంటీ కరప్షన్ ఫోర్స్ అధినేతగా అవినీతిపై పోరాడే ఒక పవర్ఫుల్ కాలేజీ ప్రొఫెసర్ పాత్రలో మన చిరంజీవి గారు కనిపిస్తారు. అలాగే సమాజంలోని లంచగొండితనాన్ని అంతం చేయడానికి ఆయన తన సొంత కాలేజీ విద్యార్థుల్ని ఒక సైన్యంగా మార్చుకుంటారు. క్లాస్ రూమ్లో ఆయన దేశంలోని అవినీతి గురించి స్టాటిస్టిక్స్ చెప్తుంటే నిజంగా థియేటర్లో అలా చప్పట్లు మారు మోగిపోయాయంటే నమ్మండి. అలాగే గురువు ఆశయం కోసం, ఆయనను కాపాడడం కోసం వేలాది మంది విద్యార్థులు ప్రాణాలకు తెగించి పోరాడటం ఈ సినిమా హైలైట్ అని చెప్పచ్చు. సో ఈ సినిమా ద్వారా మనకు చెప్పేది ఏంటి అంటే, ఒక మంచి గురువు కేవలం చదువునే కాదు సమాజం పట్ల సామాజిక బాధ్యతను కూడా నేర్పుతాడని చాటి చెప్పిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఠాగూర్.

అండ్ ఇంకొక సినిమా మాస్టర్. సో ఈ సినిమాలో కూడా స్టూడెంట్స్ తో ఫ్రెండ్లీగా ఉంటూనే తప్పు దారిలో వెళుతున్న వాళ్ళని కాలర్ పట్టుకొని మరి సరైన దారిలోకి తెచ్చేటువంటి ఒక పవర్ఫుల్ లెక్చరర్ గా చిరంజీవి గారి నటన అద్భుతం అని చెప్పచ్చు. అండ్ అలాగే ముఖ్యంగా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చేటువంటి ఈ మూవీ సాంగ్స్ అండ్ స్టైల్ అప్పట్లో ఒక ట్రెండ్ ని సెట్ చేసిందని చెప్పచ్చు. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ముందు మీ అందరి కోసం ఠాగూర్ ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. సో మరి వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం పై విత్ యువర్ ఆర్జీ సమతా.

भारती एफएम 101.3। ఇంకా ఇలాంటి మూవీస్ అయితే ఇంకా బోల్డ్ అనమాట. అండ్ అలాగే గురువు అంటే కేవలం పుస్తకాల్లో పాఠాలు చెప్పేవాళ్ళు మాత్రమే కాదు, ఓడిపోయిన విద్యార్థుల్లో నువ్వు గెలవగలవు అనేటువంటి నమ్మకాన్ని నింపేవాడు అని నిరూపించినటువంటి సినిమా గోల్కొండ హై స్కూల్. సో ఇందులో సుమంత్ క్రికెట్ కోచ్ గా ఒక గురువుగా కనిపిస్తాడు. ఆటతో పాటు క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని నేర్పిస్తూ స్కూల్ గ్రౌండ్ ను కాపాడేందుకు విద్యార్థులను ఆయన ఎలా గైడ్ చేశారనేది ఈ సినిమాలో చాలా ఇన్స్పైరింగ్ గా చూపించారని చెప్పచ్చు. అండ్ అంతేకాదు, ఈ కాలపు విద్యా వ్యవస్థపై వచ్చినటువంటి ఒక పవర్ఫుల్ మూవీ 2023లో రిలీజ్ అయినటువంటి సర్ ధనుష్ లెక్చరర్ గా ఈ సినిమాలో అదరగొట్టారని చెప్పచ్చు. విద్య అనేది ఒకళ్ళ సొత్తు కాదు, ప్రతి ఒక్కరి హక్కు అని ఈ సినిమా చాటి చెప్పింది. ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి ఎదురొడ్డి ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన చదువును అందించి వారి జీవితాలను మార్చేటువంటి ఒక గొప్ప గురువుగా ఈ సినిమాలో మనకి కనిపిస్తారు. అండ్ అలాగే ఈ కథ మనందరినీ ఆకట్టుకుంటుంది. సో ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయన్నమాట. సో వాటి గురించి ఇంకా మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం గోల్కొండ హై స్కూల్ ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది.

మరి అదన్నమాట సంగతి. మరి మన వెండి తెరపై అలా మన హీరోలు చెప్పినటువంటి పాఠాలు సినిమా డైలాగులు మాత్రమే కాదు, సో మన జీవితానికి ఇవి కొన్ని దిక్సూచులు కూడా అని చెప్పచ్చు. సో సినిమా ఏదైనా సరే, కథ ఏదైనా చివరికి తేల్చింది ఒకటే అండి, డబ్బుతో కొనేటువంటి చదువు కేవలం తాత్కాలికం కావచ్చు, కానీ ఒక మంచి గురువు మన మనసుల్లో నింపేటువంటి జ్ఞానం ఉంటుంది చూసారా, అది శాశ్వతం. మనకు అక్షరాలు నేర్పించి సమాజంలో తలెత్తుకొని బ్రతికేలా చేసినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి మనం జీవితాంతం రుణపడి ఉంటాం. కాబట్టి అలా రేడియో వినేస్తూనే మధ్యలో అలా మీ ఫోన్ తీయండి, అలాగే మీ జీవితాన్ని మార్చిన ఆ స్పెషల్ టీచర్ ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు కదా, సో వాళ్ళకి ఒక థ్యాంక్ యూ మెసేజ్ కానీ కుదిరితే ఫోన్ చేసి మాట్లాడడం కానీ ఇలా చేయండి. సో ఇలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మీ సక్సెస్ని చూసి కన్నవారి తర్వాత అంతగా సంతోషపడేది మీ గురువులు మాత్రమే కాబట్టి. సో మరి మన రేడియో స్టేషన్ తరపున కూడా ప్రపంచంలోని గురువులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ, మరి మరిన్ని ముచ్చట్లు మనమైతే తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

గుర్రాలతో లాగేటువంటి ట్రామ్గా ప్రారంభమై ఆ తర్వాత 1902లో ఏషియాలోనే మొదటి ఎలక్ట్రిక్ ట్రామ్ వ్యవస్థగా ఇది రూపాంతరం చెందింది. నేటికి కోల్కతా వీధుల్లో 120 ఏళ్లకు పైగా పురాతనమైనటువంటి వింటేజ్ ట్రామ్ ప్రయాణం కనుక మీరు చేయాలి అనుకుంటే ఆ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది కోల్కతాలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ట్రామ్ వ్యవస్థ అన్నమాట. సో మరి అది సంగతి. మరి మీరెవరైనా ట్రావెల్ చేశారా కోల్కతాలోని ఈ ట్రామ్లో? సో మరి ట్రామ్లో ఒకవేళ మీరు కనుక ట్రావెల్ చేయలేకపోతే పర్లేదు, ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అలాగే చక్కటి విషయాలు అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత. అండ్ ప్రతి మీ అందరి కోసం గంగోత్రి ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు వివిధ భారతి కార్యక్రమాలు వింటున్నారు.
2: మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
4: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి

TFM 101.3. మీకు తెలిసే ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఓల్డెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇంకా ఏ దేశాల్లో, అంటే మన దేశంలో ఏ ప్రాంతాల్లో ఉంది అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ మరి ఇంకా చెప్పాలి అంటే మన దేశంలోనే మొట్టమొదటి ప్యాసింజర్ రైల్ 1883 ఏప్రిల్ 16 ముంబైలోని బోర్బందర్ నుంచి ఠాణే మధ్య నడిచిందనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 170 ఏళ్లు దాటినా కూడా ఈ సబ్ అర్బన్ రైల్వే నెట్వర్క్ నిరంతరాయంగా కోట్లాది మంది ప్రయాణికులను చేరవేస్తూ భారతదేశంలోని అత్యంత పురాతనమైన అలాగే బిజీయెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గా నిలిచింది. సో ఇలాంటి మరిన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత వింటూ ఉండండి వివిధ భారతి FM.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
3: Vintanaru Vivid Bharati FM 101.3. FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

మీకు తెలుసా ప్రోగ్రామ్లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఓల్డెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉన్నటువంటి ప్రదేశాల గురించి, అందులోనూ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రదేశాల గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం. అండ్ ఇంకా చెప్పాలి అంటే కొండల మధ్య నుంచి అలా పొగలు కక్కుకుంటూ వెళ్ళేటువంటి ట్రైన్ని మీరు ఎప్పుడైనా చూసారా? సో బ్రిటిష్ వారు 1881లో నిర్మించినటువంటి డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. సో ఇప్పటికీ అక్కడ శతాబ్దం నాటి పాత స్టీమ్ ఇంజన్ సహాయంతోనే పర్యాటక రైళ్లను నడుపుతున్నారన్నమాట. సో ఈ ప్రయాణం మనల్ని నేరుగా అలా పాత కాలానికైతే తీసుకెళ్తుంది అని చెప్పచ్చు.

भारती FM 101.3।

0: ఎస్, మరి వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనం అయితే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అండ్ అలాగే సో మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా ఓల్డెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నటువంటి ప్లేసెస్ గురించి. సో అలాంటి మరొక ప్లేసే వారణాసి, అలాగే కేరళలో ఉన్నటువంటి బ్యాక్ వాటర్స్ అనమాట. సో మానవ చరిత్రలోనే అత్యంత పురాతనమైనటువంటి రవాణా మార్గం జల రవాణా అని చెప్పుకోవచ్చు. సో వారణాసిలోని గంగానది ఘాట్ల వద్ద, అలాగే కేరళలోని అలెప్పి బ్యాక్ వాటర్స్లో ఇక్కడ గ్రామాల్లో ఇప్పటికీ కూడా మోటార్స్తో అవసరం లేకుండా కేవలం అలా చేత్తో నడిపేటువంటి పురాతన శైలి చెక్క పడవలను, రోబోట్స్ను స్థానిక ప్రజలు, పర్యాటకులు వాడుతున్నారన్నమాట. సో వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎలా ప్రయాణించారో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే అక్కడ ఆ పద్ధతి ఇప్పటికీ కొనసాగుతుంది, అదైతే మనం చూడొచ్చు అన్నమాట. సో మరి అది సంగతి. మన దేశంలో ఆధునిక వాహనాలు ఎన్నొచ్చినా కూడా ఈ పాత తరం రవాణా సాధనాలు ఇచ్చేటువంటి కిక్కును చూసారా, అది వేరే అని చెప్పొచ్చు. సో ఇవి కేవలం ప్రయాణ సాధనాలు కావు, మన చరిత్రకు మన సంస్కృతికి సజీవ సాక్ష్యాలుగా ఇప్పటికీ అలా నిలిచి ఉన్నాయన్నమాట. సో ఇది ఇవాళ మన మీకు తెలిసే ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ మరి ప్రోగ్రామ్లో అయితే మనం మీట్ అవుదాం. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో ఉత్తమ టీచర్లుగా ఎంపికైన వారితో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ ఎస్

అత్యాచారాల నిరోధక చట్టం అమలు సంక్షేమంపై రాష్టస్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశమైంది. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు రాష్ట జిల్లా డివిజన్ స్థాయిలో ఎస్సీ ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చించారు. ఉపాధ్యాయులకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆదర్శ జీవితం గడిపి అత్యున్నత స్థానానికి వెళ్లిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో భాగంగా మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు విశాఖ జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి గోవిందరావు తెలిపారు. సింధు నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు లద్దాఖ్లోని ఉప్సీ ప్రాంతంలో భారత్ తొలి రాతి చెక్ డ్యాంను నిర్మించింది. సిమెంట్ను వినియోగించకుండా రాతితో చేపట్టిన ఈ నిర్మాణంతో నదిలో నీటిమట్టం దాదాపు 10 అడుగుల మేర పెరిగింది. దీంతో నీటి కొరత ఎదుర్కొంటున్న స్థానిక గ్రామాలకు సాగునీరు అందే అవకాశం సుగమమైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కలిగిన ఈ కామర్స్ సంస్థలకు సంబంధించి భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం ఎగుమతుల కోసం మాత్రమే ఈ కామర్స్ సంస్థలు తమ సొంత సరుకును నిల్వ ఉంచుకోవడానికి వీలు కల్పిస్తూ కొత్త నిబంధనలు నోటిఫై చేసింది. ఏలూరు ఫైర్ స్టేషన్ వద్ద నూతన అగ్నిమాపక వాహనాన్ని శాసనసభ్యులు బి రాధాకృష్ణయ్య ఈరోజు ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ వాహనం అగ్ని ప్రమాద సమయాల్లో వేగంగా స్పందించి ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రం అభివృద్ది పదంలో ముందుకు సాగుతోందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గంట్యాడ మండలంలో ఆయన ఈరోజు పర్యటించారు. రాష్ట్రంలోని సంప్రదాయ హస్తకళలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు కళాకారుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. హస్తకళాకారులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని, శిక్షణకు షెడ్యూల్ను త్వరలో వెల్లడిస్తామని అన్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: బాడీ మాత్రం బేషుగ్గా కనబడుతుంది, టైర్లు మాత్రం రీటైర్ అయిపోయాయండి.
1: అడపాడప గాలి కొడితే సరిపోతుంది, మారుతిలాగా మబ్బుల్లో పరుగెడుతుంది.

అన్ని ఏర్పాట్లు చేస్తేనే ముసలి అయిన

0: వధువు కాదు, అదేదో వింత వస్తువు.
1: బాబాయ్ నీ ఫీస్ అలా సైడ్కు పెట్టి అమ్మాయిని తీసుకురండి. వధువు వస్తున్నది.
0: కొంచెం ఏజ్డ్ గా ఉన్నట్టుంది
1: నీ మొహం. ఆవిడ మా పిన్ని పిన్ని.

0: అబ్బాయి వాయిదా లేకుండా జడ్జిమెంట్ ఇచ్చేయి. అమ్మాయి నచ్చిందా?
1: ఓకే, నచ్చినట్టేనండి.
0: నసగకు, ఏం కావాలి అడుగు.
1: పాట ఏమైనా వచ్చినావా కనుక్కోండి గురు గారు.
2: పాటమ్మా, పాడేస్తే పోలా.

ఎస్ ధీర ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. సో పురుషులు మహిళలు ఇద్దరు సమానమైన గౌరవం అవకాశాలకు అర్హులు. అయితే శారీరకంగా భావోద్వేగపరంగా ఆలోచన పరంగా కూడా ఇద్దరిలో కొన్ని సహజమైనటువంటి తేడాలు ఉంటాయన్నమాట. మరి ఆ తేడాల్లో మహిళలకు కొన్ని బలాలు కూడా ఉన్నాయి. సో అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం మన ధీర ప్రోగ్రాంలో. సో లేడీస్ అనగానే ముందు గుర్తొచ్చేది ఏంటి, మల్టీ టాస్కింగ్ చాలా ఈజీగా చేస్తారు. ఒకేసారి అనేక బాధ్యతలను నిర్వహించేటువంటి సామర్థ్యం గురించి చెప్పుకోవాలి. ఒక మహిళ ఇంటిని చూసుకోవడం, పిల్లల బాధ్యతలు నిర్వహించడం, ఉద్యోగం చేయడం, కుటుంబ సభ్యుల అవసరాలను గుర్తుంచుకోవడం, ఇలాంటి అనేక పనులను సమన్వయం చేస్తుంది. అయితే ప్రతి మహిళ ఇలా ఉండాల్సిన పనే అని అనేటువంటి నియమం ఏం లేదు. కానీ జీవితంలో అనేక పాత్రలను నిర్వహించేటువంటి వారు ఎంతోమంది మనకు స్ఫూర్తిదాయకం అవుతారు. మరి అలాంటి విషయాలు విశేషాలన్నీ మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. ప్రతి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ పెళ్లి చేసుకుందాం.

0: ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: సమయం 1 గంట 20 నిమిషాలు కాస్తుంది. మరి కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హస్తకళా రూపాల తయారీలో కళాకారులకు మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చేనేత జౌళీ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు మధ్యాహ్నం నిర్వహించారు.

0: అన్నారు. ఇక వార్తల్లోని వివరాలు. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సహా పలువురు ఉపాధ్యాయులతో ప్రధానమంత్రి ఈరోజు ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యార్థులను క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అలాగే మొబైల్ ఫోన్లు, ఇతర గాడ్జెట్లను అధికంగా వినియోగించకుండా విద్యార్థులు స్క్రీన్ టైంను సమర్థవంతంగా నియంత్రించుకునేలా చూడాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: स्क्रीन टाइम अब एक प्रकार का एडिक्शन है. खेल कूद के अंदर बहुत रुचि लेने लग जाएगा. मैदान में वो खेलना तो धीरे धीरे वो उसमें से बाहर आ सकता है. आज के जो आप टीचर्स हैं, क्या अवेयरनेस, क्या भय है, क्या माइन्यूटली ऑब्जर्व करने में कोई किसी बच्चे में बदलाव तो नहीं आ रहा. पूरे शिक्षा जगत से ये कहना चाहता हूं कि हमें बहुत पहले से ज्यादा किताबों से बाहर निकल करके बच्चों की जिंदगी में घुसना पड़े. बचपन मरने नहीं देना चाहिए. टीचर का काम है कि उसके भीतर का बचपन बना रहे.
0: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ద్వారా ఉపాధ్యాయులు సమాజానికి వినయముకగా నిలుస్తున్నారని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలతో పాటు విలువలను బోధిస్తూ క్రమశిక్షణ నేర్పుతూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించుకునే ఉపాధ్యాయ దినోత్సవం అందరిలో స్ఫూర్తి నింపాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. విజయవాడలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో రాష్టస్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా, పాఠశాల విద్య నుంచి 79, ఇంటర్మీడియట్ నుంచి 24 మంది, సాంకేతిక విద్య నుంచి 14, విశ్వవిద్యాలయాల నుంచి 35 మంది, కళాశాల విద్య నుంచి 17 మందిని, అలాగే ఇంజనీరింగ్, ఫార్మసీల నుంచి 6 అధ్యాపకులను ఎంపిక చేశారు. దేశానికి బాలలు గొప్ప మానవ వనరులని, వారి సంరక్షణ, హక్కులు, పునరావాసం కోసం బాలల న్యాయ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. బాలల న్యాయ చట్టం 2015 అమలులో దశాబ్దం భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై రాష్టస్థాయి సంప్రదింపుల సదస్సును విజయవాడలో ఈరోజు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బాలల న్యాయ కమిటీ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ,
2: Amongst firstly the government departments, which include police authorities, women and child development, social welfare, education departments, and their collaboration with the judiciary, civil society organizations, state legal services authorities, district legal services authorities, they all play a crucial and pivotal role. Each one of them is that vital cog in the wheel. One cog does not perform, the whole machinery collapses.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు సంక్షేమంపై రాష్టస్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశం ఈరోజు నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో ఎస్సీ ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై హైపవర్ పర్యవేక్షణ కమిటీ చర్చించింది. ఎస్సీ ఎస్టీలకు రక్షణ, సంక్షేమం, అభివృద్ది కోసం 4 అంచెల కార్యాచరణ అమలుపైన చర్చించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన 810 కేసుల్లో మొత్తం కేసులు పరిష్కృతం అయినట్టు అధికారులు తెలిపారు. ఎస్సీ ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారానికి 14 స్పెషల్ సెషన్ కోర్టులు, ఒక ప్రత్యేక కోర్టు పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హస్తకళారూపాల తయారీలో కళాకారులకు మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీ, శిక్షణా కార్యక్రమాల ద్వారా 770 మంది కళాకారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం 1.35 కోట్లను కేటాయించిందని ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. ఆయా కళారూపాలను బట్టి శిక్షణ 4 నుంచి 2 నెలల పాటు ఇవ్వనున్నారని తెలిపారు. జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన హస్తకళారూపాలను తయారు

0: చేస్తున్న కళాకారులను గుర్తించి మారుతున్న అభిరుచులకు అనుగుణంగా శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ కార్యక్రమాలకు మొదటి విడతగా 1.01 కోటి రూపాయలను నిధులు మంజూరు అయ్యాయని మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు వరాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుపేదల జీవన ప్రమాణాలను పెంచుతున్నాయి. విద్యుత్ ఛార్జీలను కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం తిరుపతి జిల్లా వ్యాప్తంగా సత్ఫలితాలను ఇస్తోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 1040 మంది అలాగే ఎస్సీ ఎస్టీలకు సోలార్ ద్వారా విద్యుత్ను ఉచితంగా అందిస్తుండగా సబ్సిడీ ద్వారా మరో 450 మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కరెంటు బిల్లులను కట్టలేని పరిస్థితి నుంచి తాము తేరుకుని ఉచిత కరెంటును పొందడమే కాకుండా విద్యుత్ను విక్రయించుకునే స్థితికి వచ్చామని లబ్దిదారులు అమర్నాథ్ ఆకాశవాణికి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: నా పేరు అమర్నాథ్. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద విద్యుత్ సబ్సిడీ ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ నేను తీసుకోవడం జరిగింది. 3 కిలోల వాట్స్టార్ స్కీమ్ ద్వారా సుమారు నెలకి 1000 రూపాయల పై చీలుకు నేను ఆదాయం చేకూరింది. నాకు స్కీమ్ వల్ల దగ్గర దగ్గర 75,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. దానికి ప్రధానమంత్రి మోడీ గారు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
0: రాష్ట్రంలో 28 జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 13 జిల్లా పరిషత్ ఉండగా జిల్లాల విభజనతో ఈ సంఖ్యను 28కి పెంచారు. ఆయా జిల్లాల పరిధిలోని మండలాలు ఇతర వివరాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మలేరియా నిర్మూలనలో రాష్ట్రం అమలు చేస్తున్న వినూత్న విధానాలపై కేంద్ర నిపుణుల బృందాల ప్రశంసలు లభించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2027 నుంచి 32 వరకు జాతీయ వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా సెప్టెంబర్ 1 నుండి ప్రొఫెసర్ కామినేని మెండిస్, నిర్మల్ జో నేతృత్వంలోని నిపుణుల బృందాలు అల్లూరి సీతారామరాజు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. గుంటూరు జిల్లా మంగళగిరి కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబుతో బృందాల సభ్యులు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అవేర్ వ్యవస్థ ద్వారా కేసుల నిర్వహణ, ముఖ్యమంత్రి డాష్బోర్డు ద్వారా వ్యాధులపై నిఘా, గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ టెక్నాలజీ, ఫీడర్ అంబులెన్స్ సేవలు, ఫ్రైడే డ్రైడే నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రశంసించినట్లు అధికారులు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో తమ పేరు వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని పోలవరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె దినేష్ కుమార్ ఓటర్లకు సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణకు గడువు పొడిగించిన నేపథ్యంలో ఈరోజు రేపు అదనపు ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హస్తకళారూపాల తయారీలో కళాకారులకు మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చేనేత, జౌళీ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడలో రాష్టస్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

TFM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
5: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ విదా సకో.
4: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి, యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఈ ధీర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం తెలుసుకుంటున్నాం కదా. సో మరి స్త్రీలు అలాగే పురుషులు ఇద్దరూ సమానమైనటువంటి గౌరవానికి అవకాశానికి అర్హులు. అయితే శారీరకంగా భావోద్వేగపరంగా ఆలోచన పరంగా ఇద్దరిలో ఉన్నటువంటి కొన్ని సహజమైన తేడాలు స్త్రీలకు బలాన్నిస్తాయన్నమాట. సో అలాంటి విషయాలు ఏంటి అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే అండర్స్టాండింగ్ ఎమోషన్స్, ఎమోషన్స్ని అండర్స్టాండ్ చేసుకోవడంలో కూడా స్త్రీలు ముందుంటారు. మాటల్లో చెప్పకపోయినా ఎదుటివారి ముఖం స్వరం ప్రవర్తనలో మార్పులను గమనించి వారి భావాలను అర్థం చేసుకునేటువంటి నైపుణ్యం చాలా మంది మహిళల్లో కనిపిస్తుందని చెప్పచ్చు. అందుకే కుటుంబాలని కలిపి ఉంచాలన్నా, సంబంధాలను సంరక్షించాలన్నా, ఇలాంటి ఎన్నో విషయాల్లో మహిళల పాత్ర చాలా ముఖ్యమైనది అని చెప్పచ్చు. అలాగే జీవితంలో ఎదురయ్యేటువంటి కుటుంబ బాధ్యతలను, వ్యక్తిగత సవాళ్లను, సామాజిక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ తిరిగి నిలబడేటువంటి మహిళల కథలు మనకు ఎన్నో కనిపిస్తాయి. సో దీని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే స్త్రీలలో ఓర్పు అలాగే మానసిక ధైర్యం కూడా చాలా ఎక్కువే అని చెప్పచ్చు. నిజమైన శక్తి అంటే శారీరక బలం కాదండి, కష్టాల్లో కూడా ధైర్యంగా ముందుకు సాగిపోవడమే అసలైనటువంటి బలం, ధైర్యం. అండ్ వీటితో పాటు ఇంకా ఎన్నో ఉన్నాయి. సో వాటన్నిటి గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి ప్రతి మీ అందరి కోసం సీను ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది.

మంచి నాయకత్వం అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడమే మాత్రం కాదండి, అందరి మాటలు వినడం, టీమ్ వర్క్, సమస్యలను అర్థం చేసుకోవడం, సో ఇవన్నీ కూడా ఇందులో భాగమే, లీడర్షిప్లో భాగమే. సో రాజకీయాలు, విద్య, క్రీడలు, ప్రతి రంగంలోనూ మహిళలు గొప్ప నాయకత్వాన్ని చూపిస్తూ తమ సామర్థ్యాన్ని కూడా నిరూపించుకుంటున్నారు. గర్భధారణ, ప్రసవం ఇలాంటి అనుభవాలు మహిళల శరీరాన్ని ప్రత్యేకమైనటువంటి జీవశాస్త్రీయ సామర్థ్యాలను చూపిస్తాయి. కానీ మహిళల యొక్క గొప్పతనాన్ని కేవలం మాతృత్వంతోనే కొలవడం అనేది కరెక్ట్ కాదు కదా. సో తల్లి అయినా కాకపోయినా ప్రతి మహిళకు తనదైన ప్రతిభ, కళలు, సామర్థ్యాలు ఉంటాయి. ఎన్నో రంగాల్లో అసాధారణ విజయం సాధించిన

ఉన్నటువంటి మహిళలు కూడా ఉన్నారు. సో ఎవరు గొప్ప కాదు, అంటే జెంట్స్ కానీ లేడీస్ కానీ, సో వీరిద్దరిలో ఎవరు గొప్ప అనేది కాదండి, ఎవరి ప్రత్యేకతలతో వాళ్ళు సమాజానికి అవసరమైన వారే అని తెలుస్తుంది. ఇద్దరి ప్రత్యేక సామర్థ్యాలను గౌరవించినప్పుడే కుటుంబం అనేది బలపడుతుంది అనేది గుర్తుంచుకోవాలి. సో ఇది వాళ్ళ మన ధీరా ప్రోగ్రామ్ అండ్ ప్రీతి మీ అందరి కోసం మరొక చక్కటి పాటైతే వచ్చేసింది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: विविध भारती FM 101.3।
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

సమయం చూస్తే 2 గంటల 35 నిమిషాలు అయితే అయిపోయింది. అండ్ మరి మనమైతే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో. ఈ రోజు మన సందడి సందడి ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. సో ఆల్రెడీ లిజనర్స్ అందరూ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందడి సందడి అంటూ మెసేజెస్ అయితే పంపించేస్తున్నారు. సో దాంతో పాటుగా మరి మీ ఆన్సర్స్ ని కూడా దయచేసి జత చేసి పంపించండి, ఓకేనా? సో మరి ఈ రోజు మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. ఆకలి వేసినప్పుడు తనని తానే తినేసేటువంటి జంతువు ఏది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఆకలి వేసినప్పుడు తనని తానే తినేసేటువంటి జంతువు ఏది? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24 888 14. ఈ వాట్సాప్ నెంబర్కి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ గాయం.

ఎస్, మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి ఆకలి వేసినప్పుడు తనని తానే తినేసేటువంటి జంతువు ఏది అని అడిగాను. అండ్ చూసేద్దాం మరి లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్. అయితే నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనుష డేనియల్ గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయండి మా తరపున అంటున్నారు షూర్ అండి తప్పకుండా. అలాగే మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా శిరీష,

ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్ జీ సకుబాయ్ గారు బాగున్నారా అంటున్నారు. ఎస్ నేనైతే చాలా బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? అండ్ అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు. సో ఆల్రెడీ జరిగిపోయినటువంటి పండుగలకు రాఖీ, అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి, సో వీటి విషెస్ కూడా పంపించారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు మెసేజ్. ఓకే. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు నిజామాబాద్ నుండి పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు ఎస్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, థ్యాంక్ యూ అండి. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. రాజేశ్వరి గారు సత్తెనపల్లి నుంచి రైట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే గౌతమ్ సాయి కరివేన బీసీ కాలనీ ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పంపించారు, థ్యాంక్ యూ అండి. అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు, సూపర్. అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు గారు, అలాగే పెద్దమస్తానరావు గారు పంపించారు ఆన్సర్. ఓకే. అండ్ అలాగే గడ్డం అంకయ్య గారు పందరపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే శంకర్ గారు రెడ్డివారిపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పార్థ సారథి గారు సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే కన్నయ్య గారు మామిడిగుంటపల్లి విలేజ్ ఐరాల మండల చిత్రూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అలాగే రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా నుంచి పంపించారు, కానీ కాదండి. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపురం నుంచి మస్తాన్ అండ్ ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం.

ఎస్, సందడి సందడిలో నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే ఇంకా ఉన్నాయన్నమాట. చూసేద్దాం. రామళ్ళ కోట నుంచి అబ్దుల్ మన్నార్ దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. అలాగే వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి కందికైపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధు ప్రసాద్ తలంపాడు గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే బిజిలి వెంకటేష్ శ్యామల గారు ఏకలవ్య నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే చాలా రోజుల తర్వాత వచ్చారు, బాగున్నారా అంటున్నారు, వేటపాలెం రామానగర్ నుంచి పొడ్డు బాలసుబ్రహ్మణ్యం. అలాగే దేవంగ గారు చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ అనంతపూర్ అన్న నుంచి ఇమాంబి వలి భాష అక్తర్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గోర్లఖాన్ దొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ రమేష్ బాబు, సుమలత గారు పంపించారు రైట్ ఆన్సర్. అలాగే నంద్యాల జిల్లా కలమందలపాడు నుంచి ఖాసీ మూతుజావలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహబూబ్ నగర్ నుంచి కాదండి ఆన్సర్ అయితే. అండ్ అలాగే రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే హ్యాపీ టీచర్స్ డే అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే పార్థ సారథి గారు సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్. కుస్మ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అశోక్ గారు గన్నవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల భానుముఖల నుంచి సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు సుబ్బారెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళు గారు కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుండి కృష్ణ సంతోష్ కరెక్ట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ గారు అలాగే భూలక్ష్మి గారు వెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు అలాగే పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు అంటూ

పాపిలి రామ్మోహన్ రావు అమృతవల్లి గారు. సో కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అలాగే ఊట్కూర్ నారాయణపేట జిల్లా నుంచి అరుణ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి రైట్ ఆన్సర్ పంపించారు. సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం.

ఆకలి వేసినప్పుడు తనని తానే తినేసేటువంటి జంతువు ఏది? సో ఇదే కదా నేను అడిగినటువంటి క్వశ్చన్. అండ్ మరి రైట్ ఆన్సర్ వచ్చేసి పాము అనమాట. సో మెయిన్గా పాములు, అలాగే ఆక్టోపస్లు కూడా. సో ఇలా యాక్చువల్గా ఏంటంటే జంతువులు వాటిని అవి తినాలి అని అనుకోవు, కాకపోతే ఏంటంటే తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనైనప్పుడు తమను తామే తినడాన్ని ఆటోఫాగి లేదా సెల్ఫ్ కానిబలిజం అంటారనమాట. సో దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఏమవుతుందంటే పాములు కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ కాబట్టి, సో వాతావరణం వేడిగా ఉన్నప్పుడు వాటి శరీర ఉష్ణోగ్రత కూడా బాగా పెరిగి జీవక్రియ వేగవంతమయ్యి వాటికి తీవ్రమైనటువంటి ఆకలి అయితే వేస్తుందట. సో అలాంటి ఆకలిగా ఉన్నప్పుడు మనం కూడా ఒక్కొక్కసారి అబ్బా ఆకలి వేస్తే బుర్ర పని చేయట్లేదు అనుకుంటాం కదా. సో అలాగే పాపం అవి కూడా దాన్ని తోక కదలడాన్ని చూసి అదేదో వేరే జంతువు ఎరా అనుకొని పొరపాటున అలా తినేస్తుంది తప్పించి దానితో అది కావాలని తినడం కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆక్టోపస్. ఆక్టోపస్ కూడా చాలా తెలివైన జీవులు, కాకపోతే ఇవి కూడా ఇలాగే ఇది స్ట్రెస్కి లోనైనప్పుడు, ఇలా చిన్న చిన్న బోనుల్లో బంధించినప్పుడు ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తాయన్నమాట. అండ్ ఏదైనా చిన్న బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్స్ కానీ అవి నీళ్ళల్లో ఉంటాయి కదా, సో అలా వచ్చినప్పుడు అలాంటి వాటి వల్ల జరిగినటువంటి విసుగు స్ట్రెస్ వాటి వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క టెంటకల్స్ ఉంటాయి కదా, ఆక్టోపస్కి చేతులు ఉంటాయి కదా, సో వాటిని అదే కొనికి తినేయడం ప్రారంభిస్తుంది. సో దీనివల్ల మనకు అర్థమైంది ఏంటి, టైంకి భోజనం చేయాలి. టైంకి భోజనం చేయకపోతే ఎంత పెద్ద జంతువైనా ఎలాంటి వాళ్ళైనా సరే ఆ స్ట్రెస్కి బలైపోయి మనల్ని మనమే అంటే మనకి హాని చేసుకునేటువంటి పనులు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి టైం టు టైం ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అనేది ఖచ్చితంగా టైంకి భోజనం చేయండి. ఇదన్నమాట. సో మరి ఈరోజు టీచర్స్ డే కదా, సో టీచర్స్ డే సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. మీరు చిన్నప్పటి నుంచి చాలామంది టీచర్స్ని చూసే ఉంటారు, స్కూల్ కాలేజ్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో. అయితే టీచర్స్ క్లాస్ రూమ్లో ఎక్కువగా వాడేటువంటి పదాలు ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారనుకోండి, అసలు ఇది క్లాస్ రూమా లేకపోతే చేపల మార్కెటా అని అంటారు, ఖచ్చితంగా అంటారు ఏ టీచర్ అయినా సరే. లేదంటే క్లాస్ రూమ్ కంటే చేపల మార్కెటే బెటర్ అని అంటారు. సో ఇలాంటి పదాలు అనమాట. సో టీచర్స్ క్లాస్ రూమ్లో ఎక్కువగా వాడేటువంటి డైలాగ్స్ ఏంటి? మరి ఈ క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ పంపించేసేయండి, వాట్సాప్ చేసేయండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ మురారి.

0: సమయం 3 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారం వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధి చెందిన సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. ఇక వార్తల వివరంగా. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, దేశాన్ని జ్ఞానశక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికే నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దడమే నవభారత ప్రాధాన్యత అని ముర్ము తెలిపారు. నిబంధత కలిగిన ఉపాధ్యాయులే దేశ నిర్మాణంలో ముందుండే ప్రధాన శిల్పులని, మహిళల హక్కులు, విద్యాభివృద్దికి సావిత్రిబాయి ఫూలే చేసిన విశేష కృషిని ఈ సందర్భంగా ముర్ము గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది ఉత్తమ పాఠశాల ఉపాధ్యాయులకు రాష్ట్రపతి జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు.
2: द्वितीय राष्ट्रपति डॉक्टर सर्वपल्ली राधाकृष्णन की जयंती को शिक्षक दिवस के रूप में मनाकर हमारे देशवासी उनके प्रति एवं समस्त शिक्षक समुदाय के प्रति सम्मान व्यक्त करते हैं. जो समाज शिक्षकों का सम्मान करता है वो समाज सही अर्थ में प्रगतिशील होता है. शिक्षक के बीच आकर मेरे अंदर विद्यमान विद्यार्थी और शिक्षक दोनों ही जीवंत हो जाता है.
1: ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పురస్కార గ్రహీతల విశిష్ట సేవలను వివరిస్తూ రూపొందించిన లఘు చిత్రాలను కూడా ప్రదర్శించారు.

0: ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, విద్యాశాఖ సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకాంత మంజుదారులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంతో పాటు వారి బాల్యాన్ని కూడా కాపాడడంలో మరింత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సంభాషించిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులతో తన సంభాషణకు సంబంధించిన ముఖ్య చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మోదీ, ప్రతి విద్యార్థిలోని చిన్నారి మనస్తత్వాన్ని ఉపాధ్యాయులు ఎప్పుడు సజీవంగా ఉంచాలని, అందుకోసం వారు తమలోని బాల్యాన్ని కూడా కాపాడుకోవాలని ప్రధాని చెప్పారు. పిల్లల్లో వాస్తవమైన మార్పు రావాలంటే ఉపాధ్యాయులు కేవలం సిలబస్కే పరిమితం కాకుండా వారి జీవితంలో భాగం కావాలని మోదీ స్పష్టం చేశారు. ప్రధాన ఆరోగ్య సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ మోదీ, పిల్లల్లో విపరీతమైన స్క్రీన్ టైం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. స్క్రీన్ వ్యసనాన్ని తగ్గించడానికి క్రీడలు, బహిరంగ కార్యకలాపాలు, సృజనాత్మక అభిరుచులను ప్రోత్సహించడం ప్రభావవంతమైన మార్గాలని ప్రధానమంత్రి సూచించారు.
1: స్క్రీన్ టైం అబ్ ఏక్ ప్రకార్ కా అడిక్షన్ హై. మేరే మన్ మే ఏక్ విచార్ ఆతా హై, యా తో వో బచ్చా ఖేల్ కుద్ కే అందర్ బహుత్ రుచి లేనే లగ్ జాయేగా. ఖేల్ కుద్ మత్లబ్ వో వీడియో గేమ్ నహీ, అరే యాక్చువల్లీ మైదాన్ మే వో ఖేల్నా తో ధీరే ధీరే వో ఉస్మే సే బహార్ ఆ సకే. ఔర్ ఏసే మే క్రియేటివిటీ కే తరఫ్ హమ్ బచ్చో కో జితనా జ్యాదా జోడేంగే, ఔర్ హమ్నే ఏసే కుచ్ నా కుచ్ కార్యక్రమో కో ఆదత్ బనానీ చాహియే.
0: ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో తీర్చిదిద్దుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి, గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, ఉపాధ్యాయులైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు నివాళులర్పించారు. రాధాకృష్ణన్ ఒక దూరదృష్టి గల ఉపాధ్యాయులని, బోధన పట్ల ఆయన చూపిన అంకితభావం, అందించిన సేవలు నేటికీ అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులను సత్కరించడానికి ఉపాధ్యాయ దినోత్సవం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ప్రహ్లాద్ జోషి తెలిపారు.
2: इस बार सम्मानित किए जा रहे हैं 82 शिक्षकों में, स्कूल शिक्षण से 48, उच्च शिक्षण से 21 और कौशल विकास एवं उद्यमिता मंत्रालय से 13 शिक्षक शामिल है. लेकिन यह सम्मान केवल उन शिक्षकों के तक सीमित नहीं है, यह देश के 1,03,00,000 से अधिक शिक्षकों का प्रतिनिधित्व करता है, जो हर दिन लगभग 25 करोड़ विद्यार्थियों तक శిక్షణ పంచాతా.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించబడిన ఈ కళాశాల ఒక శతాబ్ది కాలంలో ఎంతో మంది పండితులు, నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గర్విస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరగడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా నిలిచే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తుందని తెలిపారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు, పరికరాల తయారీకి భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారని మంత్రి వెల్లడించారు. అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్కు శతాబ్ది ఉత్సవ వేదికగా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశాన్ని కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరగనున్న జనరల్ డిబేట్ మధ్యాహ్న సెషన్లో జయశంకర్ పాల్గొంటారు.

హర్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా పెరుగుతున్న ఆహార ఇంధన ధరలతో పాటు భౌగోళిక రాజకీయ సంఘర్షణలు పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఈరోజు స్వచ్ఛతా హి సేవా 2026 సంసిద్ధతపై సమీక్షించేందుకు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పలువురు ఉన్నతాధికారులతో అంతర్ మంత్రిత్వ శాఖల వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఎడిషన్లో పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారత్ నిర్మించాలనే లక్ష్యంతో ప్రచారం ప్రారంభించనున్నట్లు సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రచారంలో పౌరులందరూ భాగస్వాములై స్వచ్ఛతా హి సేవను నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. బ్యాడ్మింటన్లో షెంజన్ వేదికగా జరుగుతున్న చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో ఈరోజు జరిగే పురుషుల డబుల్ సెమీఫైనల్లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రియాన్ అయూబ్ టాన్ వీ కియంగ్ జోడీతో తలపడతారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ జోడీపై భారత జంట విజయం సాధించింది. ఈ విజయంతో సాత్విక్ చిరాగ్ జంట వరుసగా 4వ సారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్కు చేరుకున్నారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుండి 5 ఏళ్ల బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 169 భారతీయులను సురక్షితంగా రక్షించారు. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా 275 మంది భారతీయ పౌరులు ఆచూకీ తెలియకుండా ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో పలు జిల్లాల్లో వరద బీభత్సంతో అతలాకుతలమవుతున్నాయి. అయోధ్య, వారణాసి, అజాంగఢ్, బల్దియా, గోరఖ్పూర్, లఖీంపూర్ కేరి, చిత్రకూట్, బారంబాకి సహా రాష్టంలోని 26 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక పునరావాస చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ముగిసే ముందు విశేషాలు మరొకసారి. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కూడా కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర అస్థిరత, భౌగోళిక ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న దౌత్య విధానాలు, నాయకత్వ పటిమపై బెల్జియం ప్రధాని బార్ట్ డే వివర్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోని అత్యంత స్ఫూర్తిదాయకమైన తెలివైన నేతల్లో మోదీ అగ్రగామి అని అభివర్ణించిన ఆయన, మోదీతో భేటీ కావడం తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు వెల్లడించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రవేశ ద్వారంగా పేరొందిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతాన్ని సర్వతోముఖంగా అభివృద్ది చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. హస్తకళాకారులకు మెరుగైన జీవనం, ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. హస్తకళారూపాల తయారీలో మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్లపై అవగాహన కల్పించే లక్ష్యంతో రాష్ట వ్యాప్తంగా 770 మంది కళాకారులకు శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట పోలీసు క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీసు స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మలేరియా వ్యాధి నియంత్రణకు నిఘా వ్యవస్థ పెంచాలని, దోమల నిర్మూలన చర్యలను బలోపేతం చేయాలని కేంద్ర నిపుణుల బృందం సూచించింది. వికసిత భారత్లో యువత భాగస్వామ్యం కావాలని మైభారత్ పోర్టల్ ఏపీ డైరెక్టర్ కె వెంకట ఉజ్వల్ కోరారు. వచ్చే ఏడాది నిర్వహించే జాతీయ యువజనోత్సవాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్రంలో 3 అదనపు ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. వారాంతం కావడంతో తిరుమలగిరిలో భక్తులతో కిక్కిరిశాయి. దేశం నలుమూల నుంచి శ్రీవారి దర్శనం కోసం యాత్రికులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కొండపై తీవ్ర రద్దీ నెలకొంది.

వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో క్యూ లైన్లు వెలుపలకు విస్తరించాయి. తమిళనాడు తీర ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ శానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

0: भारती एफएम 101.3।
1: మరి స్కూల్ అయినా కాలేజ్ అయినా ఎక్కడైనా సరే టీచర్స్ ఎక్కువగా వాడేటువంటి డైలాగ్స్ ఏంటి అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం ఎంతమందికి స్కూల్ డేస్ గుర్తొచ్చేసాయో. సో సులోచన గారు కరీంనగర్ నుంచి సైలెన్స్, సో ఈ పదం అనమాట చెప్పారు. ఓకే, అండ్ పిన్ డ్రాప్ సైలెన్స్ అని ఎక్కువగా అంటూ ఉంటారట. అప్పుడన జోగరంధ్ర కాలనీ నుండి అప్పల్ రైస్ గారు చెప్తున్నారనమాట. ఓకే, అండ్ మా చిన్నప్పుడు చంద్రశేఖర్ రావు అనే టీచర్ ఉండేవారు. ఆయన తరచుగా వాడేటువంటి ఊత పదం థాయ్ బెండకాయ లేవరా అని అనేవాడట. ఓకే, శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు, సూపర్ అండి. అలాగే విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి వీపు విమానంలాగే మోగిపోయింది అనేటువంటి డైలాగ్ అంటున్నారు. ఓకే, సూపర్. అండ్ ఇంకా సైలెన్స్ సైలెన్స్ ఇలాగ రెండు సార్లు లేదంటే అండర్స్టాండ్, నౌ లిజన్ టు మీ కేర్ఫుల్లీ, సో ఈ పదాలు అంటున్నారు సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి. అండ్ కనకారావు గారు పెడ నుంచి సైలెన్స్ అనేటువంటి పదం ఎక్కువ మంది ఏంటి సైలెన్సే ఎంచుకున్నట్టున్నారు. ఓకే, అండ్ ఇంకా నందికొట్కూర్ నుంచి సైలెన్స్ అంటారంటున్నారు ఇర్ఫాన్ గారు. ఓకే, అలాగే గాలిరెడ్డి గౌతమ్ సాయి హర్ష గారు పంపించారు కరివేదన నుంచి సైలెన్స్ అనేటువంటి పదం అంటున్నారు. అలాగే నరేష్ మెర్సీ విజయ మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి ఇది స్కూలా లేకపోతే సినిమా హాలా అంటున్నారు. ఓకే, అండ్ ఇంకా ఎమ్మిగనూరు నుంచి గడిగే శ్రీనివాసుల గారు కూడా సైలెన్సే అంటున్నారు. అలాగే సాయి కుమార్ గారు గూడూరు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి సో సైలెన్స్ అంటున్నారు. అండ్ ఇంకా నిజమా నిమ్మకాయల ఏదైనా కొత్త రకం ఉంటే చెప్పు అంటూ ఓకే పంపించారు టెంపోరావు గారు మల్లారం విలేజ్ అండ్ మధిర మండల్ ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. ఓకే, అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మా తెలుగు మాస్టర్ గారు అప్రాస్యపు వెధవల్లారా సైలెంట్గా ఉండండి అంటున్నారు. ఓకే, అండ్ ఇంకా సైలెంట్గా చదువుకోమని చెప్పేవారు అంటూ నేను చదువుకునే రోజుల్లో స్కూల్లో ఇలా చెప్పేవారు. అండ్ 50-60 ఇయర్స్ బ్యాక్ అంటున్నారు ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు, సూపర్. సో మీరు చూసారా అలా ఇంకా మళ్ళీ చిన్న ఏజ్కి వెళ్ళిపోయారు అనమాట అలాగా. అండ్ ఏంటి కాకిగోల పడలేక చస్తున్నాను అంటున్నారు. పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి. అండ్ ఓకే సంత అంటారంట. ఓకే, అండ్ ఇంకా చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి లంచ్ అయిందా అంటూ అలాగే స్టాండప్ ఆన్ ద బెంచ్ అంటున్నారు, సూపర్. అలాగే కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమన్పాడు నుంచి సైలెన్స్ అంటున్నారు. సో ఎక్కువ మంది టీచర్స్ వాడేటువంటి పదం సైలెన్స్ అని అర్థమైందనమాట. అండ్ అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్నమ్మస్తానరావు పెద్దమస్తానరావు గారు, సో వాళ్ళు కూడా ఇది స్కూలా లేకపోతే బందెలదొడ్డ అని అనేవాళ్ళు అంటున్నారు. అండ్ మురళి గారు హాయ్ అంటూ పంపించారు, హాయ్ అండి. అలాగే కీర్తి రాజ్ కుమార్ గారు ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి కీప్ సైలెన్స్ మాట్లాడద్దు అంటున్నారు. కాసిం మూర్తిజావలి గారు కూడా నంద్యాల నుంచి. అలాగే మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి ఇది బడా లేకపోతే గుడా ఎందుకట్లా అరుస్తారు అని అంటారు అంటున్నారు. ఓకే, జాపా భూమేశ్వర గారు

భూలక్ష్మి గారు వెల్లుల్లి నుంచి సైలెన్స్ పిల్లలు అని అంటారట. ఓకే, రైజ్ యువర్ హ్యాండ్, బీ క్వైట్, ఈ పదాలు ఎక్కువగా యూజ్ చేస్తారు అంటున్నారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అండ్ ఇదేమన్నా కూరగాయల మార్కెటా అంటారు అంటున్నారు అనంతపురం నుంచి అనురాధ గారు. సో ఇంకా చాలా మెసేజెస్ అయితే ఉన్నాయన్నమాట, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా. సో మరి చూసేద్దాం, మరి మీ చిన్నప్పుడు అంటే ఇంకా లిజనర్స్ చిన్నప్పుడు వాళ్ళ టీచర్స్ ఎక్కువగా వాడేటువంటి పదాలు ఏమై ఉంటాయి అనేది. సో అవి తెలుసుకునే ముందు మరొక లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం ఫ్రమ్ ద మూవీ శివ.

ఎస్, మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, చూసేద్దాం. అనంతపురం నుంచి అనురాధ గారు, సో మెసేజ్ చదివేశాను. అలాగే రాజుల నుంచి జయన్న గారు, నోటి మీద వేలు వేసుకొని అలాగే ఉండండి అని అంటున్నారు. ఓకే. అండ్ ఇంకా సైలెన్స్ డోంట్ టాక్ అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజ్ గారు. అలాగే నో టాకింగ్, స్టాప్ టాకింగ్, సైలెన్స్ ప్లీజ్ అంటారు అంటున్నారు వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. అండ్ అలాగే భయం ఉందా లేదా లేకపోతే వేషాలు వేస్తున్నావా అని అంటూ ఉంటారు అంటున్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష గారు. అండ్ ఇంకా సో సర్దార్ గారు భానుముక్కల్ నుండి, ఓకే పంపించారు ఆన్సర్. ఓకే. వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు సైలెంట్గా ఉండండి అంటున్నారు. ఓకే. అండ్ ఇంకా రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మాట్లాడుకుందరు కానీ ముందు బోర్డు వైపు చూసి నేను చెప్పేది వినండి అని అంటారు అంటున్నారు. సూపర్. అండ్ సూపర్ సాంగ్స్ అంటున్నారు గడ్డ మాంకే గారు బందర్పల్లి నెల్లూరు నుంచి. జాన్సన్ గారు విజయవాడ నుంచి సైలెన్స్ అని అంటున్నారు. ఉట్కూర్ నారాయణపేట జిల్లా నుంచి అరుణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సైలెన్స్ అంటున్నారు. అలాగే నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి సైలెన్స్ అంటున్నారు. అలాగే శరత్ గారు వల్లభనేని కానూరు నుంచి, విజయవాడ నుంచి సైలెన్స్ అంటున్నారు. అండ్ అలాగే కామ్గా ఉండండి అంటున్నారు. ఓకే. చిరునవ్వుతో ఇలా చెప్తారంటున్నారు జీ సింగవరం నుంచి నజీర్ నూర్జహాన్. అలాగే గుడ్ మార్నింగ్ అంటూ పంపించారనమాట. ఓకే. ఉరవకుండా నుండి ఈశ్వరయ్య గారు సైలెంట్గా ఉండండి అంటున్నారు. ఓకే. అలాగే శంకర్పల్లి శంకర్ గారు రెడ్డివారిపల్లి నుంచి పంపించారు. ఓకే. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు నిశ్శబ్దంగా ఉండండి స్టూడెంట్స్ అని అంటున్నారు. ఓకే. పెడన జోగానందరావు కాలేజీ నుండి అప్పల్ రాజు గారు సో మంచి హుషారైన పాటలు ప్లే చేస్తున్నారు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి, అల్లరి చేయొద్దు ఎక్కువగా అల్లరి చేయొద్దు అని చెప్పేవారు అంటున్నారు. ఓకే. దస్తగిరి సంధ్య గారు పొద్దుడు కడప నుంచి, అరిస్తే తోలు తీస్తా అని అనేవారు మా సార్ అంటున్నారు. ఓకే. భాస్కర్ గారు పెడన్ నుంచి సైలెన్స్ అందరూ హోంవర్క్ చేశారా అని అడుగుతారు అంటున్నారు. సూపర్. అలాగే ఇది బడా లేకపోతే సంత అని అంటున్నారు నందికొట్కూర్ నుండి భాష గారు. అలాగే ఎమ్మిగనూర్ నుండి గడిగే శ్రీనివాసులు గారు గప్ చెప్ నోటి మీద వేలు వేసుకోండి అంటున్నారు. ఓకే. అలాగే ఏమిరా డిమ్మక అని అంటుండేవారు మా లెక్చరర్ అంటున్నారు నాని గారు మిర్యాలగూడ నుంచి. ఓకే. అండ్ ఇంకా కర్నూలు నుంచి తాతారావు గారు సో గుడ్ ఈవినింగ్ అంటున్నారు. అండ్ ఇలాగే గాడిద బుర్ర ఎక్కడుంది ఇంట్లో కూర్చోండి అని తిట్టేవారు, ఇలాంటి చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇచ్చేవారు అంటున్నారు నెల్లూరు జిల్లా ఇనమడుగ నుంచి శ్రీ గారు చేబ్రోలు రామకృష్ణయ్య గారు. సో ఓకే. అండ్ అలాగే ఇది క్లాస్ రూమా లేకపోతే కూరగాయల సంతన అనేటువంటి పదాలు యూజ్ చేసేవారు అంటున్నారు. అలాగే జయం భాష గారు కర్నూలు నుంచి, ఓకే దద్దమ్మలారా అని తిట్టేవారు అంటున్నారు. ఓకే. అండ్ ఇంకా అలాగే తేజేశ్వరి గారు, శ్రీనివాసులు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి కీప్ సైలెన్స్ అని అంటున్నారు. అండ్ అలాగే అనంతనాగ్ త్రివేణి గారు నిఖిల్ మణిదీప ముద్దుటూరు నుంచి, రేపు మీ పేరెంట్స్ని పిలుచుకొని రా అని అనేవారు అంటున్నారు. అండ్ ఇంకా రవివర్మ గారు ఖమ్మం నుంచి, ఇదేమైనా చేపల సంత అని అనేవాళ్ళు అంటున్నారు. సో బెటర్ సురేష్ గారు నిర్మల వావెళ్ల నుంచి సో ఇందా క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు అనమాట. సో మరి ఇంకా వీటితో పాటు ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తాను, మీ అందరికీ మీ స్కూల్ డేస్ గుర్తొచ్చేస్తాయి అనమాట దెబ్బమ్మడికి. ఏంటో చూసేద్దాం.

టీచర్స్ ఎక్కువగా వాడేటువంటి పదాలు ఏంటి? నేను ఒక్కసారి అట్లా తిరిగితే చాలు, వెనకాల వెంటనే నాయిస్ మొదలైపోతుంది అని అంటుంటారు. అలాగే ముందుగా దృష్టి ఎక్కడికి వెళుతుంది అంటే లాస్ట్ బెంచ్. సో లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటుంటారు.

అలాగే సో దీంతో పాటు ఇంకా ఏమంటారంటే అందరు ఒకవేళ నవ్వుతున్నారు అనుకోండి, ఎక్కడన్నా ఎవరైనా స్టూడెంట్స్ నవ్వుతుంటే ఏంటి నవ్వుతున్నారు ఆ జోక్ ఏంటో చెప్తే మేము అందరం కూడా నవ్వుతాం కదా అని అడుగుతారు. కానీ నిజంగా మనం జోక్ చెప్పామనుకోండి నెక్స్ట్ మినిటే గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్ అని కూడా చెప్పేస్తూ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి. అండ్ ఇంకా వీటితో పాటు హోంవర్క్ బుక్ ఒకవేళ ఇంటి దగ్గర మర్చిపోయాను మేడం అని చెప్పారనుకోండి, అన్నం తినడం మర్చిపోయావా అని కూడా క్వశ్చన్స్ అడిగేవారు. అలాగే రేపు మీ పేరెంట్స్ని తీసుకురండి, వాళ్ళతో మాట్లా

ఇంకా వీటితో పాటు హోంవర్క్ బుక్ ఒకవేళ ఇంటి దగ్గర మర్చిపోయాను మేడం అని చెప్పారనుకోండి, అన్నం తినడం మర్చిపోయావా అని కూడా క్వశ్చన్స్ అడిగేవారు. అలాగే రేపు మీ పేరెంట్స్ని తీసుకురండి, వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పగానే ఇక అంతే సంగతులు, మన గుండెలో రైళ్లు పరిగెత్తేలా కదండి. అండ్ ఇంకా వీటితో పాటు ఒకవేళ క్లాసు వినడం నచ్చకపోతే వెళ్ళిపోండమ్మా, బయటికి వెళ్ళిపోండి అని కూడా చెప్పేవాళ్ళు. కానీ డేర్ చేసి ఎవరైనా అట్లీస్ట్ నిల్చునే వాళ్ళ లేదు. అండ్ దీంతోపాటు నా కెరీర్లో మీ బ్యాచే వర్స్ట్ బ్యాచ్ అని చెప్పేవాళ్ళు. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఇదే డైలాగు ప్రతి సంవత్సరం ప్రతి బ్యాచ్కి చెప్తారని తర్వాత తెలుస్తుందనమాట. అండ్ ఇంకా ఎగ్జామ్స్ టైంలో అయితే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు టైం అయిపోయింది టైం అయిపోయింది, లాస్ట్ 2 మినిట్స్ అని కూడా చెప్తూ ఉండేవారు. సో ఇవన్నీ కూడా టీచర్స్ని కించపరచాలని మాత్రం అస్సలు కాదండి. మరొక్కసారి మన చిన్నప్పటి విషయాలన్నీ అలా గుర్తు తెచ్చుకునేటువంటి చిన్న ప్రయత్నం అనమాట. సో వివి సుబ్బారావు గారు మార్కాపురం నుంచి హాయ్ హలో అంటూ సో సైలెన్స్ అంటున్నారు. అండ్ ఆచార్య గారు టైలర్ ముండ్ల తిన్న నుంచి పంపించారనమాట, సైలెంట్గా ఉండండి అటెండెన్స్ వేస్తున్నాను అని అనేవారు అంటున్నారు. సో ఇదనమాట సంగతి. అండ్ మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. మనం బాగా వినేటువంటి పదం అంటే ఇప్పుడు పిల్లల్ని జెన్జీ జెన్జీ అంటున్నారు కదా, అసలు ఈ జెన్జీ అంటే ఏ సంవత్సరంలో పుట్టినటువంటి జనరేషన్? సో మరి మీకు తెలుసా? తెలిస్తే కనుక వాట్సాప్ చేసేయండి 0866242814 ఈ వాట్సాప్ నెంబర్కి. జెన్జీ అంటే ఏ సంవత్సరంలో పుట్టినటువంటి జనరేషన్ వాళ్ళను జెన్జీ అని అంటారు? మరి మీరైతే వాట్సప్ చేస్తూ ఆన్సర్ అయితే వింటూ మీ అందరి కోసం స్టూడెంట్ నెంబర్ 1 ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

మరి మన సందడే సందడిలో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి జెన్ జీ అంటే ఏ సంవత్సరంలో పుట్టినటువంటి జనరేషన్ ని అంటారు అని అడిగాను. అండ్ నరేష్, మెస్సీ, విజయ్ అండ్ ఫ్యామిలీ మూసాపేట్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే శ్రీనివాసరావు గారు మదిర నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే విశ్వనగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే రాజుల నుంచి జయన్ నగర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అలాగే నెల్లూరు జిల్లా ఇనమడుగు శ్రీ చేబ్రోలు నుంచి రామకృష్ణయ్య గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అలాగే జీ సింగవరం నుంచి నజీర్ నూర్జహాన్ హజీరా అబ్దుల్ రెహమాన్ సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే జేఎం భాష గారు అండ్ ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అలాగే గౌతమ్ సాయి గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కుస్మ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే తేజేశ్వరి శ్రీనివాసులు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి పంపించినటువంటి అనూష గారు సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే మీరు అలా చెప్తూ ఉంటే నిజంగానే నేను స్కూల్ కాలేజ్కి వెళ్ళొచ్చేసాను అంటున్నారు. సో ఓకే. అండ్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే నేతాజీ కుమార్ గారు సత్యవేదు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. పడన జోగానంద్రరావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ అయితే చూసేద్దాం ఆఫ్టర్ షార్ట్ కమర్షియల్ బ్రేక్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికి సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కి జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, చూసేద్దాం. కలమందలపాడు నుండి ఖాసిం ముత్తుజావలి గారు కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, వివిధ భారతి కార్యక్రమాలు వింటూ చాలా చాలా బాగున్నాం అంటున్నారు, కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. థ్యాంక్ యూ అండి. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. కన్నయ్య గారు మామిడిగుంట్ల విలేజ్ ఐరాల నుండి కరెక్ట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా కాదండి, నాగేశ్వర ఆచారి గారు పంపించారు, బట్ ఆన్సర్ అయితే అది కాదు, నేను రివీల్ చేస్తాను, నో ప్రాబ్లం. అండ్ అలాగే సామర్లకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మంచి మంచి పాటలు వినిపించారు అంటున్నారు, ప్రోగ్రామ్ సూపర్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అలాగే నందికొట్కో నుండి రఫీ గారు, ఓకే రైట్ ఆన్సర్. అలాగే గోవర్ధన్ రావు ఇంద్రాబాయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వనపర్తి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజేష్ అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు, ఆన్సర్ అయితే కాదండి. అలాగే దొర్నాల బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి రమేష్ గారు, టైలర్ రమేష్ గారు. అలాగే మెకానిక్ వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. రాజన్ నుంచి జయన్ గారు, సో క్వశ్చన్స్ బాగున్నాయి అంటున్నారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు బిట్రా నిర్మల సురేష్ వావిళ్ళ నుంచి. అలాగే ప్రదీప్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మస్తాన్ ఫ్యామిలీ గారు అనంతపురం నుంచి పంపించారు ఆన్సర్, ఓకే. అండ్ ఇంకా రాజేష్ అంబిక, ప్రేమ్ సాయి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి అక్తర్ వలీ భాషా ఇమాంబి పంపించారు ఆన్సర్, ఓకే అండి. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. సో జెన్జీ అంటే 1997 నుంచి 2012 వరకు, సో ఈ టైంలో పుట్టిన వాళ్ళని జెన్జీ అని పిలుస్తారనమాట. సో రేవతి రాజశేఖర్ వేదయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి ఈరోజు మన సందడిలో లాస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. సో మరి జెన్జీ అంటే అర్థమైపోయింది కదా. మరి 1981 నుంచి 1996 ఈ కాలం మధ్యలో పుట్టినటువంటి జనరేషన్ వాళ్ళని ఏమంటారు మీకు తెలుసా? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 1981 నుంచి 1996, సో ఈ మధ్య పుట్టినటువంటి జనరేషన్ వాళ్ళను ఏమంటారు? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్ మరి మన సందడే సందడిలో నేను అడిగినటువంటి లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. ఎవరు పంపించారంటే శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విశ్వజ్ఞగారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అలాగే శ్రీనివాసరావు గారు మల్లారం నుంచి రైట్ ఆన్సర్, మధిర నుంచి, మూసాపేట నుంచి నరేష్ మెర్సీ విజయ పంపించారు కాదండి. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్, జయం భాష అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, భాస్కర్ గారు పెట నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే నెల్లూరు జిల్లా నుంచి రామకృష్ణయ్య గారు రైట్ ఆన్సర్, రాజోల్ నుంచి జయన్న గారు, అలాగే నేతాజీ గారు తిరుపతి నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు, అలాగే దస్తగిరి సంధ్య పొద్దుటూరు నుండి మసాన్ గారు అనంతపురం నుంచి, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్య భార్గవి గారు తాడిపత్రి నుంచి.

కనకారావు గారు పెడ నుంచి, అప్పలరాజు గారు పెడ నుంచి, మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే నాసిక వేణు గారు దేశాయపేట నుంచి, అండ్ ఇంకా సంగ పుల్లయ్య గారు, నాగరాజకుమార్ నాగరాజు గారు, రవికుమార్ గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అనంతపురం నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి గారు, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, పెడన్న రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగం గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాంగ్స్ చాలా బాగున్నాయి అంటున్నారు. అలాగే అనంతపురం నుంచి ఇమాంబి అండ్ వలీ భాషా గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే జీ సంగవరం నుంచి నజీర్ నూర్జహాన్ గారు, అండ్ దోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం విజయ సారీ హైదరాబాద్ నుంచి, జాన్సన్ గారు విజయవాడ నుంచి, మధు ప్రసాద్ గారు తలంపాడు నుంచి, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ ఇంకా ఎరమిలి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మోక్షిత్ రెడ్డి అనంతపురం నుంచి, కానూరు నుంచి తాతారావు గారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ గారు, అలాగే నందికొట్కు నుంచి భాషా గారు, అలాగే కన్నయ్య గారు మామిడిగుంటపల్లి నుంచి, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అలాగే గోవర్ధన్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వనపర్తి నుంచి, అండ్ ఇంకా మార్కాపురం నుంచి దోర్నాల నుండి నీల మేనక్, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి, అండ్ రేవతి రాజశేఖర్ గారు నెల్లూరు నుంచి, జాపా భూమేశ్వర గారు వెల్లల నుంచి అలాగే పంపించారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ ఈరోజు షో చాలా బాగుంది, సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. థ్యాంక్ యూ అండి అప్పలరాజ్ గారు. అండ్ ఇంకా టీచర్స్ చాలా ఎక్కువ తొడపాసం పెట్టేవాళ్ళు అంటున్నారు, గుర్తు చేసినందుకు, చిన్నతనం క్లాస్ టెస్ట్ని గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ అంటున్నారు. రామళ్ళకోట నుండి దుబాయ్ భాషా గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నరేష్ మెర్సి విజయ ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి, షో చాలా బాగుంది అండి అంటున్నారు. అలాగే మోహన్ బాబు గారు ముండ్రాయి గ్రామం నుంచి పంపించారు, ఓకే. అండ్ ఇంకా చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి పంపించారు, ఓకే. సో థ్యాంక్స్ ఫర్ ద మెసేజ్ అండి. సో మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. సో మరి 1981 నుంచి 1996 ఈ మధ్యలో పుట్టినటువంటి జనరేషన్ వాళ్లను జనరేషన్ వై, జెన్ వై అని కానీ, లేకపోతే మిలీనియల్స్ అని కానీ పిలుస్తారు. సో ఇదన్నమాట ఆన్సర్. సో ఇది వాళ్ళ మన సందడి. హోప్ మీ అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నానండి. ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ అల్లరి పిడుగు.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడమే ఉపాధ్యాయులకు లభించే గొప్ప గుర్తింపు అని ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అకాడమిక్ చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని పాఠశాల విద్యార్థులకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సూచించారు. ఈరోజు విజయవాడలో విద్యార్థుల నాయకత్వ లక్షణాల పెంపునకు డెమోక్రటిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు సంక్షేమంపై రాష్ట్ర స్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర జిల్లా డివిజన్ స్థాయిలో ఎస్సీ ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై, ఎస్సీ ఎస్టీలకు అమలవుతున్న పథకాలు, వారి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై హైపవర్ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో చర్చించారు. చట్టంతో వైరుధ్యం ఉన్న పిల్లవాడైనా, రక్షణ సంరక్షణ అవసరమైన పిల్లవాడైనా, మన దృష్టి ఎల్లప్పుడు ఆ పిల్లల సంక్షేమంపైనే ఉండాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీజా గిల్ అన్నారు. ఉపాధ్యాయుల సేవల్ని అవార్డులతో కొలవలేమని, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడమే ఉపాధ్యాయులకు లభించే గొప్ప గుర్తింపు అని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. ప్రభుత్వానికి వివిధ శాఖల ద్వారా సమకూరుతున్న ఆదాయాన్ని వృద్ధిపరచాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు నేర్పాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ ఉద్బోధించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించారు. బాపట్ల మండలం గోపాపురం గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ హక్కులను పరిరక్షించడం, భూ సంబంధిత వ్యవహారాల్లో పారదర్శకతను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. మచిలీపట్నంలో జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ ఎం నవీన్ పాల్గొన్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: भारती FM 101.3।
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్, 4 గంటల 4 నిమిషాలు అయితే అయిపోతుంది అనమాట మన స్టూడియోస్లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రాంలోకి. సో మరి ఈరోజు వివిధ ప్రోగ్రాంలో 1 హీరోయిన్ సాంగ్స్ అయితే మనం అయితే వినబోతున్నాం. అండ్ ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ అంటే శ్రీదేవి. సో శ్రీదేవి గారి సాంగ్స్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. అండ్ సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: विद भारती FM 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: చూస్తున్నారు.
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం వతియో రాజీ సమత అండ్ మరి మనం అవుతున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో వన్ హీరోయిన్ సాంగ్స్ అయితే వింటున్నాం మనం. సో మరి మనమైతే వింటున్నాం శ్రీదేవి గారు నటించినటువంటి చక్కటి చిత్రం.

0: भारती एफएम 101.3।
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ సమయం చూసుకుంటే 4:49 అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మరి కాసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల. ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి, సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్. అండ్ ఇప్పుడైతే మీరు వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా.

0: హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఈ రోజు మనం ఈ ప్రోగ్రామ్ లో మానసిక ఆరోగ్యంలో పోషకాహారం పాత్ర ఏంటో తెలుసుకుందాము. మరి మీరందరు కొంచెం రిలాక్స్డ్ గా కూర్చొని కేర్ఫుల్ గా విన్నట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే కాకుండా మీరే కాకుండా మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ వారి లైఫ్ లో గొప్పగా ఎదగాలని, ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ ఉంటారు. స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, ఏపీజే అబ్దుల్ కలాం వారు చేసే పనులు కూడా శతాబ్దాల తరపడి గుర్తుండిపోతాయి. మనం కూడా అలా ఆశపడుతూ ఉంటాం అలా కావాలని. అయితే ఇలాంటి గొప్ప వ్యక్తులు మానసిక ఆరోగ్యంపై చాలా శ్రద్ధ చూపారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది శారీరక ఆరోగ్యం, జ్ఞానంపై మాత్రమే శ్రద్ధ చూపుతున్నారు, మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం వహిస్తున్నారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఒక అధ్యయనం ప్రకారం సూసైడ్ రేట్ పెరిగిందట. ప్రజల మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదని ఈ సైకాలజిస్ట్ అంటున్నారు. అవసరమైన పోషణ అందించి మెదడును చురుగ్గా పెడితే ఇలాంటి వ్యాధులు దగ్గరికి రావని అంటారు. న్యూట్రిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మెంటల్ హెల్త్. ఆకుకూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతిరోజు మన డైట్ లో ఆకుకూరలు చేర్చుకోవాలని ఎక్స్పర్ట్స్ అంటారు, న్యూట్రిషనిస్ట్ అంటారు. ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, మినరల్స్, ఆల్ఫా లినోలిక్ యాసిడ్స్, వైటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఆకుకూరల్లో విటమిన్ కే కూడా మెండుగా ఉంటుంది. విటమిన్ కే ఆందోళన, నిరాశను తగ్గించడానికి సహాయపడుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. మీరు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మీ డైట్లో పాలకూర, మెంతికూర, తోటకూర, చుక్కకూర ఇలా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. తాజా పండ్లు, బెర్రీస్ తినడం వల్ల మెదడు కార్యకలాపాలు పెరుగుతాయి. ఇవి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి, వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తాయి. దట్ మీన్స్ దే వర్క్ యాజ్ యాంటీ ఏజింగ్ ఏజెంట్స్. పండ్లు తినని వారితో పోలిస్తే పండ్లు తినే వారిలో మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది, డిప్రెషన్ లక్షణాలు తక్కువగా ఉంటాయని మన రీసెర్చ్ చెప్తుంది. బెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి, ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ వీ హ్యావ్ ఫిష్. చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పోషకాలు మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా జ్ఞాపక శక్తి తగ్గకుండా ఒమేగా 3 కాపాడుతుంది. దీంతో వృద్ధాప్యంలో అల్జైమర్స్ వంటి వ్యాధులు దరికి చేరవు.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.
0: మధ్య వయసు దాటుతున్నప్పుడు హిప్పోక్యాంపస్ పరిమాణం తగ్గుతూ వస్తుంది. ఈ సమయంలో

0: ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఆ ప్రాంతం శక్తిహీనం కాకుండా పనితీరును మెరుగుపరుస్తుంది. చిన్న విషయాల్ని జ్ఞాపకం పెట్టుకోగలగడం, ఇతరులను ప్రేమించడం, విజయం సాధించేలా ఉత్సాహంగా ఆలోచించడం వంటి లక్షణాలు కోల్పోకుండా ఉండటానికి, మెదడును ప్రేరేపించడానికి ఫ్యాటీ యాసిడ్స్ దోహదపడతాయి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాదం, వాల్నట్స్ ఎంతో మేలు చేశాయి. నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. మరోవైపు బాదం పప్పులో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. ఇది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇటీవల కాలంలో మానసిక వ్యాధులు అధికమవుతున్నాయి. అతి సున్నితమైన మనస్తత్వం వల్ల, చిన్నప్పటి నుంచి ఎక్కువ గారాభంగా పెరగడం వల్ల, జీవితంలో ఏదైనా అనుకుని సంఘటనలు ఎదుర్కోవాల్సి రావడం వల్ల మానసిక వ్యాధులు కలుగుతాయి. అలా మానసిక వ్యాధులు రాకుండా ఉండాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి. మానసికంగా దృఢంగా ఉండాలంటే మన జీవన శైలిలో తగిన మార్పులు చేసుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. అందుకోసం ఏ పదార్థాలు తీసుకోవాలి, అవి తీసుకుంటే మనకు కలిగే ఉపయోగాలు ఏంటో నేను ఆల్రెడీ మీతో చెప్పానండి. ఫర్ ఎగ్జాంపుల్, మనము కొన్ని ముడి పదార్థాలు లైక్ మిల్లెట్స్ తినడం మంచిది, తాజా పాలు. ఈ మధ్య ఏంటంటే అంతా సింథటిక్ మిల్క్, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అలాగని బఫలోస్ దగ్గర నుంచి తీసుకున్నా గానీ వాటికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. మరి ఎంతవరకు అది అడల్టరేటెడ్ లేకుండా ఉంటుంది అనేది నిజంగా ఇట్స్ క్వశ్చనబుల్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730. నంబర్ మరోసారి 0951522730. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.
0: నెయ్యి, గోధుమలు, వెన్న, బూడిది గుమ్మడికాయ, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ మనకు తెలిసినాయే కదా. అలాగే చెప్పుకుందాం మనం ఇవన్నీ తింటే మంచిది అని, కానీ మానేయవలసినవి కూడా కొన్ని ఉంటాయి. అవేంటంటే కలుషిత ఆహారం, అంటే రోడ్డు వెంట దొరికే అపరిశుభ్రమైన ఆహారం తినడం, రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఇది మనం చెప్పాల్సిన పని లేదు, సూపర్ మార్కెట్స్ ఇవన్నీ బాగా పెరిగిపోతున్నాయి. క్యాన్డ్ ఫుడ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు, ఎందుకంటే ఈజీగా ఉంటుంది, స్పెషలీ పీపుల్ వర్కింగ్ ఇన్ ద కార్పొరేట్ సెక్టర్. హాయిగా ఒక ట్రాలీ తోసుకుంటూ సూపర్ మార్కెట్కి వెళ్తారు, అవసరం ఉన్నా లేకున్నా అన్ని పెట్టుకుంటారు, వస్తారు, ఈజీ అవుతుంది కదా అని ఆ క్యాన్ అంతా ఓపెన్ చేసుకుని ఇంట్లో యూజ్ చేసుకుంటారు. కానీ దాంట్లో హై లెవెల్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్ ఉంటుంది, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఆల్కహాల్ అయితే అసలు మంచిది కాదు, ఇది చెప్పాల్సిన పనే కాదు. మనం చెప్పినా చెప్పకుండా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆర్ డేంజరస్ ఫర్ హెల్త్, స్పెషలీ బ్రెయిన్ హెల్త్. కాఫీ, టీస్ ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు, దీనివల్ల న్యూరో ట్రాన్స్మిటర్స్ పనితీరుపై ప్రభావం పడుతుందట. టొబాకో ప్రొడక్ట్స్ ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, అస్సలు తీసుకోకూడదు. ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడడం కూడా మంచిది కాదు. ఊరగాయలు, కారాలు, మసాలాలు అధికంగా ఉన్న ఆహారం కూడా మంచిది కాదు. డీప్ ఫ్రీజర్ లో నిల్వ ఉంచిన కోల్డ్ ఫుడ్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఎక్కువ పుల్లగా సార్ ఐటమ్స్ ఆర్ ఆల్సో నాట్ గుడ్. అండ్ దేర్ ఆర్ సమ్ రాంగ్ కాంబినేషన్స్, ఫ్రూట్ తో కొన్ని మీట్స్ తీసుకోవడము ఇలాంటివి కూడా రాంగ్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్, ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. చేపలు తిన్న వెంటనే పెరుగు తినకూడదు అని ఒకటి ఉంది, ఎందుకంటే హాట్ అండ్ కోల్డ్ ఫుడ్ కాంబినేషన్ మంచిది కాదు అంటారు. మన బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి మీకు ఏది మంచిదో లేదో తెలుసుకుని అవే యూజ్ చేయండి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రోల్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ మెంటల్ హెల్త్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద మూమెంట్. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పానండి. మీరేంటంటే దీన్ని ఒక్కసారి మీరు రివిజన్ లాగా చేసుకుంటూ ఉంటే నిజంగా ఇది మీకు మెదడుకు మేత అంటారు కదా, అలా మీ బ్రెయిన్ ని కూడా షార్ప్ గా పెట్టుకుంటుంది. అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్, వెన్ ఎవర్ యు ఆర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ మీలో అలాగే ఉండిపోతుంది, అండ్ ఇట్ ఆల్సో విల్ హెల్ప్ అదర్స్. సో టిల్ నెక్స్ట్ టైం, హ్యావ్ అ గ్రేట్ టైం.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730. నంబర్ మరోసారి 0951522730. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విన్నారు. విజయవాడ కేంద్రం నుండి

ఈనాటి లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం సింగనమల నుండి కోరుతున్న శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట జీవనజ్యోతి. ఈ చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

ఈ ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి కోరుతున్న శ్రోతలు టైలర్ వెంకటేష్, ఆచారి శ్రీనివాసులు, ప్రకాష్ వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట శంకరాభరణం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: శ్రోతలు, ఏ పక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూర మండలం చిద్దుల నాగారం నుండి కోరుతున్న శ్రోతలు దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వరి, రాజు, కోటి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, ప్రవళిక వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట దేవుడమ్మ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన పాట, గీతరచన రాజశ్రీ, సంగీతం సత్యం. వీరందరి కోసం వీరు కోరిన పాట విందాం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 14వ నెంబర్ బస్తీ నుండి కోరుతున్న శ్రోతలు భరత్ లాల్, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజ్ నందిని, రమేష్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట నిండు మనిషి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, గీతరచన ఆత్రేయ, సంగీతం జికె వెంకటేష్. వీరందరి కోసం వీరు కోరిన పాట విందాం.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
1: శ్రోతలు, లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి కోరుతున్న శ్రోతలు బిజిలీ వెంకటేష్, సాయ్ కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట మాయాబజార్. ఈ చిత్రం కోసం ఘంటశాల పి లీలా పాడిన పాట వింటారు.

లే పక్షి కార్యక్రమంలో చివరి ఉత్తరం. ఈ ఉత్తరం యాడికి నుండి కోరుతున్న శ్రోతలు రంగం కాంతమ్మ, కుమారి, వెంకటస్వామి, శ్రీనివాసులు, పద్మావతి వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట మహారాజు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి. వీరందరి కోసం వీరు కోరిన పాట విందాం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. పినాకిని

0: ఈనాటి పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 17వ సంచిక 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ ఖాతలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి శివశంకరి గారి గురించి వివరాలు, కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక, తరువాత గురుదేవోభవ ఇష్టాగోష్ఠి వింటారు. ముందుగా వినండి పద్మరాగాలు 17వ సంచిక.
1: పద్మరాగాలు 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయగాథలు. శివశంకరి, ప్రముఖ తమిళ రచయిత్రి, సామాజిక కార్యకర్త. శివశంకరి గారు సాహిత్యం మరియు విద్యారంగంలో వీరు చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 2026వ సంవత్సరంలో వీరిని పద్మశ్రీతో సత్కరించింది. వీరు 1942వ సంవత్సరం అక్టోబర్ 14వ తేదీన చెన్నైలో జన్మించారు. వీరి తండ్రి సూర్య నారాయణన్, తల్లి రాజలక్ష్మి గార్లు. వీరికి ముగ్గురు తోబుట్టువులు, ఒక అక్క, ఇద్దరు అన్నలు. వీరు చెన్నైలో ఎస్ఐఈటి మహిళా కళాశాలలో జంతు శాస్త్రంలో ప్రథమ స్థానంలో డిగ్రీ పొందారు. 1963వ సంవత్సరం చంద్రశేఖరన్ గారిని వివాహం చేసుకున్నారు. వీరు ఒక ప్రైవేట్ బ్యాంకులో ప్రజా సంబంధాల అధికారినిగా పనిచేశారు. 2009వ సంవత్సరం జూన్లో వీరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిట్ ఇండియా త్రూ లిటరేచర్ అనే ప్రాజెక్ట్ జాతీయ దృష్టిని ఆకర్షించింది. భారత రాజ్యాంగం గుర్తించిన 18 భాషల ప్రముఖ రచయితలను కలిసి వారి సాహిత్యాలు మరియు సంస్కృతుల ద్వారా భారతదేశాన్ని ఏకం చేయడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టు కోసం వీరు ఏకంగా 16 సంవత్సరాలు కృషి చేశారు. 5 దశాబ్దాలకు పైగా సాహిత్య ప్రస్థానం కలిగిన వీరు 36 నవలలు, 48 నవలికలు, 150కి పైగా కథలు, అనేక సామాజిక అంశాలపై పుస్తకాలు రచించారు. 15 యాత్రా కథనాలు, 7 వ్యాస సంకలనాలు, 1 టాకింగ్ బుక్, 4 సాహిత్య పరిశోధన గ్రంథాలు, అలాగే 2 జీవిత చరిత్రలు. ఇందిరాగాంధీ, పారిశ్రామికవేత్త శ్రీ జిడి నాయుడు లగార్ల జీవిత చరిత్రలు రచించారు. వీరి తాజా రచన సూర్యవంశం 2 భాగాలుగా ప్రచురితమైన ఆత్మకథ. ఈ పుస్తకానికి ప్రతిష్టాత్మకమైన సరస్వతి సమ్మాన్ పురస్కారం లభించింది. అలాగే వీరు రాసిన అనేక కథలు, వ్యాసాలు ప్రముఖ తమిళ పత్రికలలో ప్రచురితమై ఇంగ్లీష్ మరియు ఇతర భాషలలోకి కూడా అనువదించబడ్డాయి. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వ్యసనాలపై వీరు రాసిన అవన్ అనే నవల ఉక్రెయిన్ భాషలోకి కూడా అనువదించబడింది. మద్యపానం, డ్రగ్ అబ్యూస్ మరియు వృద్ధాప్య సమస్యలపై ఎంతో పరిశోధన మరియు యథార్థమైన నేపథ్యంలో వీరు రాసిన నవల టీవీ ఛానల్స్లో సీరియల్గా ప్రసారం

మై అపారమైన ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా డ్రగ్ మహమ్మారి నేపథ్యంలో వచ్చిన సుబహ్ అనే సీరియల్ 1987 సంవత్సరం నాటి అతిపెద్ద హిట్లలో ఒకటి. వీరు రాసిన 8 నవలలు చలనచిత్రాలుగా రూపాంతరం చెందాయి. బాలకార్మికులపై వీరు రాసిన కుట్టి అనే నవల రాష్ట్రపతి అవార్డు కూడా గెలుచుకుంది. వీరి నవల ఊరు సింగం మళయగిరాదు ఆధారంగా ప్రముఖ శ్రీనివాసన్ దర్శకత్వంలో వహించిన అవన్ అవల్ అదు అనే చిత్రం, అలాగే ఈ బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి జయప్రద గారు నటించిన 47 రోజులు అనే చిత్రం కూడా రూపొందించబడ్డాయి. 1983 సంవత్సరం కస్తూరి శ్రీనివాసన్ అవార్డు అందుకున్నారు. అలాగే 1988 సంవత్సరంలో రాజా సర్ అన్నామలై చెట్టియార్ అవార్డు, 1990 సంవత్సరంలో భారతీయ భాషా పరిషత్ అవార్డు, తమిళ అన్నై అవార్డు, 2022 సంవత్సరంలో సరస్వతి సమ్మాన్ పురస్కారం, 2026 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. శివశంకరి గారి

0: వీరినవల ఊరు సింగం మళయగిరాదు ఆధారంగా ప్రముఖ శ్రీనివాసన్ దర్శకత్వంలో వహించిన అవన్ అవల్ అదు అనే చిత్రం, అలాగే ఈ బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి జయప్రద గారు నటించిన 47 రోజులు అనే చిత్రం కూడా రూపొందించబడ్డాయి. 1983 కస్తూరి శ్రీనివాసన్ అవార్డు అందుకున్నారు. అలాగే 1988 రాజాసర్ అన్నామలై చెట్టియార్ అవార్డు, 1990 భారతీయ భాషా పరిషత్ అవార్డు, తమిళ అన్నై అవార్డు, 2022 సరస్వతి సమ్మాన్ పురస్కారం, 2026 పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. శివశంకరి గారి సాహితీ సేవలకు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. కస్తూరి శ్రీనివాసన్ అవార్డు, భారతీయ భాషా పరిషత్ అవార్డు, రాజీవ్ గాంధీ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు, ప్రేమచంద్ రాష్ట్రీయ సాహితీ సమ్మాన్, సరస్వతి సమ్మాన్ వంటి గౌరవాలు కూడా ఇందులో ఉన్నాయి. వీరి సుదీర్ఘ సాహితీ సేవకు మరింత గౌరవంగా 2026 భారత ప్రభుత్వం వీరిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఈ పురస్కారం వీరికి మాత్రమే కాదు, సాహిత్యం ద్వారా సమాజానికి సేవ చేయాలనే ప్రతి ఒక్కరికి లభించిన గౌరవం. శివశంకరి గారి జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. మనకు ఉన్న ప్రతిభ మన కోసం మాత్రమే ఉపయోగించకుండా సమాజం కోసం ఉపయోగిస్తేనే ఆ ప్రతిభకు నిజమైన విలువ ఉంటుంది. రచయిత తన కలంతో సమాజాన్ని మార్చగలడు. ఒక మంచి ఆలోచన ఎంతో మందిని ప్రభావితం చేయగలదు. ఒక మంచి రచన తరతరాలకు స్ఫూర్తినివ్వగలదు. ఈ విషయాన్ని శివశంకరి గారు తన కలం ద్వారా నిరూపించారు. చివరిగా కలం వీరి చేతిలో ఒక సాధనం మాత్రమే కాదు, అది సమాజాన్ని మేల్కొలిపే శక్తి. సాహిత్యం వీరికి వృత్తి మాత్రమే కాదు, సమాజం పట్ల వీరికున్న బాధ్యత. భారతీయ భాషలను, భారతీయ సంస్కృతిని, మానవీయ విలువలను తన రచనల ద్వారా కలుపుతూ సాగిన పద్మశ్రీ అవార్డు గ్రహీత శివశంకరి గారి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. వీరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సాతి సేవలు మరెన్నో తరాలకు స్ఫూర్తిని అందించాలని కోరుకుంటూ వచ్చేవారం మరొక పద్మశ్రీ అవార్డు గ్రహీతతో కలుసుకుందాం. నమస్కారం, సెలవు.
1: మీరు ఇంతవరకు పద్మరాగాలు 17వ సంచిక 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయగాథలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి శివశంకరి గారి గురించి వివరాలు విన్నారు. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక. ఇప్పుడు వినండి గురుదేవోభవ ఇష్టాగోష్ఠి వింటారు

గయటువంటి గుణికి అన్నారు త్యాగరాజు. ఆచార్య దేవోభవ అని కూడా అన్నారు. తల్లి ప్రథమ గురు అయితే ఉపాధ్యాయులు మనలో ఉన్న అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాత. అలాంటి గురువుని ఎంత సన్మానించినా, ఎన్ని పూలతో అర్చించినా, ఎంత స్తుతించినా చాలదు. మరి ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి విద్యార్థులకు సుజ్ఞాన విజ్ఞానాన్ని పంచి సత్ప్రవర్తన దిశగా పయనించేటట్లుగా చేసి, సమాజ శ్రేయస్సులో భాగం పంచుకునేలా చేసి, ఓ స్థాయిని గుర్తింపును కలిగించే విధంగా వాళ్ళని అభివృద్ధి పథంలో నడిపించేది గురువే అని చెప్పాలి. మరి ప్రాథమిక స్థాయి అధ్యాపకులుగా వారి అనుభవాలను తెలియజేయడానికి వి ప్రతిభారాణి, జే లక్ష్మి, ఎస్ రంగస్వామి రెడ్డి గారు ఈరోజు మనతో పాటు కేంద్రంలో ఉన్నారు. వీరు మాట్లాడడంలో ఉద్దేశం ఏంటంటే, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఎప్పుడు కూడా సెప్టెంబర్ 5వ తారీఖు టీచర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అందులో భాగంగానే వీరు ఏ మండలం నుంచి వచ్చారు, అసలు విద్యార్థులకి ఎలాంటి బోధన వసతులు కల్పిస్తున్నారు, వారి స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, వారి ఒడిదుడుకులేంటి అన్న విషయాలు, ఎలాంటి సంతృప్తితో వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిని సాగిస్తున్నారు అన్న విషయాలు తెలుసుకుందాం.

0: నమస్కారం అండి మీ అందరికీ.
1: నమస్కారం మేడం.
0: మరి టీచర్స్ డేని మామూలుగా సెప్టెంబర్ 5వ తారీఖు జరుపుకుంటూ ఉంటామండి. అందులో భాగంగానే ఈరోజు అనంత ఆకాశవాణికి మీరు రావడం, మాతో పాటు శ్రోతలకి మీ విషయాలు, మీ స్కూల్ విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది కదా. మరి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని మీ స్కూల్ ఎక్కడుంది ఆ విషయాలు కూడా మాతో చెప్పండి.
1: సరే మేడం. నమస్కారం అండి. మేము యాడికి మండలం ఎంపీపీఎస్ నంబర్ 4 పాఠశాల నుండి వస్తున్నామండి. ఇక్కడ మా పాఠశాలలో 50 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. మా పాఠశాలకు అనుబంధంగా ప్రత్యేక అవసరాల పిల్లల పాఠశాల భవితా కేంద్రం కూడా పనిచేస్తోంది. వారి కేంద్రంలో 2, మా పాఠశాలలో 2, మొత్తం
0: 4 ఉన్నారు.
1: అందరూ కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది. మేము వచ్చినప్పుడు మా సహోపాధ్యాయిని లక్ష్మి గారు వచ్చినప్పుడు పాఠశాల పరిస్థితి చాలా దుర్భరంగా ఉన్నది.
0: దుర్భరము అన్నారు, అంత పెద్ద పదం వాడారు. ఎలాంటి పరిస్థితులు
1: అంటే ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు. ఆ వివరాలన్నీ కూడా మా లక్ష్మి అయితే బాగా చెప్తుంది మేడం.
0: ఓకే లక్ష్మి గారు, మీరు చెప్పండి.
2: నమస్తే మేడం, నా పేరు లక్ష్మి. ఎంపీపీఎస్ నంబర్ 4 యాడికిలో వర్క్ చేస్తున్నాను. నేను వచ్చేసి 2015 నవంబర్ 1వ తేదీ ఈ పాఠశాలకు రావడం జరిగింది. అప్పటికి ఈ పాఠశాల వాతావరణం ఒకసారి చూస్తే, నేను ఇంతకు ముందు వర్క్ చేసిన పాఠశాలలో 6 మంది టీచర్స్ ఉన్నాము.
0: అది
2: మడ్డిపల్లి మేడం, పుట్లూరు మండలంలో వర్క్ చేశాను. అక్కడ 6 మంది ఉపాధ్యాయుల మధ్య నేను ఒక జూనియర్ని అనమాట. అక్కడ మా సీనియర్స్ వచ్చేసి వాళ్ళ మధ్య చాలా విషయాలు నేర్చుకున్నాను అనమాట. ఎట్లా ఉండాలి, మన స్కూల్ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడాలి అనేది అక్కడ తెలుసుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి కొంచెము 2 టీచర్స్ము పరిస్థితులు కూడా పూర్తి భిన్నంగా ఉన్నాయి. అంటే
0: చుట్టుపక్కల
2: మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవు. చుట్టుపక్కల వచ్చేసి మొత్తం స్కూల్ సరౌండింగ్ కంప చెట్లతో కూడింది. పిల్లల్ని పంపించడానికి కూడా తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారన్నమాట.
0: అట్లా
2: ఏమన్నా పిల్లలకు హాని చేస్తాయనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఆలోచించారు. తర్వాత ఫస్ట్ ఎట్లా తిరిగి మన స్కూల్ మనం పిల్లలకు చెప్తా ఉంటాం మన ఇంటిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని. ఫస్ట్ సో నేను చేయాల్సిన కర్తవ్యం నాకు గుర్తుకొచ్చింది. ఫస్ట్ మన చుట్టూ పచ్చని చెట్లు ఆహ్లాదకరంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అనుకున్నాము. అందులో అక్కడ ఉన్న స్టాఫ్ రంగస్వామి రెడ్డి సారు, ఎంగో మేడం ఉన్నారు, నాగలక్ష్మి మేడం అని ఉన్నారు, వాళ్ళ యొక్క సహకారం
0: ఈరోజైతే రాలేదు
2: మేడం. స్కూల్లో ఉన్నారు మేడం, మేము ఇక్కడికి వచ్చినాం కాబట్టి వాళ్ళిద్దరి సహకారంతో, ఇంకా గ్రామస్తుల సహకారం, తల్లిదండ్రుల సహకారము, వాళ్ళందరి సహకారంతో ఇప్పుడైతే స్కూల్ ఏ విధంగా ఉందంటే పచ్చని చెట్లతో కలకలాడుతూ ఉంది మేడం. మండలంలోనే ఒక బృందావనంగా ఉంది మా స్కూల్. అందులో దీనికి ముఖ్యంగా సహకరించిన వారు అక్కడ MD ఒక వర్క్ చేసిన రమణారెడ్డి సార్ అనే వాళ్ళు చాలా ఎక్కువ మాకు సహకారం అందించారు మేడం. మొత్తం చుట్టూ కాంపౌండ్ బండలు కూడా పడిపోయినాయి, వాటిని సార్ వాళ్ళు రిపేర్ చేయించారు బాగా. సో ఇప్పుడు చాలా చూడడానికి మండలంలోనే టాప్ గా ఉంది మా స్కూల్.
1: ఎన్నో సార్లు వార్తాపత్రికల్లో కూడా ప్రచురించడం జరిగింది.
2: ప్రొఫైల్ కూడా ఉంది మేడం,
0: ప్రొఫైల్ కూడా ఉంది. ఓకే గుడ్. ఓకే రంగస్వామి గారు, ఇప్పుడు మాట్లాడుతూ లక్ష్మి గారు మా స్కూల్ నందనవనం బృందావనం అన్నారు, మీరు దాని గురించి చెప్పండి.
3: మేడం, ఇక్కడ యాడికి మండలంలో బబితా సెంటర్లో 2 టీచర్లు పనిచేస్తున్నాం. నేను రంగస్వామి రెడ్డి, ఇంకొక టీచర్ నాగలక్ష్మి. మేడం రాకుండా ముందు కూడా యాడికి మండలంలో ప్రైమరీ స్కూల్లో 2 టీచర్లు ఉన్నారు మేడం. అప్పుడు దాని స్కూలు బాగోగులు సరిగా చూసుకోకపోవడం వల్ల అక్కడ ముళ్ళ కంచె అట్లా ఉన్నది మేడం. మేడం వచ్చిన తర్వాత స్కూలు పిల్లల విద్యతో పాటు పక్కన ఉండే వాతావరణం కూడా శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ మొక్కలు నాటేయడము, దానికి సంబంధించి అన్నీ చూసుకోవడం, మేడంతో పాటు మేము కూడా మేడంకి సహాయపడడం వల్ల బాగా ఇప్పుడు ఆ ప్రైమరీ స్కూల్లో ఒక మండలంలోనే ఉద్యానవనం స్కూల్ ఉంది అంటే ఎంపీపీఎస్ నంబర్ 4 స్కూల్ అనే గుర్తింపు వచ్చింది మేడం. మళ్ళీ ఇప్పుడు 2016 ప్రతిభా మేడం వచ్చినాక ఇంకా కొంచెం స్కూల్లో డెవలప్మెంట్ అనేది ఇంకా పెరిగింది మేడం. ఇయర్కు లక్ష్మీ మేడం ఉన్నప్పటికంటే ప్రతిభా మేడం వచ్చినాక ఇంకా ముందుకు పోతున్నాం బాగా మేడం సహకారంతో. ఇప్పుడు మీరు రేడియో వాణి కేంద్రం వాళ్ళు వచ్చి మాకు ప్రిబోర్నెల్లో ప్రోగ్రామ్ చేయడం వల్ల అక్కడ వచ్చినందుకు మీరు కూడా మా పిల్లలు చాలా సంతోషపడ్డారు మేడం. అక్కడ ఇచ్చిన అమౌంట్తో ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేయడానికి మాకు

0: దోహదపడినారు.
1: వావ్, ఓకే రంగస్వామి గారు, ఇప్పుడు భవితని అన్నారు కదా మీ దీంతో, ఏం చెప్తారు, ఎంత ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారు, మరి ఇంతే లిమిటేషన్ అంటే పిల్లలు ఇంతమందే ఉండాలి అలాంటిది ఏమైనా ఉందా?
0: ఏం లేదు మేడం, ఒకటో సంవత్సరం నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న ప్రత్యేక అవసరాల పిల్లలకు మాత్రం ఆ సెంటర్ ఉపయోగపడుతుంది మేడం. ప్రతి సోమవారం ఫిజియోథెరపీ జరుగుతుంది మేడం, ఫిజియోథెరపీ డాక్టర్ వస్తున్నాడు ప్రతి సోమవారం.
1: ఓకే,
0: నడవలేని పిల్లలు ఉంటారు. మా సెంటర్ లో ప్రెసెంట్ అయితే 20 మంది సెంటర్ కు రోజు వచ్చే వాళ్ళు ఉన్నారు మేడం. మండలంలో మొత్తం 132 మంది పిల్లలు ఉన్నారు మేడం
1: మండలంలో. అయితే ఇప్పుడు ఒక అటెండెంట్ కూడా వాళ్ళకి అవసరం,
0: వాళ్ళకు సెపరేట్ ఆయా కూడా ఉంది మేడం.
2: వీళ్ళందరూ కూడా మా పాఠశాల అభివృద్ధి కోసమే తోడ్పడతారు మేడం.
1: అయితే ప్రతిభారాణి గారు అంటే భవిత గురించి చెప్పారు రంగస్వామి రెడ్డి గారు, మరి మీ ప్రైమరీ స్థాయిలో ఎంతమంది పిల్లలు ఉన్నారు? వీళ్ళే దానికి రారు కదా, అక్కడ వేరు కదా, దాని గురించి చెప్పండి.
2: మా ప్రైమరీ స్థాయిలో 50 మంది విద్యార్థులు ఉన్నారు. భవిత కేంద్రం కూడా ఉండడం వల్ల అక్కడ ఏ స్థాయి పిల్లలు ఉంటారో, అంటే వాళ్ళు నేర్చుకోగలిగిన స్థాయి, వయసుతో సంబంధం లేకుండా వాళ్ళు నేర్చుకోగలిగిన స్థాయిలో ఆ తరగతిలో మా పాఠశాలలో కూడా కొనసాగించడం జరుగుతుంది నేర్చుకోగలిగిన వాళ్ళకి. కాబట్టి మా పాఠశాలలో అడ్మిషన్
0: ఉంటుంది.
2: ఆ విధంగా మేము అందరం కలిసి పనిచేయడం జరుగుతుంది. ఇందులో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాం మేము కూడాను.
1: సవాళ్ళు అనే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, టీచర్స్ డేని మనం మామూలుగా సెలబ్రేట్ చేసుకోవడంలో ఆంతర్యం మీకు తెలిసిందే, మరి టీచర్స్ అన్నవాళ్ళు చాలా పరమ పవిత్రమైన ఒక ప్రొఫెషన్ అది. మరి వృత్తిలోనికి రావడం ఎలా జరిగిందో మీ అనుభవాలు చెప్పండి.
2: నేనైతే 2005 డిసెంబర్లో వృత్తిలోనికి రావడం జరిగింది. అందుకు అంతకుముందు మనం డిఎడ్ కంప్లీట్ చేసుకుని డిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. దీనికి స్ఫూర్తి వచ్చేసి మా నాన్నగారే, ఎందుకంటే మా నాన్నగారు టీచరే.
1: ఓకే,
2: కాబట్టి తను తన కూతురు ఒక టీచర్గా ఉండడం ఆయన చూడాలనుకున్నారు. అందుకోసం నన్ను ఇప్పటికీ కూడా మా నాన్నగారు తరగతి గదిలో ఇలా ఉండాలమ్మా అలా చెప్పాలమ్మా అని ఇప్పటికీ ప్రోత్సహిస్తూనే ఉంటారు.
1: కరెక్ట్, నాన్నగారికి మీరు టీచర్ అవడం
2: ఇష్టం,
1: నాకు బాగానే ఉంది. మీకు అది సమ్మతమా?
2: నాకు చాలా ఇష్టం మేడం, ఎందుకంటే నా మనస్తత్వం కూడా పిల్లల మనస్తత్వానికి దగ్గరగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది నాకు వాళ్ళ మధ్య ఉన్నంతసేపు.
1: అవునా?
2: నేను నా ఇంటిని కూడా మర్చిపోతాను. పాఠశాలకు వచ్చిన తర్వాత స్కూలే నా ప్రపంచం.
1: కాబట్టి యాదృచ్ఛికం కాదు,
2: దృఢం కాదు, దృఢ నిశ్చయమే.
1: సరే, బాగుంది. మరి ప్రతిభారాణి గారు చెప్పారు, లక్ష్మి గారు మీరెలాగా?
3: మా తల్లిదండ్రుల ప్రోత్సాహము, గురువుల ప్రోత్సాహంతోనే మేడం నేను కూడా వచ్చాను టీచర్ జాబ్కి. నేను టీచర్ కావాలనే ఉద్దేశంతోనే డిఎడ్ పూర్తి చేసి జాబ్లోకి రావడం జరిగింది మేడం. 2008 డిఎస్సి, 2010 నవంబర్ 8 నా జాయినింగ్, దాదాపు 8 ఏళ్ళు పూర్తి అవుతుంది టీచర్ జాబ్లోకి వచ్చి. నిజంగా మనం చెప్పిన విషయాలు పిల్లలు నేర్చుకొని వాళ్ళు చెప్పినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది మేడం.
1: రీప్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు కరెక్ట్ గా రిసీవ్ చేసుకున్నప్పుడు
3: అవును మేడం, మాకు ఈ జాబ్ చేయడం ఆనందాన్ని కలిగిస్తుంది.
1: ఓకే రంగస్వామి రెడ్డి గారు, మీకు ఎలాగ సంతృప్తినిచ్చింది ఆ టీచర్స్ వృత్తి?
0: ఖచ్చితంగా మేడం, నేను మామూలుగా 1996 డిగ్రీ జాయిన్ అయినా మేడం. డిగ్రీ జాయిన్ అయిన తర్వాత వేరే మా ఊరు నుంచి ఇద్దరం పోయేవాళ్ళు. మా ఫ్రెండ్ అతను ఒక ఎన్జిఓ స్కూల్లో స్పెషలైజేషన్ స్కూల్లో పనిచేసేవాడు. అతను సాయంత్రం వచ్చేటప్పుడు అతనితో కలిసి వాళ్ళ స్కూల్
1: పేరు చెప్పండి, సంతోషిస్తారు.
0: బి కాదరయ్య మేడం.
1: ఓకే,
0: మాది బై బర్త్ అయితే నేను ప్రకాశం జిల్లా మేడం, ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బాలెడ్డిపల్లి విలేజ్. మేము రోజు బాలెడ్డిపల్లి నుంచి గిద్దలూరు అనే దగ్గర, అది గిద్దలూరు అనే ఊరికి కాలేజీకి వెళ్ళాలి మేడం. అతను అక్కడ ఎన్జిఓలో పనిచేసేవాడు. అతని దగ్గరికి సాయంత్రం పోయి ఇద్దరం కలిసి మా ఊరికి వచ్చేవాళ్ళం. డిగ్రీలో కొన్ని అనివేక కారణాల వల్ల డిస్కంటిన్యూ చేయడం వల్ల జరిగింది మేడం. ప్లస్ అతను ఆ స్కూల్లో పనిచేయడం వల్ల ఆ స్కూల్ తరపునే వాళ్ళు, నువ్వు ఇట్లా ట్రైనింగ్ ఉంది, స్పెషలైజేషన్ ట్రైనింగ్ నువ్వు వెళ్తావా అని అడిగారు మేడం కడపలో. అందుకు నేను కూడా ఇంకా అతను ఉన్నాడు కాబట్టి మా ఊరు, అతను మామూలు పిల్లల కంటే స్పెషలైజేషన్ పిల్లలు అయితే కొంచెం మనం సేవ చేసినట్టు ఉపయోగం జరుగుతుందని చెప్పి 1998 ట్రైనింగ్ వెళ్ళాను మేడం. 98 ట్రైనింగ్ పోయి 99 ట్రైనింగ్ అయిపోయింది మేడం. అక్కడనే గిద్దలూరులో 2008 వరకు పనిచేశాను మేడం ఎన్జిఓలో. మళ్ళీ 2009 అనంతపురం జిల్లాలో ఎల్లనూరు మండలం ఫస్ట్ జాయినింగ్ అయ్యడం జరిగింది మేడం ఐఆర్టీగా.
1: అవునా? అయితే ఇప్పుడు మామూలు పిల్లలతో పనిచేయడానికి

0: ఇలాంటి స్థాయి ఉన్నటువంటి పిల్లలతో పనిచేయడానికి ఆ టీచర్కి చాలా సహనం, ఓర్పు ప్రతిరూపమై ఉండాలి దానికి. మరి మీ విషయంలో ఎలాగా, ఎలాంటి ఒడిదుడుకులు మీకు సంతృప్తికరంగా ఉంది అన్నారు కదా, అయినా కూడా కొన్ని కష్ట నిష్ఠూరాలు ఉంటాయి కదా, దాని గురించి చెప్పండి.
1: మండలంలో మాత్రం అట్లాంటి ఏమి లేవు మేడం. పేరెంట్స్ మాత్రం చాలా మాకు కోఆపరేషన్ బాగా ఉంది మేడం. ఆ పేరెంట్స్ కోఆపరేషన్ లేకుంటే మేము ఏడికి మండలంలో ఇన్ని రోజులు పని, ఇప్పుడు నేను 7 సంవత్సరాలు అయిపోయి 8వ కూడా అడుగుపెట్టినా.
2: ఇంకొకటి ఏంటంటే సార్కి కూడా సేవాభావం ఎక్కువ మేడం.
0: అలాంటి భావం ఉన్నప్పుడు
2: పనిచేస్తుంటే చూస్తూ ఉండడం కాదు, వాళ్ళకంటే ఎక్కువ పని చేసి చూపిస్తారు మేడం. అది ఆయన యొక్క లక్షణం.
0: అది చాలా బాగుంది. మరి ప్రాథమిక స్థాయి పిల్లలకి బోధించడానికి వాళ్ళకంటూ కొన్ని లక్షణాలు ఉండాలి, వాటి గురించి చెప్పండి ప్రతిభారాణి గారు. మీరు
2: ప్రాథమిక స్థాయి బోధనలో ముఖ్యంగా పిల్లల స్థాయిని బాగా తెలుసుకోవాలి. వాళ్ళు ఏమి చెప్తే మనము ఆనందిస్తారు, వాళ్ళకు ఆకర్షణీయంగా ఉండే విధంగా మనం తరగతి గదిని రూపొందించుకోవాలి, వాళ్ళ చుట్టూ వాతావరణాన్ని కల్పించాలి, మంచి బోధనోపకరణాలు ఉపయోగించాలి. వాళ్ళకు రిపిటీషన్ అనేది నచ్చదు విద్యార్థులకి, కొత్తదనం కావాలి. చెప్పిందే చెప్పడం కాకుండా కొత్తగా వాళ్ళకి ఆలైనా సరే కొత్త విధానంలో పరిచయం చేయాలి. కొత్త కొత్త పాటలు కానీ, ఫ్లాష్ కార్డ్స్ కానీ, ఇలా మనం కొత్తగా వాళ్ళకి బోధనోపకరణాలు తయారు చేసుకోవడం చాలా ఎక్కువ ప్రోత్సాహాన్నిస్తుంది పిల్లలకి. తర్వాత వాళ్ళని అభినందించడం, తర్వాత ఒక తల్లిలాగా వాళ్ళని దగ్గరకు తీసుకోవాలి, చేసిన తప్పులని మన్నించాలి, ఓపిగ్గా ఉండాలి,
0: ఆ చేసిన తప్పులు కూడా తెలిసేటట్టుగా వాళ్ళకి చెప్పాలి, ఇలా చేయకూడదని మళ్ళీ.
2: అవును. తర్వాత మూల్యాంకనం విషయానికి వస్తే మనం మూల్యాంకనం చేస్తున్నామని కూడా వాళ్ళకి తెలియకూడదు. ఎందుకంటే వాళ్ళు మూల్యాంకనం చేస్తున్నారు, మనకు ఎగ్జామ్ పెడుతున్నారు అంటేనే వాళ్ళకు వేరే ఫీలింగ్ వస్తుంది అనమాట. కాబట్టి మనము వాళ్ళని ఆటపాటలతోనే మనం మూల్యాంకనం కూడా కొనసాగించవచ్చు.
0: అదే అభినయగీతాలు చెప్తున్నట్టుగా ఫ్లాష్ కార్డ్స్, టీచింగ్ ఎయిడ్స్. అయితే లక్ష్మి గారు టీచింగ్ ఎయిడ్స్ అన్నారు కదా ఇందాక ప్రతిపారాణి గారు, దానికి కూడా మరి డబ్బులు కావాలి కదా, మరి దాన్ని ఎలా సమకూర్చుకోగలుగుతున్నారు మీరు?
3: మనకి పాఠశాలకి అయితే గ్రాంట్ వస్తుంది మేడం, కానీ లో కాస్ట్ నో కాస్ట్ పద్ధతిలో మేమైతే అట్రాక్టివ్గా ఉండేటట్లు టీచింగ్ మెటీరియల్ అయితే మేము రూపొందిస్తున్నాం మేడం. ప్రజెంట్ అయితే మనకైతే గవర్నమెంట్ నుండి అమౌంట్ అయితే వస్తుంది.
2: ఒక సంవత్సరానికి ఒక టీచర్కి 500 రూపాయలు ప్రభుత్వం వారు ఇస్తారు.
3: కానీ మనము అంత ఆ మొత్తంతో పిల్లలు కాసిన అంత సామాగ్రిని మనం రూపొందించలేము. కాబట్టి మనకు లో కాస్ట్ నో కాస్ట్ మెథడ్ లో కొంచెం బోధనోపకరణాలు తయారు చేసుకుంటున్నాము. కానీ ఇప్పుడు ఒకప్పుడైతే బ్లాక్ బోర్డు చాక్ పీస్ ఉంటే చాలా అనుకునేటారు, కానీ ఇప్పుడు అట్లా కాదు. మన దగ్గరకు వచ్చే పిల్లల స్థాయికి తగ్గట్టు ప్రత్యక్షంగా ఇప్పుడు ప్రత్యక్ష బోధన ద్వారా పిల్లలకి బాగా ఇష్టంతో నేర్చుకుంటారు. ఇంటరాక్టివ్ మెథడ్ దానికోసమనే మేము డిజిటల్ క్లాసెస్ అనే దానికి ఇప్పుడు ఆ ఉద్దేశంతో వేసాము మేడం. అందుకు మీ రేడియో ప్రోగ్రామ్ చేసాం కదా బాలకథమ్మ, 3000 రూపీస్ మాకు ఇచ్చారు. ఆ 3000 బేసిక్ చేసుకొని ఇప్పుడు మేము ఈ డిజిటల్ క్లాస్ అనే దానికి ముందుకు వెళ్తున్నాము.
2: ఇంకొకటి ఏంటంటే విరాళాల సేకరణలో మేము చేసిన పని వాళ్లకు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఏమిటంటే అది ఆకాశవాణి వాళ్లతో వీరు కార్యక్రమాన్ని రూపొందించినారు, అంటే పిల్లలను బాగా ప్రిపేర్ చేస్తున్నారు, అంటే వీళ్ళు పని చేస్తున్నారు కాబట్టి వీరి పట్ల వాళ్లకు నమ్మకం అనేది ఏర్పడింది. ఆకాశవాణి వాళ్ళు ఇచ్చిన 3000 కాకుండా ఆ కార్యక్రమాన్ని మనం ఎంత స్పిరిట్తో చేసినాం అనేదే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళిందనమాట. అందువల్ల గ్రామస్తులు, పెద్దలు, అధికారులు అందరూ కూడా మమ్మల్ని ఇంకా ఎక్కువగా ఫండ్ కలెక్షన్ కానీ, ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటుకు కూడా డిఇఓ గారే చొరవ తీసుకొని ఇప్పుడు వ్యక్తిని కూడా పంపిస్తున్నారనమాట.
0: ఇవన్నీ మీరు వాళ్ళకి పేపర్
3: లేదు మేడం, మొన్న రీసెంట్ గా సార్ చెప్తారు, ఒక ఫంక్షన్ అరేంజ్ చేసి
0: చెప్పండి, దాని గురించి చెప్పండి.
1: శనివారం మేడం డిఓ సారు మా భవిత సెంటర్ కు ఈ ఉపాధ్యాయ సేవా సంఘం అని తాడిపత్రిలో ఉంది మేడం, వాళ్ళు ఒక 30,000 ఖర్చు పెట్టి బాత్రూమ్ కు వాటర్ నీళ్ళ ట్యాంక్ అన్ని లేకుంటే వాళ్ళు సమకూర్చారు మేడం. ఆ ప్రోగ్రామ్ కు డిఓ సార్ ను ఇన్వైట్ చేశారు మేడం. ఆ ప్రోగ్రామ్ కు వచ్చినప్పుడు సార్ చూసి మా స్కూల్ ప్రైమరీ స్కూల్ కు ఈ భవిత సెంటర్ కు ఉండే వాతావరణం చూసి అక్కడ మేడం వాళ్ళు ప్రొఫైల్ చూపించారు మేడం సార్కు. అప్పుడు మీరు జిల్లాలో ఎక్కడ
0: డిఓ గారి పేరు కూడా చెప్పండి.
1: జనార్దనాచార్యులు మేడం, డిఓ సార్ పేరు మేడం. సార్ గారు ప్రొఫైల్ చూసి

0: జిల్లాలో ప్రైమరీ స్కూల్లో ఇలాంటి ఆలోచన రావడమే చాలా గొప్ప విషయమని మేడం గారిని కూడా అభినందించడం జరిగింది మేడం.
1: అవునా? ఓకే. తర్వాత నాకు అవకాశం ఇచ్చారు క్లాస్ రూమ్ గురించి ఏ విధంగా మీరు డెవలప్ చేస్తున్నారు, ఏ విధంగా క్లాస్ రూమ్ ఉపయోగపడుతుంది పిల్లలకి అనేది.
2: అయితే ప్రతిభారాణి గారు, ఇక్కడ ఒక విషయం, మీరు గ్రామస్తుల నుంచి అలాగే తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, అధికారులు, అనధికారులు వీళ్ళందరూ ముందుకొచ్చి మీకు ఫండింగ్ చేకూర్చారు, దాంతో డిజిటల్ సిస్టమ్ని స్టార్ట్ చేయాలనుకున్నారు. అది మీరు సమకూర్చుకున్న ఆ ధనం ఏదైతే ఉందో అది సరిపోతుందా, మళ్ళీ డిఓ గారి యొక్క సహాయ సహకారాలు కూడా ఆర్థిక పరంగా అవసరం అవుతుందంటారా?
1: అవసరం అవుతుంది మేడం. పూర్తిగా మన ప్రాజెక్టు వచ్చేసి 1 లక్ష రూపీస్ ఎక్స్పెక్టేషన్ చేశాము.
2: మిగతాది వారు సమకూరుస్తారా?
3: ఇంకా ఏమనుకోలేదు,
1: ఇంకా
3: ప్రాసెస్లో.
1: సార్ వచ్చేసి వాళ్ళ డిజిటల్ వింగ్ అనేది ఒకటి ఉంటుంది మన డిస్ట్రిక్ట్ లెవెల్లో. డిజిటల్ వింగ్ వాళ్ళు మీరు ఎక్విప్మెంట్ కొంటే వచ్చి వాళ్ళు ఇన్స్టాల్ చేసి మీకు అవసరమైన సాఫ్ట్వేర్ను, కావలసిన సహకారాన్ని, ఇన్స్టాలేషన్ను చేయించి మీకు ట్రైనింగ్ ఇచ్చి వెళ్తారని చెప్పారు మేడం.
2: కాబట్టి
1: ఆ విధంగా మమ్మల్ని ప్రోత్సహించినారు.
2: త్వరలో అది జరగాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నామండి.
3: ఫస్ట్ ప్రోత్సాహం మాకు పేరెంట్స్ ఇచ్చారు మేడం. ఫస్ట్ ఎస్ఎంసీ మీటింగ్ అని పెట్టాము, ప్రతి నెల జరుగుతుంది. ఇట్లా మేము ఒక కంప్యూటర్ తీసుకొని రావాలా అని చెప్పినాం మేడం పేరెంట్స్. మీరు మా పిల్లల కోసమే కదా తెచ్చేది, మేము ఇస్తామని. వాళ్ళకి అసలు వాళ్ళ దగ్గర చాలా పేదవాళ్ళు మేడం, అయినప్పటికీ కూడా 500 రూపీస్ అట్లా వాళ్ళ ఇస్తున్నారు మేడం వాళ్ళ చేతుల నుండి. మాకు ఎస్ఎంసీ చైర్మన్ నారాయణ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నారు మేడం, అదే అట్లా ఉన్నారు మేడం. ఆయన దాదాపు ఆయన చేతుల మీదనే అట్లా దాతల సహకారం అట్లా తీసుకొని మా స్కూల్లో ఉన్న డీప్ సిస్టమ్ అట్లా ఏర్పాటు చేశారు మేడం చెట్లకి. ఇట్లా పేరెంట్స్ వాళ్ళు ఇవ్వడమే కాకుండా పక్కన కూడా వాళ్ళ బంధువులతో ఇప్పిస్తున్నారు మేడం అమౌంట్.
2: అవునా? ఓకే, బాగుందండి. మరి మీ సహనాన్ని పరీక్షించిన సంఘటనలు అలా కూడా ఉంటుంది ఒకసారి, అరే మనం ఇంత చేస్తున్నా కూడా అలా అనుకున్న సందర్భం మీలో ఎవరికైనా కలిగిందా, దాని గురించి చెప్పండి. ఎవరైనా పర్వాలేదు, ప్రతిభారాణి గారైనా, లక్ష్మి గారైనా, రంగస్వామి గారు.
3: మనం అట్లా అనుకుంటే ముందుకు వెళ్ళలేము మేడం, మనకి వెనక్కి తోసేస్తారు. అట్లా అనుకుంటే లేదు, ఎంతున్నా కనీసం దాన్ని సెట్ చేసుకుని ముందుకు వెళ్ళడానికే ప్రయత్నిస్తాం మేడం మేము. మామూలుగా మనం ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే పాజిటివ్, నెగిటివ్ రెండు ఉంటాయి మేడం. నెగిటివ్ మనం ఆలోచిస్తే పాజిటివ్, ముందుకు వెళ్ళలేము, ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయలేము. ఇప్పటికి కూడా మాకు 70 దాదాపు 1 లక్ష అమౌంట్ అయితే 70,000 మా చేతిలో ఉంది మేడం, ఇంకా 30,000 ఉండాలా. కానీ ఇప్పటికీ ఏదో ధైర్యంతో సాహసం చేస్తున్నాం అన్నమాట, ఎప్పటికైనా కలెక్ట్ చేయగలుగుతాము అనే ఉద్దేశంతో మేడం.
2: కాబట్టి ఏమైనా ఒడిదుడుకులు వచ్చినా, కష్ట నిష్ఠూరాలు వచ్చినా అధిగమించి ముందుకు వెళ్ళినప్పుడే సక్సెస్.
1: అందులో మన స్టాఫ్ సహకారం కూడా చాలా అభినందనీయం మేడం.
2: చాలా బాగుందండి. మరి ఇటీవల కాలంలో ఇతర పనులకు కూడా మరి మీ సర్వీసెస్ని వాడుకుంటున్నారు ప్రభుత్వ పరంగా, దాని ఇంపాక్ట్ అంటే ప్రభావం మరి మీ టీచింగ్ మీద పడుతుందా, మరి మీరు ఎలా దాన్ని ఫేస్ చేయగలుగుతున్నారు?
1: తప్పకుండా ఈ ప్రభావం అనేది మన టీచింగ్ మీద ఉంటుంది. కానీ దాన్ని ఎదుర్కోవడాని కోసం అంటే ఇప్పుడు మనకి ఎలక్షన్ డ్యూటీ వేస్తున్నారు, జనాభా లెక్కలకు పంపిస్తున్నారు, తర్వాత ఇమ్యునైజేషన్ అని, హెల్త్ క్యాంప్స్ అని, రకరకాలుగా మనం ట్రైనింగ్స్ అని, ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ అని, ఇలాంటప్పుడు మనకు ఖచ్చితంగా స్టాఫ్ స్కార్సిటీ అనేది పాఠశాలలో ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితులను అధిగమించడం కోసమే మనము ఉపకరణాలను ఉపయోగించుకోవచ్చు, అంటే సబ్స్టిట్యూట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏవైనా ముందుగానే నోట్ చేసి పెట్టడం, ఈ సిలబస్ జరుగుతుందని మన సహోపాధ్యాయులకు ముందుగానే చెప్పడం, ఈ టాపిక్స్ చెప్పండి అని చెప్పడం, ఆ విధంగా మనం దృశ్య శ్రవణ పరికరాలు ఉపయోగించడం, ఉన్న సమయాన్ని పిల్లలను వేరే పక్కకు మళ్ళకుండా ఎక్కువగా వాళ్ళు నేర్చుకునేటట్టు మనం చేయొచ్చు మేడం.
2: బాగుందండి. మరి కంప్యూటర్ యుగంలో పిల్లల మనస్తత్వాలు అసలు ఎలా ఉన్నాయి, అధ్యాపకుడు తన్ని తాను ఎలా మలుచుకోగలుగుతున్నారు మీరు?
1: చాలా ఫాస్ట్ జనరేషను. ఇప్పుడు నడుస్తున్న కంప్యూటర్లు ఎలాగైతే మెమరీ పవర్ని పెంచుకుంటూ వెళ్తున్నాయో అదేవిధంగా పిల్లల మనస్తత్వం కూడా మారిపోతుంది. వాళ్ళు ఇంతకుముందు ఉన్న వాతావరణానికి ఇప్పుడున్న పాఠశాల వాతావరణం కావచ్చు, వాళ్ళు పెరుగుతున్న వాతావరణం కావచ్చు, చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. దానికి తగ్గట్టుగా మన తరగతి గది వాతావరణాన్ని కూడా మనం మార్చుకోవాల్సి వస్తుంది. కొత్త కొత్త సాంకేతిక.
4: మీరింతవరకు గురుదేవోభవ ఇష్టాగోష్ఠి విన్నారు.

0: In women's cricket, India will take on arch rivals Pakistan in the final Group A clash of T20 Asia Cup at the Dubai International Stadium tonight. The match will begin at 8 p.m. Indian Standard Time. The Melghat and Penj Tiger Reserves in Maharashtra have emerged as India's most successful sites for the reintroduction of captive-bred vultures, recording encouraging survival rates. And with that, we end this news bulletin.
1: Less premium, more bonus. Most suitable for your loved ones. RPLI, nothing better than this.
2: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రానికి దశా దిశ చూపించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. భూముల రీసర్వేలో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని రాష్ట్ర సర్వే రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. సాంకేతికతల వల్ల కొత్త సవాళ్లు, కొత్త అవకాశాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కృత్రిమ మీద వచ్చినా టీచర్కు ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఈరోజు జరిగాయి. ఉత్తమ ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 10-15 ఏళ్ల తరువాత విభిన్న భారత్ను చూడబోతున్నామని చెప్పారు. రాష్ట్రానికి దశా దిశ చూపించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. తెలుగు జాతి అభివృద్ధి గురువుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ఇష్టపడి చదువుకునేలా పిల్లలను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
4: స్టూడెంట్స్ తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం స్కూల్లో ఉంటారు. మీ ముందు కూర్చున్న ప్రతి ఒక్క విద్యార్థి, మీ క్లాస్ రూమ్లో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి ఒక శాస్త్రవేత్త ఉండొచ్చు, ఒక క్రీడాకారుడు ఉండొచ్చు, ఒక పారిశ్రామికవేత్త ఉండొచ్చు, దేశ నిర్మాత ఉండొచ్చు. వారిని గుర్తించి ప్రోత్సహించే బాధ్యత మీ మీద ఉందని చెప్పని మీకు తెలియజేస్తున్నా.
3: ఇక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని వెల్లడించారు. 2029 లోపు మరో 3 డిఎస్సి నియామక ప్రక్రియలను చేపడతామని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బందిని సైతం పెంచుతామని మంత్రి లోకేష్ పేర్కొంటూ,
5: ఎట్లయితే మొదటి డిఎస్సి పారదర్శకంగా నిర్వహించామో రాబోయే 3 డిఎస్సీలు అలానే నిర్వహిస్తాం. యూనివర్సిటీలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కూడా పారదర్శకంగా నిర్వహించి ఏప్రిల్కి ప్రొఫెసర్స్ కానివ్వండి, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానివ్వండి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ని నియమించి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు అందిస్తానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా.
3: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలతో సానుకూలంగా చర్చలు జరిగాయి. 1 అక్టోబర్ నుంచి 2 డిఏలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 2022 నాటి సరెండర్ లీవ్లు జనవరిలో ఇవ్వాలని నిర్ణయించింది. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు సైతం ప్రభుత్వం అంగీకరించింది. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రీస్టోరేషన్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ప్రకటనపై ఉద్యోగ సంఘాల నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి సాధ్యమైనంత అండగా నిలుస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పాలనా వికేంద్రీకరణలో భాగంగా పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం జిల్లా ప్రజా పరిషత్తులను పునర్వ్యవస్థీకరించింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్తుల స్థానంలో కొత్తగా 28 జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు సైతం జిల్లా పరిషత్తులను మంజూరు చేశారు. విలువలతో కూడిన విద్య, విజ్ఞానాన్ని అందించి దేశానికి భావి పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాసవర్మ తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి భీమవరంలో ఈరోజు నిర్వహించిన గురు పూజోత్సవంలో మంత్రి

0: భూపతిరా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, నవ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ప్రస్తుత ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఆధునిక విద్యతో పాటు విలువలతో కూడిన విద్య అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి జీవితాన్ని మాత్రమే కాకుండా ఒక కుటుంబాన్ని, సమాజాన్ని, చివరకు దేశ భవిష్యత్తును సైతం మార్చగలరని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భూముల్లో నిర్వహిస్తున్న రీసర్వేల్లో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని రాష్ట సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కోర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో నిర్వహిస్తున్న రీసర్వే కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ సర్వే అధికారులతో కలిసి ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కోర్మనాథ్ మాట్లాడుతూ, రీసర్వేలో తప్పులు పునరావృతం కాకుండా పారదర్శకత ఉండేందుకు రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సర్వే మొదలు పెట్టే రోజున తప్పనిసరిగా సంబంధిత రైతు లేదా కుటుంబ సభ్యులు క్షేత్రస్థాయిలో ఉండాలని, సర్వే పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సరిహద్దుల నిర్ణయం రైతు సమక్షంలోనే నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన, ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు పక్కా గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తూ పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఈ పథకం దోహదపడుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని లబ్దిదారులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా తమకు అందుతున్న ప్రయోజనాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతోందని జిల్లాకు చెందిన లబ్ధిదారులు ఆకాశవాణితో పంచుకుంటూ,
1: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు గ్రాంట్ లబ్ధి పొందాము. ఇంతకు ముందు రేకింట్లో ఉండే వాళ్ళం వర్షం వచ్చేటప్పుడు కారిపోవడం వలన చాలా బాధలు పడ్డాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం.
0: పసుపు సాగులో ఆధునిక పద్ధతులను తెలుసుకునేందుకు సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు తమిళనాడులోని కోయంబత్తూరుకు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరారు. సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో వివిధ మండలాలకు చెందిన 40 మంది రైతులు 7 రోజుల పాటు పసుపు పంట సాగు, పంట సంరక్షణ, అధిక దిగుబడుల సాధన కొనసరిస్తున్న ఆధునిక విధానాలను పరిశీలించనున్నారు. సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవర్ స్వప్నిల్ జగన్నాథ్ జెండా ఊపి రైతుల పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన రైతులు సంప్రదాయ సాగు పద్ధతులతో పాటు ఆధునిక వ్యవసాయ విధానాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ తెలిపారు. తిరుమల 4 మాడవీధులతో పాటు ఇతర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై ఈరోజు సివిఏఎస్వి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సివిఎస్ఓ మాట్లాడుతూ, గత బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి టీటీడీ విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహన సేవలను తిలకించేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వాతావరణం. తమిళనాడు తీర ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. భావితరాలను తీర్చిదిద్దుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ సాధికారిత శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, నేటి తరం విద్యార్థులు భిన్నమైన ఆసక్తులు, ప్రత్యేక సామర్థ్యాలు కలిగి ఉంటారని, వారి ప్రతిభను గుర్తించి సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి సైతం ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి దశ దిశ చూపించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశం

0: దేశంలో 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. భూముల రీసర్వేలో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని రాష్ట్ర సర్వే రికార్డ్స్ డైరెక్టర్ రోనంకి కోర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలితగీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 7:15 కిసాన్ వాణి కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితులలో అరటి తోటల యాజమాన్యం, కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలతారాణిగారి ప్రసంగం వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నుంచి మహిళల ఆసియా కప్ T20లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 8:40 భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఆట ముగిసే వరకు ప్రసారమవుతుంది.

రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు రేపటి మా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం వింటారు. 6:30 వినదొక మాట వ్యాఖ్యాత బ్రదర్ నూతన్. 6:30 సేత్యపు శుద్ధులు కార్యక్రమంలో పట్టు పరిశ్రమల వల్ల ఉపయోగాలు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేపి కిరణ్ కుమార్ గారి సూచనలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 7:00 లలితగీతం. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. తరువాత తోలుబొమ్మల తయారీ శ్రీ దళవాయి అంజనప్ప గారితో పరిచయం, పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ రచన శ్రీ పివివి వరప్రసాద్. 8:30 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు. 9:30 ఇంటింట కుష్ఠవ్యాధి గుర్తింపు కార్యక్రమం జిల్లా కుష్టి ఏఐడిసి టీబీ అధికారిణి డాక్టర్ బి జయలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు. 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:16 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి.

0: కార్యక్రమంలో పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చిన్నారులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. 6 గంటలకు లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, అనంతరం ప్రాంతీయ వార్తలు వింటారు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలి కార్యక్రమంలో శ్రీకృష్ణ రాయబార ఘట్టం కర్ణపాత్ర పద్యాలు వినిపిస్తారు శ్రీపి చెన్నమయ్య. అశ్వత్థామ పాత్ర పద్యాలు వినిపిస్తారు శ్రీ టి దాదా కలందర్. రామాంజనేయ యుద్ధం నుండి శ్రీరాముని పాత్ర పద్యాలు వినిపిస్తారు శ్రీజి చిదంబరరెడ్డి. 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె విజయగౌరి పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 రసధ్వని అలనాటి మధుర గీతాలు. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 8:45 తాతయ్య మనసు రచన శ్రీ కె రవికిరణ్, నిర్వహణ ఎం కృష్ణకుమారి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు. రేపు రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభ. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
0: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
0: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: ఇప్పుడు వినండి ఒక పాట.

0: సరే
1: ఇలా ఉండగా
0: ఉండగా
1: ఒకనాడు ఆ అమ్మాయి చల్లగా ఆ అబ్బాయి దగ్గరకు వచ్చింది. వచ్చి
0: ఇక నే చెప్పనా?
1: చెప్పు.

పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇప్పుడు వినండి జై. జై చిత్రం కోసం సుమంగళి పాడిన పాట, గీతరచన కులశేఖర్, సంగీతం అనూప్ రూబెన్స్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే

0: आपको कभी किसी के सहारे की जरूरत न पड़े, आप अपना बुढ़ापा भी गौरव के साथ बिता सको।
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఇద్దరు అమ్మాయిలు ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి జాదు. ఈ చిత్రం కోసం రంజిత్ చిన్మయి పడిన పాట, సంగీతం యార్ రెహమాన్. గీతరచన ఏఎం రత్నం, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి, ఇది మా అశోక్ గారి లవ్ స్టోరీ. ఈ చిత్రం కోసం అభిజిత్ సాధన సర్గం పాడిన పాట వింటారు.

0: శుభారంభానికి ప్రారంభం.
1: జల్సా చిత్రం కోసం టిప్పు గోపికా పూర్ణిమ పాడిన పాట, గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట జోకర్. ఈ చిత్రం నుంచి పాట వింటారు.

మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఒక లలిత గీతం.

లలిత గీతం వింటున్నారు. సమయం 7:05 కావస్తోంది. మరి కొద్దిసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కళ సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యమనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. బొగ్గు లిగ్నేట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇక వార్తల వివరంగా, ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కళ సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్ట్రపతి పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన సమాన అవకాశాల ఆశయాలను నెరవేర్చడానికి విద్య అత్యంత సమర్థవంతమైన సాధనమని ముర్ము చెప్పారు. ఉపాధ్యాయుల కృషి వల్లే ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్ రేటు దాదాపు తగ్గడం పట్ల రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.
1: హమారే సంవిధాన్ మే నిహిత్ అవసర్ కి సమానతా కే ఆదర్శకు కార్యరూప్ దేనే కా సబ్సే ప్రభావీ మాధ్యమ శిక్షా హే. హమారే దేశ్ మే ప్రైమరీ స్కూల్ డ్రాపౌట్ రేట్ 12 వర్ష పెహలే లగ్భగ 4.5% థా. అబ్ యే డ్రాపౌట్ రేట్ నిహి కే బరాబర్ హే. ఏ ఉపలబ్ధి శిక్షకుం కే ప్రయాసో సే సంభవ హో సకీ హే. ఇస్ రాష్ట్రీయ సఫలతా కే లియే మే సభీ శిక్షకుం బహుత్ బహుత్ బధాయి దేనా చాహుంగా.
0: భారత్ను విజ్ఞాన శక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికి స్కిల్ క్యాపిటల్గా తీర్చిదిద్దడమే దేశ ప్రధాన ప్రాధాన్యత అని రాష్ట్రపతి ముర్ము స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థకు పాఠశాల విద్య పునాది లాంటిదని, ప్రాథమిక స్థాయిలోనే పిల్లల మేధో శారీరక నైతిక వికాసంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళల విద్యా హక్కుల కోసం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే సేవలను రాష్ట్రపతి స్మరించుకున్నారు.
1: प्रशिक्षकों के योगदान को राष्ट्रीय स्तर पर मान्यता दी गई है. देश के विकास में एकेडमिक एक्सेलेंस, स्किल डेवलपमेंट और एंटरप्रेन्योरशिप का बहुत अधिक महत्व है. भारत को नॉलेज सुपर पावर बनाने के साथ साथ स्किल कैपिटल ऑफ द वर्ल्ड के रूप में स्थापित करना हमारी राष्ट्रीय प्राथमिकता में से शामिल है.
0: ఈ కార్యక్రమంలో భాగంగా 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు రాష్ట్రపతి జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. వీటితో పాటు ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా అవార్డులు అందజేశారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకంద మంజుదార్తో సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా పోస్టులో పంచుకున్నారు. మానవాళిని తీర్చిదిద్దడం, స్వతంత్ర ఆలోచన విధానాన్ని, జిజ్ఞాసను ప్రోత్సహించడం వంటి బోధనలో బాధ్యతను ఈ వ్యాసం తెలియజేస్తుందని మోదీ పేర్కొన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి, పునరుద్ధరించుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వార్షిక చరిత్ర పురస్కార ప్రధానోత్సవంలో మంత్రి ప్రసంగిస్తూ, వలసవాద విముక్తి అంటే చారిత్రక జ్ఞానాన్ని విస్తరించడం, మరిన్ని భాషలను తీసుకురావడం, దేశ చరిత్రను విశ్లేషించడంలో నిపుణుల బృందాలకు అవకాశం కల్పించడమని సీతారామన్ చెప్పారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల్లో సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదటి రోజు ఉపరాష్ట్రపతి అస్సాంలోని గౌహతిలో గతంలో కన్యా మహావిద్యాలయంగా పిలువబడిన గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం గౌహతిలోని శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. మేఘాలయలోని షిలాంగ్లో సోసోదామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హాజరవుతారు. సెప్టెంబర్ 8వ తేదీన ఉపరాష్ట్రపతి ఇంపాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ద స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంపాల్లోని సైనిక పాఠశాలను ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ హెచ్పిడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విభేదాలను సమరసంగా పరిష్కరించడం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేసే విధానాల ప్రాముఖ్యతను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు తెలియజేశారు.

0: న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో భాగంగా ప్రధాన న్యాయమూర్తి ఈరోజు బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాలను ఉద్దేశించి ప్రసంగించారు. సకాలంలో న్యాయం అందించడం, సమస్యకు పరిష్కారం చూపడం అవసరమని ఆయన చెప్పారు. ఎలాంటి వివక్ష, అడ్డంకులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పరిశోధకులకు ప్రవేశం కల్పించే అత్యంత ప్రముఖ విద్యా కేంద్రంగా నలంద విశ్వవిద్యాలయం ఒకప్పుడు ఎలా ఉండేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలో బ్రెజిల్ సుప్రీం ఫెడరల్ కోర్టు అధ్యక్షుడు లూయిస్ ఎడ్సన్ ఫ్రాంచిన్, చైనా ప్రధాన న్యాయమూర్తి జాంగ్ జున్ తదితరులు కూడా ప్రసంగించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మెంటల్ హెల్త్ ఆఫ్ యంగ్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని, అది వారి పనితనంతో పాటు జీవన ప్రమాణాలతో కూడి ముడిపడి ఉంటుందని చెప్పారు. దేశ జనాభాలో నాలుగో వంతు ఉన్న యువత, కౌమార దశలో వారి ఆరోగ్యమే భవిష్యత్తులో భారత ప్రగతి దిశను నిర్ణయిస్తుందని మంత్రి చెప్పారు. ఈ వయస్సు వారిలో మానసిక సమస్యలు వేగంగా పెరగడం తీవ్ర ఆందోళనకరమని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని వేగవంతం చేసిందని వెల్లడించారు. పౌరులందరికీ 24 గంటలు ఉచితంగా మానసిక ఆరోగ్య సలహాలు అందించేందుకు టెలిమానస్ హెల్ప్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం అమిత్ షా మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశానికి కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన 37,500 కోట్ల రూపాయల పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి అసత్యమైనవని, గడువుకు ముందే అంచనా వేసేలా ఉన్నాయని స్పష్టం చేసింది. మొదటి విడత దరఖాస్తుల గడువు సోమవారం వరకు అందుబాటులో ఉంటుందని, ఆ గడువు ముగిసిన తర్వాతే మొత్తం దరఖాస్తుల సంఖ్యపై స్పష్టత వస్తుందని తెలియజేసింది. ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తాల్చేర్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఎన్టీపీసీ సంస్థలు తమ దరఖాస్తులను సమర్పించినట్లు వాటాదారుల ద్వారా సమాచారం అందిందని మంత్రిత్వ శాఖ వివరించింది. అందువల్ల ఈ పథకానికి దరఖాస్తుదారులు ఎవరూ లేరు అని ప్రచారం చేయడం అవాస్తవమని పేర్కొంది. కేరళలోని త్రిశూర్లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 8 మంది కళాశాల విద్యార్థుల కుటుంబాలకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఐఐ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. తమిళనాడులోని దిండిగల్ నుంచి వస్తున్న విద్యార్థుల కారు రోడ్డు నిర్మాణ పనులు, ట్రాఫిక్ మళ్లింపు పనులు జరుగుతున్న ప్రాంతంలో నిలిపి ఉంచిన ఒక ట్రక్ను ఢీకొట్టింది. కాగా ఈ ఘటనకు ముందే ఆ ప్రదేశంలో సమగ్ర భద్రతా చర్యలు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఎన్హెచ్ఐఐ స్పష్టం చేసింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు వాహనం అధిక వేగంతో ప్రయాణించిందని, అదే సమయంలో హైస్పీడ్ లేన్లో ఒక ట్రక్కు నిబంధనలకు విరుద్దంగా నిలిపి ఉంచిందని ప్రాథమిక సీసీటీవీ దృశ్యాలు సూచిస్తున్నాయి. పోలీసులు, ఇతర సంబంధిత అధికారులు చేపట్టిన విచారణకు పూర్తి సహకారం అందిస్తామని కూడా ఎన్హెచ్ఐ ప్రకటించింది. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 1344 చేరుకుంది. 8 జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతుండగా ఇప్పటి వరకు 13,000 మందికి పైగా బాధితులను సురక్షితంగా రక్షించారు. కాగా దాదాపు 5,000 మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. నువాకోట్ జిల్లాలో 4 అంతస్తుల భవనం శిథిలాల కింద 10 రోజుల పాటు చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాయి. తీవ్రంగా దెబ్బతిన్న, శరీర భాగాలుగా లభ్యమవుతున్న మృతదేహాలను గుర్తించేందుకు నేపాల్ ప్రభుత్వం డిఎన్ఏ పరీక్షలను ప్రారంభించింది. ఇప్పటి వరకు కేవలం 96 మృతదేహాలను మాత్రమే గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ చెప్పారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో అరటి తోటల యాజమాన్యం ఈ అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ స్నేహలతారాణి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో అరటి తోటల యాజమాన్యం. ఈ అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా కోవూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ స్నేహలతారాణి గారి ప్రసంగం వింటారు.
3: రైతు సోదరులందరికీ ముందుగా నా నమస్కారాలండి. అరటిని మన రాష్ట్రంలో ఇంచుమించు 100,000 హెక్టార్లకు పైనే సాగు చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో సాగు చేస్తున్న కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని అనంతపూరు, కడప, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు వంటి జిల్లాల్లో కూడా ఈ అరటిని విస్తారంగా సాగు చేయటం వల్ల మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకత సంతరించుకుంది. అయితే కరువు మరియు అధిక ఉష్ణోగ్రత వంటి వాతావరణ మార్పులకు ఈ అరటి పంట అనేది అస్సలు తట్టుకోలేదు. అరటిలో మనకి మంచి దిగుబడులు రావాలంటే ఉష్ణోగ్రత అనేది 15 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఉండాలి. అదేవిధంగా నేలలో తగినంత తేమ ఉండాలి. నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం అన్నీ సమగ్రంగా చేసుకున్నప్పుడు మాత్రమే అరటి నుంచి మనం మంచి దిగుబడులు అనేది పొందవచ్చు. అయితే మొక్క నాటిన తర్వాత నుంచి కూడా ప్రతి దశలోనూ తగిన వాతావరణ పరిస్థితులు అనేది ఉండటం అనేది అరటికి తప్పనిసరి. మొక్క నాటిన తర్వాత అంటే 1-2 నెలల్లో కనుక వాతావరణం సరిగ్గా లేకపోతే కనుక మనకి ఎక్కువగా మొక్కలు చనిపోవటం అనేది జరగవచ్చు. అదేవిధంగా వేగంగా మొక్క పెరిగే దశ అంటే 4 నుంచి 5 నెలల వయసులో కనుక వాతావరణంలో మార్పులు ఉంటే కనుక మనకి మొక్క అనేది సరిగ్గా పెరగకపోవడం, తద్వారా తర్వాత వచ్చే గెల చిన్నగా రావటం, కాయలు అనేది చిన్నగా ఉండటం జరుగుతుంది. అలాగే గెల బయటకు వచ్చిన తర్వాత అదేవిధంగా కాయలు నిండే దశలో కూడా అంటే 7 నుంచి 9 నెలల వరకు కూడా ఈ పరిస్థితుల్లో కూడా మనకి తగిన వాతావరణ పరిస్థితులు ఉండటం తప్పనిసరి. లేదంటే కనుక మనకి గెల నాణ్యత లేకపోవటం అనేది జరగవచ్చు. అయితే ఈ సంవత్సరం ఎల్నినో పరిస్థితుల వలన సాధారణం కంటే తక్కువ వర్షపాతం, ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండటం, తీవ్రమైన వేడి గాలులు, ఆ వర్షపాతం కూడా అసమానంగా ఉండటం ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు అరటి పంటలో పంట దశను బట్టి ప్రతి దశలోనూ వివిధ ప్రణాళికలను పాటించుకోవాలి. ముందుగా ఏంటంటే ఈ దశలో మొక్క నాటుతున్నామనుకోండి, కొత్తగా అరటి పంటను వేసుకునేటప్పుడు ఏంటంటే రకాన్ని ఎంచుకునేటప్పుడే కొంచెం కరువును తట్టుకునేలాగా అంటే తక్కువ వర్షపాత పరిస్థితులను తట్టుకునే రకాల్ని మనం ఎంచుకోవాలి. అరటిలో ఏంటంటే కోస్తా జిల్లాల్లో 6 నుంచి 7 అరటి రకాలు సాగు చేస్తూ ఉన్నారు. కర్పూర చక్రకేలి, తెల్ల చక్రకేలి, గ్రాండ్ 9, అమృతపాణి రకమైన మార్టమన్, రెడ్ బనానా అంటాం ఆ ఎర్ర అరటి, తర్వాత

కూరారిటి రకాలైన కొవ్వూరు బొంత, గోదావరి బొంత ఇలాంటి రకాలన్నింటినీ కోస్తా జిల్లాల్లో మనం సాగు చేస్తూ ఉన్నాం. ఇక రాయలసీమ జిల్లాల్లో చూస్తే గనక అక్కడ ఎక్కువగా గ్రాండ్ అయిన రకాన్ని, తర్వాత మిగతా రకాలు వచ్చి సుగంధాలు, నెల్లూరు అమృతపాణి ఇలా 2 నుంచి 3 రకాలని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ రకాల్లో కనుక మనకి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా కర్పూర చక్రకేళి రకాన్ని ఎంచుకున్నట్టయితే కనుక ఇది కొంతవరకు కరువు పరిస్థితుల్ని తట్టుకుంటుంది. ఇది కరువును కొంచెం సమర్థంగా తట్టుకోవడంతో పాటు అరటిని ఆశించే వివిధ రకాల పురుగులు మరియు తెగుళ్ళను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. కాకపోతే ఏంటంటే ఆపిల్ తెగులకి కొంచెం ఎక్కువగా లోనవుతూ ఉంటుంది. కాబట్టి వైరస్ తెగుళ్ళు అనేవి ఎప్పుడూ కూడా పిలక ద్వారా వస్తూ ఉంటాయి. పురుగుల ద్వారా కూడా వస్తున్నప్పటికీ కూడా మాక్సిమం పిలక ద్వారానే వస్తాయి. కాబట్టి మనం పిలక ఎంచుకునేటప్పుడే వైరస్ తెగుళ్ళు లేకుండా ఉండే పిలకల్ని ఎంచుకోవాలి. టిష్యూ కల్చర్ మొక్కల్ని ఎంచుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఈ టిష్యూ కల్చర్ మొక్కలకి అసలు ఏ విధమైన వైరస్ తెగుళ్ళు కానీ దుంపకుళ్ళు తెగుళ్ళు కానీ ఉండవు. కాబట్టి కర్పూర చక్రకేళి రకాన్ని టిష్యూ కల్చర్ మొక్కల్ని కానీ లేదు తెగుళ్ళు లేని ఆరోగ్యవంతమైన పిలకల్ని మాత్రమే ఎంచుకున్నట్టయితే గనక ఈ పరిస్థితుల్లో మనం కొంతవరకు తెగుళ్ళు లేని మంచి మొక్కల్ని పెంచుకున్నట్టు అవుతుంది. ముందుగానే మనం తెగుళ్ళని తెచ్చుకున్నట్టయితే గనక తర్వాత తర్వాత మొక్కల యాజమాన్యం అనేది మనం కరెక్ట్గా చేసుకోవచ్చు. అయితే ఈ అధిక ఉష్ణోగ్రతల్లో ఏంటంటే దుంపకుళ్ళు తెగులు అనేది దాని యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. తర్వాత వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, అదేవిధంగా నేలలో కూడా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియాకి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి నేలలో ఈ దుంపకుళ్ళు అనేది చాలా అడ్డంకుగా ఉంటుంది. తెల్ల చక్కెరకేళి రకం అనేది ఈ దుంపకుళ్ళుని అస్సలు తట్టుకోలేదు. కాబట్టి ఈ సంవత్సరం తెల్ల చక్కెరకేళి రకాన్ని వెళ్ళడానికి కొంచెం రైతులు ఆలోచించుకోవాలి. ముందుగా మన నేలలో గత సంవత్సరాల్లో గనక ఈ బ్యాక్టీరియా దుంపకుళ్ళను గమనించుకున్నట్టయితే ఈ సంవత్సరం తెల్ల చక్కెరకేళి రకానికి వెళ్ళకూడదు. కానీ ముందుగా గత సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా దుంపకుళ్ళు లేదు అన్నప్పుడు వెళ్ళొచ్చు. కానీ తెల్ల చక్కెరకేళి రకము కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి నీటి యాజమాన్యం అనేది తప్పనిసరిగా చేపట్టుకోవాలి. తర్వాత ఈ ఎల్నినో పరిస్థితుల్లో కొత్తగా అరటిని సాగు చేయాలనుకున్నప్పుడు ముఖ్యంగా గత సంవత్సరాల్లో ఈ దుంపకుళ్ళు లేనప్పుడు తెల్ల చక్కెరకేళి రకాన్ని నీటి సదుపాయాన్ని బట్టి నాటుకోవచ్చు. రాయలసీమ ప్రాంతాల్లో అయితే గనక సుగంధాలు, నెల్లూరు అమృతపాణి ఈ రకాలు కరువు పరిస్థితుల్ని కొంతవరకు తట్టుకుంటాయి. కాబట్టి ఎక్కువగా గ్రాండ్ అయిన రకాన్ని కాకుండా నెల్లూరు అమృతపాణి సుగంధాల రకాలని కొంచెం మనం సాగు చేసుకున్నట్టయితే ఇప్పటి ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్ని అవి కొంచెం వరకు తట్టుకుంటాయి. ఇక రకాన్ని ఎంచుకున్న తర్వాత నాటే సమయం చూసుకున్నట్టయితే కనుక కోస్తా ప్రాంతాల్లో రైతులు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, తర్వాత జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఈ టైంలో అరటిని నాటుకుంటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం సెప్టెంబరు తర్వాత అక్టోబర్ నెలల్లో మనం కర్పూర చక్రకేళి రకాన్ని నాటకూడదు, కొంచెం ముందుగానే నాటుకోవాలి. ఎందుకంటే ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో నాటినప్పుడు ఏంటంటే గెల వేసే దశ వచ్చి మార్చి ఏప్రిల్ నెలలో వస్తుంది. ఆ సమయంలో వచ్చినట్టయితే కనుక అప్పుడు ఎక్కువగా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. తర్వాత అప్పుడప్పుడు సుడిగాలుల తీవ్రత కూడా ఉంటుంది. కాబట్టి ఈ సుడిగాలుల వల్ల చోక్ త్రోట్ అని గెల తిరిగిపోయి గెల అనేది సరిగ్గా బయటకు రాకుండా ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం నాటే సమయంలో కూడా రైతులు జాగ్రత్త తీసుకోవాలి. దాని తర్వాత నేల తయారీ కనుక మనం చూసుకున్నట్టయితే కంపల్సరీగా 2 నుంచి 3 సార్లు 30 సెంటీమీటర్ లోతులో దుక్కి చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే నేలలో గాలి ప్రసరణ అనేది మెరుగుపడి తేమను నిల్వ ఉంచడం, తర్వాత దుంప అనేది ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి తప్పనిసరిగా దుక్కి చేసుకుంటే మంచిది. అదేవిధంగా జనుము, జుయిలుగా, పిల్లి పెసర, అలసంద ఇలాంటి పచ్చి రొట్టె ఎరువులను కూడా పెంచుకుని తర్వాత పూత దశకు రాకముందే కలియదనుకున్నట్టయితే గనక నేలలో సేంద్రియ పదార్థం పెరిగి తేమను నిల్వ ఉంచే సామర్థ్యం పెరిగి ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ మార్పులకు తట్టుకునేలాగా ఉంటుంది. అదేవిధంగా పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, బయోచార్, వేపపిండి ఇలాంటివి కూడా వేసుకున్నట్టయితే నేలలో ఏంటంటే ఈ సేంద్రియ కర్బనం పెరిగి నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం పెరుగుతుంది. వీటిని ఏంటంటే హెక్టార్కు 10 టన్నుల వరకు వేసుకోవచ్చు. ఇలాంటివి వేసుకున్నట్టయితే కనుక మొక్కలు మనకి వాతావరణం

లో వచ్చే మార్పుల్ని తట్టుకునేలాగా ఉంటుంది. ఇక డ్రిప్ పద్ధతిని కంపల్సరీ పాటించాలి. రాయలసీమ జిల్లాల్లో అయితే డ్రిప్ పద్ధతి ఉంటుంది కాబట్టి పర్వాలేదు. కోస్తా జిల్లాల్లో కొంతవరకు నీటిని పారించే పద్ధతి ఉంది, కానీ ఈ పరిస్థితుల్లో ఏంటంటే కొంచెం డ్రిప్ పద్ధతిని పాటించినట్టయితే కనుక మనకి 30 నుంచి 50% వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు. ఎరువుల్ని కూడా డ్రిప్లో విచ్చుకోవచ్చు కాబట్టి తక్కువ తక్కువ ఎరువుల్ని ఎక్కువసారి ఇవ్వటం వల్ల ఎరువుల యాజమాన్యం కూడా పెరిగి సామర్థ్యం పెరిగి మొక్క చక్కగా పోషకాలని గ్రహించుకునేటట్టు అవుతుంది. వీటితో పాటు కలుపు నివారణకు వీడ్ మ్యాట్లు, సేంద్రియ మల్చింగ్ అంటే వరిగడ్డి కానీ ఏదైనా పంట అవశేషాలు కానీ మొక్కజొన్న కంకులు కానీ ఇలాంటి అన్నింటినీ కూడా మనం మొక్కల మొక్కల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాల్లో వేసుకున్నట్టయితే కనుక నేలలో ఉండే తేమని కాపాడుకోవచ్చు. అదేవిధంగా కలుపు సమస్యని తగ్గించుకోవచ్చు. ఇంతేకాకుండా కోకోపీట్, హైడ్రోజెల్ ఇలాంటి వాటిని ఉపయోగించడం వల్ల ఏంటంటే నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం వీటికి ఎక్కువగా ఉంటుంది. ఇవి తమ బరువు కంటే ఇంచుమించు 400 రెట్లు ఎక్కువ నీటిని గ్రహించి పట్టి ఉంచుతాయి కాబట్టి మనకి మొక్కల దగ్గర నీటి యొక్క నిల్వ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి విధానాన్ని పాటించినప్పుడు ఏంటంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులను అరటి మొక్కలు తట్టుకోగలుగుతాయి. ఇక ఎరువుల యాజమాన్యం చూసినట్టయితే కనుక ఈ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ఏంటంటే ఎప్పుడూ కూడా మొక్కకు కావలసిన ఎరువుల్ని అంటే నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల్ని కొంచెం డ్రిప్ పద్ధతిలో ఇవ్వటం వల్ల ఏంటంటే తక్కువ తక్కువ ఎరువుల్ని ఎక్కువసార్లు ఇవ్వటం వల్ల పోషక సామర్థ్యం అనేది పెరుగుతుంది. డ్రిప్ పద్ధతిలో ఇవ్వటం వల్ల ఇంచుమించు 30 నుంచి 50% వరకు కూడా మనం నీటిని ఆదా చేసుకోవచ్చు. రెండు విధాలుగా కూడా బాగుంటుంది. దీంతోపాటు ఏంటంటే ఈ పరిస్థితుల్లో మొక్క వయసు 4 నెలల నుంచి 8 నెలల వరకు ఉన్నప్పుడు ఏంటంటే ప్రతీ నెల ఒకసారి సూక్ష్మ పోషక మిశ్రమాన్ని ఫార్ములా 4 కానీ అర్కా బనానా స్పెషల్ కానీ వీటిల్ని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే కనుక మొక్కలు కొంచెం ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటాయి. అదేవిధంగా కరువు పరిస్థితుల్లో ఏంటంటే పొటాషియం నైట్రేట్ 13:045 అంటాము, దీనిని 1 లీటర్కి 5 గ్రాములు చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటు నాటిన 5వ నెల 7వ నెల ఈ 2 నెలల్లో ఏంటంటే అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అని ఒక కాంపౌండ్, దీన్ని మనం 18 మిల్లీగ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే కనుక ఈ కరువు పరిస్థితుల వల్ల అధిక ఉష్ణోగ్రతల వల్ల వాడిపోయిన మొక్కలు కూడా తట్టుకుని బతకగలుగుతాయి. ఇలా ఎరువులు యాజమాన్యం చేసుకోవాలి. దీంతోపాటు మనం ఎప్పుడూ చేసే ఇతర యాజమాన్య పద్ధతులు ఎప్పుడు కూడా పక్క పిలకల్ని తొలగించడం, ఎండు ఆకులను ఎప్పటికప్పుడు తీసేసుకుని మనం మొక్కల మధ్యలో గనక మల్చింగ్లా వేసుకుంటే నేలలో తేమ అనేది సంరక్షించబడి పోషక వినియోగం అనేది పెరుగుతుంది. దీంతోపాటు ప్రతి మొక్కకి కూడా 50 గ్రాములు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, ఇది ఒక జీవ శిలీంద్ర నాశిని, దీనిని వేసుకున్నట్టయితే కనుక ఇది ఇతర హానికారక శిలీంద్రాలని బ్యాక్టీరియాలని నివారించడంతో పాటు వేర్ల అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ప్రతి మొక్కకి 50 గ్రాములు సూడోమోనాస్ని వేసుకోవచ్చు. తర్వాత గెల బయటికి వచ్చిన తర్వాత గెల తొండం మీద ఎండు ఆకుల్ని కానీ లేదు పాలిథిన్ సంచిని కానీ కప్పడం వల్ల ఏంటంటే తొండంపై వచ్చే మచ్చల్ని నివారించుకోవచ్చు. ఈ మచ్చలకు కూడా మనం ఒకవేళ గమనించినట్లయితే కనుక కార్బన్ డయాక్సైడ్ మందును 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకుని కొట్టుకున్నట్టయితే కనుక ఈ తొండంపై వచ్చే మచ్చ తెగుళ్ళని మనం నివారించుకోవచ్చు. అయితే వివిధ దశల్లో ఉన్న అరటి మొక్కలకు పురుగులు లేదా తెగుళ్ళ యాజమాన్యం ఎలా చేసుకోవాలంటే ఇందులో కూడా 2 రకాలుగా అండి. ఒకటి, ఇంకా మొక్క నాటకపోయినట్టయితే కనుక మొక్క నాటే ముందే ఈ ఎల్లినో పరిస్థితుల్లో అరటి మొక్కను నాటేటప్పుడు తప్పనిసరిగా ఆరోగ్యవంతమైన తెగుళ్ళు లేని పిలకలను లేదా టిష్యూ కల్చర్ మొక్కల్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు దుంపకుళ్ళు తెగులు తీసుకున్నట్టే కనుక మనకి పిలకల ద్వారా ఒకసారి మనం పొలంలోకి వచ్చిందంటే అది 8 సంవత్సరాల వరకు పోదు. అదేవిధంగా పనామ తెగులను చూసుకున్నట్టయితే కనుక ఒకసారి మనం తెచ్చుకుని మన నేలలోకి అది స్థిరపడిందంటే ఇంచుమించు 30 సంవత్సరాల వరకు కూడా మనం అరటి వేయకపోయినా అక్కడే ఉంటుంది. కాబట్టి రైతులు గమనించుకోవాల్సింది ముఖ్యంగా ఎప్పుడు కూడా ఆరోగ్యవంతమైన తెగుళ్ళు లేని పిలకల్ని ఎంచుకోవాలి. టిష్యూ కల్చర్ మొక్కల్ని ఎంచుకోవటం అనేది మంచి పద్ధతి.
తర్వాత ఒకవేళ టిష్యూ కల్చర్ మొక్కలు దొరకలేదు, పిలకల్నే తీసుకున్నామంటే గనక ముందే ఎక్కడైతే తీసుకుంటున్నారో ఆ పొలంలోకి వెళ్ళి చూసుకుని తెగులు లేవు అని నిర్ధారించుకున్న

తర్వాత పిలకల్ని తీసుకుని వచ్చిన తర్వాత వాటికి విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ 5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపిన మందు ద్రావణంలో ఏంటంటే ఈ పిలకల్ని ముంచుకుని 30 నిమిషాల పాటు ముంచుకోవాలి. ఆ తర్వాత నీడలో ఆరబెట్టి తర్వాత రోజు నాటుకోవాలి. అదేవిధంగా నాటే సమయంలో ప్రతి గోతికి 25 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకోవాలి. మనకి అరటిలో ఏంటంటే ఈ మధ్య కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో నులి పురుగులు అనేది ప్రధాన సమస్యగా ఉంది. దీంతోపాటు రాయలసీమ జిల్లాల్లో ఏంటంటే దుంపపుచ్చు పురుగు, తర్వాత కాండం తొలిచే పురుగు, ఈ రెండు కూడా కొంచెం ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ నులి పురుగుల నివారణకు కానీ ఈ 25 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలు, 3G గుళికలు అంటాము, వీటిని ప్రతి మొక్కకి 25 గ్రాముల చొప్పున, అంటే తీసిన ప్రతి గోతికి 25 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలను వేసుకున్నట్టయితే నులి పురుగులను కానీ తుంపపుచ్చు వంటి పురుగులను కానీ మనం నివారించుకోవచ్చు. దీంతోపాటు రాయలసీమ జిల్లాల్లో కొంచెం నెల్లూరు అమృతపాణి, తర్వాత మాటమన్ అమృతపాణి రకాలను ఎంచుకునేటప్పుడు ఏంటంటే ఎంత లేదనుకున్నా కొంచెమన్నా పనామా తెగులు కింద దుంపల్లో కనిపిస్తూ ఉంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏంటంటే కొంచెం ఉన్నా కూడా మొక్క తట్టుకోలేకపోవచ్చు. దీని గురించి ఈ మొక్కలకి ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ మందును 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకుని 3 నుంచి 6 నెలల వరకు నెలకి ఒకసారి మనం మొక్క మొదల్లో 1 లీటర్ చొప్పున మందు ద్రావణం పోసుకున్నట్టయితే కనుక ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పనామా తెగులు ఉధృతి పెరగకుండా మనం నివారించుకోవచ్చు. ఇప్పుడు నాటే సమయంలో ఇవి చేసుకోవాలి. ఒకవేళ మన పంట ఆల్రెడీ పొలంలో ఉంది, అది 3 నుంచి 9 నెలల మధ్యలో ఉంది అనుకుంటే గనక ఆ మొక్కలకు కూడా ఈ నులి పురుగులు లేదు దుంపపుచ్చు పురుగులు వీటి నియంత్రణకు కార్బోఫ్యూరాన్ 3G గుళికలను వేసుకోవచ్చు. అయితే నాటేటప్పుడు 25 గ్రాములు వేసుకుంటాం, కానీ ఈ ప్రధాన పొలంలో ఏంటంటే 40 గ్రాముల వరకు కూడా ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు పొలంలోనే తెల్లచగరికేళి వేసుకున్నాము, లేదు గ్రాండ్ నైన్ ఉంది, వాటికి దుంపకుళ్ళు లక్షణాలు ఏమన్నా కనిపించినట్టయితే కనుక అంటే కింద వరుస ఆకులు ఎల్లోగా అయిపోయి తర్వాత కాండం చీలినట్టయి, భూమి దగ్గర అంటే ఎక్కడైతే కాండము వేరు కలుస్తాయో ఆ ప్రాంతంలో కుళ్ళులాగా ఏర్పడి మొక్క పడిపోతుంది, ఇలాంటి లక్షణాలు చూసినట్టయితే కనుక అది దుంపకుళ్ళు తెగులుగా తెలుసుకుని ఆ దుంపకుళ్ళు లక్షణాలు కనిపించినప్పుడు ఏంటంటే ప్రతి మొక్కకు 25 గ్రాములు బ్లీచింగ్ పౌడర్ని అప్పటికప్పుడు నీళ్ళలో కలిపి మొక్క కాండం చుట్టూత, మొదల దగ్గర కాండం చుట్టూత పోసుకున్నట్టయితే కనుక కొంచెం ఈ దుంపకుళ్ళుని నివారించుకోవచ్చు. అయితే ఈ బ్లీచింగ్ పౌడర్ని 15 రోజుల వ్యవధిలో 1-2 సార్లు వేసుకుని ఆ తర్వాత ఇంకొక 15 రోజుల తర్వాత ఒక్కొక్క మొక్కకి 50 గ్రాములు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ని వేసుకున్నట్టయితే కనుక అప్పటి నుంచి అది దుంపకుళ్ళు తెగుల్ని కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత ఏ తెగులైనా సరే తెగులు ఆశించి చనిపోయిన మొక్కల్ని ఎప్పటికప్పుడు తీసి కాల్చివేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే తెగులు కలిగించే శిలీంద్రం కానీ బ్యాక్టీరియా కానీ వీటి యొక్క సంఖ్య నేలలో పెరగకుండా ఉంటుంది. ఆ తర్వాత ఈ సంవత్సరం తక్కువ వర్షపాతము ఇలాంటి ప్రతికూల పరిస్థితుల వల్ల సిగటోక ఆకుమచ్చ తెగులు ఉధృతి అనేది అంత ఎక్కువగా కనిపించలేదు. ఒకవేళ మీకు సిగటోక ఆకుమచ్చ తెగులు కింద వరుస 2-3 ఆకుల మీద కనిపించింది అనుకున్నప్పుడు ప్రాపికొనసోల్ మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి దానికి 10 మిల్లీలీటర్ల మినరల్ ఆయిల్ కలుపుకోవచ్చు. ఒకవేళ లేకపోయినా సరే పర్వాలేదు, కానీ దానికి స్టిక్కర్ అంటే జిగురు మందుని కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఈ ప్రాపికొనసోల్ మందును 25 రోజుల తేడాతో 3 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ సిగటోక ఆకుమచ్చ తెగుల్ని మనం నివారించుకోవచ్చు. ఆ తర్వాత ఈ సర్పిలాకార తెల్లదోమ ఉధృతి కూడా ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఏమన్నా కనిపించినట్టయితే కనుక 10,000 ppm అజాడ్రక్టిన్ మందును 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకుని 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. పిచికారీ పిచికారీకి మధ్యలో 1 నెల రోజులు తేడా ఉండాలి. ఇలా చేసుకున్నట్టయితే కనుక ఈ సర్పిలాకార తెల్లదోమని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు నెల్లూరు అమృతపాణి వంటి రకాల్లో ఎప్పుడైనా పనామ తెగులు కనిపించినట్టయితే కనుక ఈ కార్బన్ డయాక్సైడ్ మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున పోసుకుంటే కనుక మనకి ఈ తెగులు యొక్క ఉధృతి అనేది తగ్గుతుంది. దీంతోపాటు గజ్జి తెగులు నివారణ కూడా చర్యలు అనేది చేపట్టాలి. ఒకటేంటంటే కర్పూర చక్రకేళి ఇలాంటి రకాల్లో గెల బయటకు వస్తున్న దశలోనే
ఈ గజ్జి తెగులు నివారణకి చర్యలు చేపట్టాలి. గెల ఒక 45 డిగ్రీలు బయటకు వచ్చిన తర్వాత

గెల మొదలు వద్ద అంటే తొండానికి ఇమిడాక్లోప్రిడ్ మందును ఇంజెక్ట్ చేసినట్టయితే గనక ఈ గజ్జి తెగులను మనం నివారించుకోవచ్చు. ఈ ఇమిడాక్లోప్రిడ్ను ఒక మిల్లీలీటర్ చొప్పున ఇంజెక్ట్ చేయాలి. అయితే ముందుగా ఈ మందు ద్రావణాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ను ఒక అర లీటర్లో కలిపి ఒక 500 మిల్లీలీటర్లు కనుక చేసుకుని దీని నుంచి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క మిల్లీలీటరు ఆ తొండం దగ్గర ఇంజెక్ట్ చేసినట్టయితే గజ్జి తెగులను కలిగించే పురుగుల్ని మనం నివారించుకున్నట్టు అవుతుంది.

0: కనుక చేసుకుని దీని నుంచి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క మిల్లీ లీటరు ఆ తొండం దగ్గర ఇంజెక్ట్ చేసినట్టయితే గజ్జి తెగుల్ని కలిగించే పురుగుల్ని మనం నివారించుకున్నట్టు అవుతుంది. ఆ తర్వాత ఇక చివరిగా గెలల నాణ్యత కొరకు మనం ఏం చేయాలంటే గెలలను ఎప్పటికప్పుడు కొంచెం ఎండిన ఆకులతో కానీ లేదు 100 కేజీ పరిమాణం కలిగిన పాలిథీన్ సంచులతో కానీ కప్పడం ద్వారా ఎండ నుంచి వచ్చే తొండం మీద మచ్చలు కానీ లేదా తామర పురుగుల నుంచి వచ్చే ఈ గజ్జి మచ్చలను కానీ నివారించుకుని నాణ్యమైన అరటి గెలలని తెచ్చుకోవచ్చు. ఇలా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి దశలోనూ ఒక ప్రణాళిక వేసుకుని వివిధ పద్ధతులను పాటించడం వల్ల ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా రైతులు అరటిని నాటుకుని మంచి దిగుబడిని సాధించవచ్చు. నమస్తే అండి.
1: మీరింతవరకు ప్రస్తుత పరిస్థితుల్లో అరటి తోటల యాజమాన్యం ఈ అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా కోవూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ స్నేహలతారాణి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: రోజుల్లో శుభ పరిణామం కాదు. కానీ కలుపు నివారణలో ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఆచరించడం ఎంతో ఉపయోగకరం. రైతులు పూర్తిగా రసాయనాల వాడకానికి అలవాటు పడడం వల్ల వాతావరణ కాలుష్యం, నేల నీటి కాలుష్యం, తద్వారా పంట ఉత్పత్తుల కాలుష్యం పెరిగి ఎన్నో ఆరోగ్య దుష్పరిణామాలని ఎదుర్కొంటున్నాము. కాబట్టి కలుపు మందుల వినియోగం కంటే కలుపు మందులకు ప్రత్యామ్నాయాల వైపు రైతులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కలుపు మందులకు బదులుగా కొన్ని సేద్య పద్ధతులను, అంటే నేలను చదును చేయడం, పశువుల ఎరువు వేయడం, వేసవిలో లోతు దుక్కి చేయడం, పచ్చిరొట్టె ఎరువులు సాగు చేయడం, పంట మొక్కల సాంద్రతను పాటించడం, మల్చింగ్, సరైన నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, ఇట్లాంటి పద్ధతులను పాటించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సేద్య పద్ధతులను తక్కువ కూలీలతో, తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో, అలాగే తక్కువ సమయంలో చేయొచ్చు. ఆపై అవసరం మేరకు మాత్రమే సిఫారసు చేసిన కలుపు మందులు ఉపయోగించుకుని నేటి వ్యవసాయంలో ఉన్న ఇబ్బందుల్ని కొంతవరకైనా తగ్గించుకోవచ్చు. ప్రతి జిల్లాలో రైతు సేవలో నిమగ్నమయ్యే కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు, క్షేత్రస్థాయిలో రోగ నిర్ధారణ సర్వేలు చేయడం, వ్యవసాయ అభివృద్ధిలో భాగస్వాములందరికీ శిక్షణలు ఇవ్వడం, రైతాంగానికి ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలు, ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు, క్షేత్ర పరిశీలనలు, క్షేత్ర సందర్శనలు, గ్రామ దత్తత వంటి కార్యక్రమాలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్, అలాగే సమాచార సాంకేతిక మాధ్యమాల ద్వారా సమయోచిత సమాచార సేవలు అందిస్తూ సుస్థిర వ్యవసాయం దిశగా రైతుల్ని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి రైతులు ప్రతి జిల్లాలో ఉన్న శాస్త్రవేత్తలను సంప్రదించి వారి సూచనలు, సలహాలతో రసాయనిక కలుపు మందుల్ని అవసరం మేరకే వినియోగించుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ పద్ధతులను ఆచరించి పర్యావరణ హిత వ్యవసాయానికి నాంది పలకాలని ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు తెలియజేస్తున్నారు.
1: మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: జానపద గీతం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు, కలుపు నివారణకి రసాయనాలు తగ్గించి ప్రత్యామ్నాయ మార్గాలు ఆచరించాలని ఈ విధంగా తెలియజేస్తున్నారు. పంటలలో పోషకాలతో పోటీ పడుతూ చీడపీడలకు కారణమవుతూ దిగుబడులను తగ్గించేవి కలుపు మొక్కలు. వీటిని సకాలంలో నివారించకపోతే 20-70% వరకు పంట నష్టం జరుగుతుంది. ప్రస్తుతం వ్యవసాయ పనులకు కూలీలు అందుబాటు తగ్గిపోవడం వల్ల పంటల సాగులో కలుపు నివారణకి రైతులు కలుపు మందుల వినియోగం పెంచుకుంటూ పోతున్నారు. కలుపు మందుల వినియోగం తప్పకపోయినప్పటికీ కలుపు నివారణకి కలుపు మందులే మార్గం అనే ఆలోచన సమర్థనీయం కాదు. కలుపు మందుల కంటే ముందుగా ఆచరించవలసిన నూతన ఆధునిక యాజమాన్య పద్ధతులు ఎన్నో ఉన్నాయి. ప్రతి పంటలోనూ ప్రతి దశలోనూ కలుపు నివారణ అంటే రసాయనాలు వాడకమే అనే ఆలోచన రానున్న

పుంజు మేలుకొంది కోవెల గంట మేలుకొంది, కోవెల గంట మేలుకొంది కొత్త జంట మేలుకొంది. హే

తరువాత శివుడంటే ఏమి, కేశవుడంటే ఏమి. రచన తరిగొండ వెంగమాంబ.

చివరిగా, మతాలు వేరైనా మా అభిమతాలు ఒకటేనని. రచన డాక్టర్ సి నారాయణరెడ్డి.

0: లలిత సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఆర్ వివేకానంద గారు పాడిన లలిత గీతాలు విన్నారు.
1: మీరింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ వివేకానంద గారు పాడిన లలిత గీతాలు విన్నారు.

ఈ ప్రసారంలో 8 గంటలకు అభిలాష, కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు వింటారు.

8:45 జాతీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పివి చలపతిరావు బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు.

ఈ రాత్రి 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం సింగనమల నుండి కోరుతున్న శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట ఉయ్యాల జంపాల. ఈ చిత్రం నుంచి పాట వింటారు.

ఈ ఉత్తరం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి కోరుతున్న శ్రోతలు అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట రారాజు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం జేవి రాఘవులు.

ఈ ఉత్తరం భువనగిరి విద్యానగర్ నుండి కోరుతున్న శ్రోతలు మొహమ్మద్ బుర్హానుద్దీన్, యసూఫుద్దీన్, ప్రీతి సురేష్, మాదాస్ సత్యం, కవిత, మొహమ్మద్ అబ్దుల్ బాబా, అంజనా, మధుసూదన్ రెడ్డి వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట పట్నం పిల్ల. ఈ చిత్రం కోసం జి ఆనంద్ పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం చక్రవర్తి. వీరందరి కోసం వీరు కోరిన పాట విందాం.

శ్రోతలు, అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం గుత్తి రోడ్ రాణినగర్ నుండి కోరుతున్న శ్రోతలు, గుత్తి రోడ్ రాణినగర్ అనంతపురం నుండి కోరుతున్న శ్రోత రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆంజనేయులు, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, నందీశ్వర్, కరుణాకర్, పండక్క, వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట పడమటి సంధ్యారాగం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

ఈ ఉత్తరం వైఎస్ఆర్ జిల్లా ఆర్ఎస్ కొండాపురం టీ కోడూరు నుండి కోరుతున్న శ్రోతలు రవీంద్ర శర్మ, లలితమ్మ, మురళీధర్ రెడ్డి, అపర్ణ, భాస్కర్ రెడ్డి, అనిత, ఎస్ఎన్ శ్రీనివాసాచారి, అరుణ, సుబ్రామ్ రెడ్డి, నేత్రావతి, హిమబిందు, మేఘమౌక్తిక, మహతి, లక్ష్మీ ప్రసన్న, సుహాసిని, సంయుక్త, సౌందర్య, సుభద్రమ్మ, రాజమ్మ వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట పులి బెబ్బులి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం పాడిన పాట వింటారు.

చెంచు లక్ష్మి ఈ చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడిన పాట, గీత రచన ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ చిత్రంలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం ఇందిరమ్మ కాలనీ నుండి రంగం వెంకటస్వామి, కాంతమ్మ, రాఘవేంద్ర, చౌడమ్మ, కుమారి, రామాంజనమ్మ, శ్రీనివాసులు వీరందరూ

0: శ్రోతలు ఇంతవరకు అభిలాష.
1: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు

0: నాణ్యతతో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండి అంచనా వేసింది. నాణ్యమైన విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవ కార్యక్రమంలో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులు, 21 మంది ఉన్నత విద్యాసంస్థల అధ్యాపకులకు అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో విద్యా నైపుణ్యాలు, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత కీలక పాత్ర పోషిస్తాయన్నారు. దేశ నిర్మాణంలో అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులే అసలైన సైనికులని రాష్ట్రపతి పేర్కొంటూ
1: హమారే దేశ్ మే ప్రైమరీ స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ 12 వర్ష పేలే 4.5% థా. అబ్ యే డ్రాప్ అవుట్ రేట్ నహీ కే బరాబర్ హే. దేశ్ కే వికాస్ మే స్కిల్ డెవలప్మెంట్ ఆర్ ఎంటర్ప్రెనర్షిప్ కా బహుత్ అధిక మహత్వ హే. భారత్ కో నాలెడ్జ్ సూపర్ పవర్ బనానే కే సాథ్ సాథ్ స్కిల్ కపిటల్ ఆఫ్ ది వరల్డ్ కే రూప్ మే స్థాపిత్ కర్నా, విద్యార్థియో కా ఉద్ధార్ కర్నే కా పునీత్ అవసర్ కేవల్ శిక్షకో హీ ఉపలబ్ధ హోతా హే.
0: ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ అవార్డు గ్రహీతలతో నిన్న ఆయన సంభాషిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులతో తన సంభాషణ దృశ్యాలను సామాజిక మాధ్యమంలో పంచుకున్న నరేంద్ర మోదీ పిల్లల్లో విపరీతంగా పెరిగిపోతున్న మొబైల్ టీవీ వాడకంపై ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ వ్యసనాన్ని తగ్గించేందుకు క్రీడలు, సృజనాత్మకత కార్యకలాపాల వైపు పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. జాతీయ విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులను వాస్తవ ప్రపంచ నైపుణ్యాలు, పనితీరుతో అనుసంధానం చేయడం ముఖ్యమని నరేంద్ర మోదీ పేర్కొంటూ
2: క్రియేటివిటీ కే తరఫ్ హమ్ బచ్చోం కో జితనా జ్యాదా జోడెంగే కుచ్ నా కుచ్ కార్యక్రమో కే రచా ఆదత్ బనానీ చాహియే. అబ్ జైసే డ్రగ్స్ కా మామలా కి హమే బహుత్ పహలే సే జ్యాదా సిలేబస్ సే బాహర్ నికల్ కర్కే బచ్చోం కి జిందగీ మే ఘుస్నా పడేగా. బచ్పన్ మర్నే నహీ దేనా చాహియే ఔర్ బచ్పన్ బనాయ్ రఖ్నే కా సబ్సే బడా కామ్ టీచర్ కర్ సక్తా హై.
0: దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమ సన్నాహకాలపై కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దృశ్య మాధ్యమంలో అంతర మంత్రిత్వ శాఖల ఉన్నత స్థాయి సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో పాటు పలువురు సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఏర్పాట్లను సమీక్షించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సామాజిక మాధ్యమం వేదికగా వివరాలను పంచుకున్నారు. స్వచ్ఛతా హీ సేవా ఉద్యమం ఈ ఏడాదితో 9వ విడతలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మరింత పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భారతావనిని తీర్చిదిద్దేందుకు దేశం సిద్ధమవుతోందని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత సాధనలో పౌరులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆకస్మిక వరదలతో నేపాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1344కు చేరింది. ఇప్పటి వరకు 13,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే దాదాపు 5,000 మంది ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ విపత్తు కారణంగా టిబెట్లో 21 మంది మృతి చెందగా 500 మందికి పైగా గల్లంతైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వరద ప్రభావిత జల విద్యుత్ ప్రాజెక్టుల టనెల్స్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు నేపాల్, భారత్, చైనా దేశాలకు చెందిన బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు, పరిణితితో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. సకాలంలో పారదర్శకంగా న్యాయం అందవలసిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతున్న కొద్దీ సమర్థవంతమైన పనిచేసే వివాద పరిష్కార వేదికలు అవసరమన్నారు. బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల మధ్య చర్చలు పెంపొందడానికి, వాణిజ్యం నిరాటకంగా సాగడానికి మధ్యవర్తిత్వ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుంచి గణిత శాస్త్రం వరకు భారతదేశం తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడంలోనూ, తిరిగి దక్కించుకోవడంలోనూ ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వార్షిక చరిత్ర పురస్కారం

0: కరాల కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. భారతదేశ ప్రాచీన సంస్కృతి, విజ్ఞానం కేవలం మన దేశానికే పరిమితం కాకుండా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచాయన్నారు. వాటిని మన కోణంలోనే అధ్యయనం చేసి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆమె పేర్కొంటూ,
1: India today is self-assured and quite unapologetic about it. We are reading our inscriptions again, going back to our mathematics, telling these stories with real pleasure as well as real precision. This, I think, is what decolonization ought to mean. Have the final word. And together, let us carry India forward into this golden era of intellectual Swaraj.
0: ఐక్యరాజ్య సమితి సర్వసభ్య వార్షిక అత్యున్నత స్థాయి సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల 26న ప్రసంగించనున్నారు. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న సర్వసభ్య చర్చల్లో భాగంగా ఆయన భారత జాతీయ ప్రకటనను వినిపించనున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, హార్మో జలసంధి వద్ద రవాణా అంతరాయాల కారణంగా తలెత్తుతున్న ఆహార ఇంధన ధరల భారం వంటి ఆర్థిక ఒత్తిళ్ల నడుమ ఈ అత్యున్నత స్థాయి సమావేశాలు ప్రాధాన్యత సంతరించారు.

కేటీఆర్ను ప్రసంగించనున్నారు. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న సర్వసభ్య చర్చల్లో భాగంగా ఆయన భారత జాతీయ ప్రకటనను వినిపించనున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, హార్మౌ జలసంధి వద్ద రవాణా అంతరాయాల కారణంగా తలెత్తుతున్న ఆహార ఇంధన ధరల భారం వంటి ఆర్థిక ఒత్తిళ్ల నడుమ ఈ అత్యున్నత స్థాయి సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బరువు పెరగకుండా ముందుగా జాగ్రత్త పడటమే స్థూలకాయం సమస్యను ఎదుర్కొనేందుకు అత్యుత్తమ మార్గమని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ టాండన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన స్థూలకాయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఒకసారి మనిషి స్థూలకాయం బారిన పడితే బరువు తగ్గించుకోవడం అత్యంత కష్టమని, తగ్గిన బరువును అలాగే కాపాడుకోవడం మరింత సవాలుతో కూడుకున్నదని ఆయన హెచ్చరించారు. స్థూలకాయం కేవలం జీవ సంబంధమైన కారకాల వల్ల మాత్రమే కాకుండా ప్రవర్తనాపరమైన, పర్యావరణ, సాంస్కృతిక కారణాల వల్ల కూడా వస్తుందని డాక్టర్ టాండన్ వివరించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మహిళల T20 క్రికెట్ ఆసియా కప్ 2026లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. గ్రూప్ ఏ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 32 పరుగులు చేసింది. వాతావరణం. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరాఖండ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో రాగల 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లడక్, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, త్రిపుర, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబాల అవసరాలకు తగినట్లుగా సర్వీస్ రూల్స్ మరింత మెరుగ్గా, బాధ్యతాయుతంగా మార్చేందుకు నిరంతర కృషి జరగాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలను మరింత పారదర్శకంగా, ఉద్యోగ కుటుంబాల సంక్షేమానికి అనుగుణంగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి ఈ నూతన కార్యక్రమం అద్దం పడుతోందని పేర్కొన్నారు. సమకాలీన అవసరాలకు అనుగుణంగా గత కొన్ని సంవత్సరాల్లో అనేక సర్వీస్ రూల్స్లో మార్పులు చేశామని మంత్రి గుర్తు చేశారు. జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉద్ఘాటించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా వీడియో సందేశాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ తత్వవేత్త, ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన నివాళులర్పించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యమైన విద్యతోనే వికసిత భారత లక్ష్యం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు, పరిణితితో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు వినండి ఒక పాట.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ పివి చలపతిరావు బృందం పాడిన జానపద గీతాలు వింటారు.
1: నాదో

మీరు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ పివి చలపతిరావు బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ಫರ್ಮಾಯಿಸಿ ಚಕ್ರ ಧಾ.

0: अभी आपने सुना श्री विट्ठल कुमार राजपुरा का पखावज पर बजाया झट्टाल। आपके साथ सारंगी पर लहरा दे रहे थे श्री जगदीश बारूट। ये कार्यक्रम आकाशवाणी इंदौर की प्रस्तुति थी। इसी के साथ आज का संगीत का अखिल भारतीय कार्यक्रम संपन्न होता है।
1: यू जस्ट हर्ड झपताल प्लेड ऑन द पखावज बाय श्री विट्ठल कुमार राजपुरा। He was accompanied on the sarangi for the lehra by Shri Jagdish Barot. This program was a presentation of Akashwani Indore with
2: Akashwani Anandpuram Kendram. Rep prasaramaye ma karyakramala vivaralu. Repatma prabhat prasaramlo 6 gantalaku Deshabhakti Geetam, 6 gantala 10 nimshalaku Bhakti Ranjani karyakramamlo Aditya Hrudayam vintaru. 6:30 వినతగు మాట వ్యాఖ్యాత బ్రదర్ నూతన్. 6:35 సేద్యం శుద్ధులు కార్యక్రమంలో పట్టు పరిశ్రమల వల్ల ఉపయోగాలు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేపి కిరణ్ కుమార్. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. తర్వాత తోలుబొమ్మల తయారీ శ్రీ దళవాయి అంజనప్ప గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ రచన శ్రీ పివివి వరప్రసాద్. 8:30 హలు అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు. 9:30 ఇంటింట కుష్ఠవ్యాధి గుర్తింపు కార్యక్రమం జిల్లా కుష్ఠు ఏఐడిఎస్ టీబీ అధికారిని డాక్టర్ బి జయలక్ష్మి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు. 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:16 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి. 5:00 చిత్రసీమ సినిమా పాటలు. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చిన్నారులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలి కార్యక్రమంలో శ్రీకృష్ణ రాయబార ఘట్టం కర్ణపాత్ర పద్యాలు వినిపిస్తారు శ్రీ పి చెన్నమయ్య. అశ్వత్థామ పాత్ర పద్యాలు వినిపిస్తారు శ్రీ టి దాదా కలందర్. రామాంజనేయ యుద్ధం నుండి శ్రీరాముని పాత్ర పద్యాలు వినిపిస్తారు శ్రీజి చిదంబర్ రెడ్డి. 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె విజయ గౌరి పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 రసధ్వని అలనాటి మధుర గీతాలు. 8:45 తాతయ్య మనసు రచన శ్రీ కె రవికిరణ్ నిర్వహణ ఎం కృష్ణకుమారి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. 10:00 రవి వాసరయ్య అఖిల భారత సంగీత సభ. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:03. ఈ ప్రసారం ఇంతతో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ప్రసారం అవుతుంది. అందాక సెల్వా మరి